0: ఎందరుండియు ఏమి ఫలము? ఒక్కరును కూడా వారి ఆర్తనాదంబు వినరు. ఇంతకంటెను వేరెత్తి ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులవు సభ్యులార.
1: ఏన్షియంట్ సేజెస్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ వేదాంతిక్ నాలెడ్జ్ టు డిసిమినేట్ టు స్టూడెంట్స్ అండర్ దేర్ కేర్. దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ కంట్రీ who could make lifeless boulders even dance. There were people of fine arts, music in particular, an expert with all this. What is it that one achieves? No one is prepared to hear that prayer appeal out of yearning. What more is to be conveyed other than this?
0: Vidyarthi, vidyarthi yulara.
1: Students, boys and girls,
0: విద్య అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ఎడ్యుకేషన్?
0: ఎట్టి విద్యను మనం అభ్యసించాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ వి అక్వైర్?
0: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
1: వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: మానవాభ్యుదయమునకు మార్గదర్శకమైనటువంటి విద్య ఏది?
1: వాట్ ఈస్ దట్ రియల్లీ ఐడియల్ టు మ్యాన్ కైండ్?
0: ప్రస్తుత విద్య వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమి?
1: వాట్ ఈస్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్?
0: ఈ పంచతంత్రముల యొక్క ప్రభావాన్ని ఆలోచించి విలసించి దాన్ని విపులంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన విద్యార్థి.
1: హీఈస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హెస్ గాట్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫైన్ ఆర్ట్స్ అండ్ దర్ ఇంపాక్ట్.
0: కేవలము విజ్ఞానము ప్రజ్ఞానం అనేటువంటిది విద్యార్థి వల్ల ఏర్పడినటువంటిది కాదు.
1: దిస్ అవేర్నెస్ అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఆర్ నాట్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: విద్య యొక్క సంస్కారం చేతనే ఈ పవిత్రమైనటువంటి శక్తులు మానవులకు చేకూరుతున్నది.
1: మ్యాన్ ఎక్వైర్స్ దీస్ పొటెన్షియాలిటీస్ బికాస్ ఆఫ్ ద కల్చర్ దట్ హీ గెట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
0: సంస్కృతి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సంస్కృతి, కల్చర్?
0: ఇది ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనీ స్టిప్యులేషన్.
0: నిత్య జీవితంలో మానవుడు అనుభవించే అసత్యమైనటువంటి మార్గము, అప్రమాణమైన మార్గము, అనిత్యమైనటువంటి మార్గము, వీటిని సత్యనిత్యములుగా మార్చుకొని దివ్యత్వంగా తాను జీవించడానికి ప్రయత్నించడమే సంస్కారం.
1: ద కల్చర్ మెంట్ to be away from the untruth, that which is not ideal, that which is ephemeral and fleeting, and to reach the state of eternity and immortal truth.
0: Itti pavitramaina divyatvamu ekkada unnadi?
1: Where do you find such sacred divinity?
0: Prati manavuni chakkaru kudanu ee divyatvamu satya swaroopai tandavaadutunnadi.
1: In every man there is divinity latent dancing within.
0: Pudame kaigala prati vyaktike daggare kudanu pratyaksha daivamainatundidi satyamu.
1: It is the truth that is God present in everyone.
0: Meeru kaapadavalsinatundidi deshamunu kaadu poshinchavalsinatundidi deshamu kaadu.
1: You are
0: satya dharmamunu meeru poshiste deshamu satya dharmam chetane kaapadabadutundi.
1: What you are supposed to do is not to protect this country, not to safeguard either. Protect and uphold satya, truth, dharma, righteousness, that is enough.
0: Satya dharmamulu kaapadinappude jagattantayikunnu sucheemanga untundi.
1: When satya and dharma are upheld, the welfare of humanity is ensured.
0: Ee jagattantayikunnu satya dharmamulu paine aadharapadi unnadi.
1: The entire universe rests on satya and dharma.
0: Satyam bunandundi sarvambu srushtinche satyam bunandanege sarva srushti.
1: The entire universe has truth as its origin, and finally the universe merges back into the truth.
0: సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నా శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇస్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ దట్ అన్సలిడ్ ట్రూత్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇఫ్ యూ ఆర్ కీన్ టు అబ్జర్వ్.
0: ప్రతి మానవుడు కూడాను ఈ సత్యం పైన ఆధారపడి ఉంటున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ట్రూత్ యాజ్ హిస్ ఫౌండేషన్.
0: ఈ సత్య ధర్మమునే జగత్తును కాపాడుతూ ఉన్నది.
1: సత్య అండ్ ధర్మ ప్రొటెక్ట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించగలలేక అనేక విధములుగా కూడాను విలసిల్లుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దిస్ ట్రూత్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: విద్య అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కసరత్తు కాదు.
1: ఎడ్యుకేషన్ డెఫినెట్లీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్.
0: అనేక జీవనోపాధి నిమిత్తమై ఏర్పడేటువంటి యొక్క విద్య కాదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
0: ఇది జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిదిగా భావించాలి.
1: వీ హావ్ టు కన్సిడర్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
1: Where from have you come?
0: కేవలము పవిత్రమైన భారతదేశంలోనే పుట్టారు.
1: You are born here in the sacred land.
0: ఎక్కడ ఉన్నారు? భారతదేశమందే ఉన్నారు.
1: Where are you? You are in Bharat.
0: ఇట్టి పవిత్రమైన భారత తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: You are not able to know the sanctity, the sacredness of Bharat.
0: పుట్టి పెరిగినటువంటి ఈ భూమి అందే మీ యొక్క పుణ్యతత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: You are not able to know your own land of merit where you are born.
0: Bharata bhumi kevalamu kartavyam ni nirvartinpa chesetvanti karma bhumiye.
1: Bharat wants you to discharge your duty, so this is the land of action.
0: Iti kartavyam ni nirvartinchi punyam ni progu chesetvantidi Bharata bhumi.
1: Bharat wants you to accrue the merit by discharging your duty.
0: కనుకనే దీనిని పుణ్యభూమి అని పిలుచుతూ వచ్చారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, పుణ్యభూమి.
0: ఈ భరత భూమి యందు మానవత్వాన్ని త్యాగం చేసి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రేమతత్వాన్ని పంచే నిమిత్తమై ఏర్పడినది సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు రియలైజ్ ది ట్రూత్ దట్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ టు ఎక్స్పీరియన్స్ ది డివినిటీ విదిన్ అండ్ షేర్ ద లవ్ ఇన్ ద నైబర్హుడ్.
0: కనుకనే ఇట్టి పుణ్యత్వాన్ని పోషించుకునే నిమిత్తమే ఏర్పడేది కనుక పుణ్యభూమి అని పేరు పెట్టారు.
1: ఫర్ దట్ రీజన్ దిస్ ఇస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, పుణ్యభూమి.
0: ఈ భూమికి భగవంతునికి ఉన్నటువంటి సన్నిధి సంబంధం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ దిస్ అర్త్?
0: ఇది చెయ్యి.
1: దిస్ ఇస్ హ్యాండ్.
0: ఇది కాలు.
1: ఇస్ ద లెగ్.
0: ఇది తల.
1: ఇస్ ద హెడ్.
0: ఇది కడుపు.
1: ఇస్ ద స్టమక్.
0: ఈ అన్ని అంగములు కూడాను దేహంతో చేరినటువంటివి.
1: ఆల్ దీస్ పార్ట్స్ organs belong to the same body.
0: కనుక అనేక అంగములతో కూడినటువంటిది ఈ దేహము.
1: Body is the combination of different organs.
0: ఈ దేహము మానవత్వంతో కూడినటువంటిది.
1: This body is basically human.
0: కనుక ఈ మానవత్వం దేనికి సంబంధించినటువంటిది?
1: This humanness, how is it related?
0: సంఘముతో చేరినటువంటిది, సమాజంతో కూడినటువంటిది.
1: It is related to the community or society.
0: సమాజము దేనితో కూడినటువంటిది?
1: Society, how is it comprised?
0: ప్రకృతితో కూడినటువంటిది.
1: It is in nature, ప్రకృతి.
0: ప్రకృతి దేనితో కూడినటువంటిది?
1: What is the composition of ప్రకృతి?
0: ప్రకృతి పరమాత్మతో కూడినటువంటిది.
1: This nature is divine.
0: కనుకనే ప్రకృతి పరమాత్మని యొక్క అంగము.
1: So nature is the part of God.
0: మానవత్వం ప్రకృతి యొక్క అంగము.
1: Human life is a part of nature.
0: ప్రకృతి సమాజం యొక్క అంగము.
1: ద నేచర్ ఇస్ ద పార్ట్ ఆఫ్ సొసైటీ.
0: సంఘము మానవత్వం అంగము.
1: అండ్ దిస్ సొసైటీ ఇస్ ద పార్ట్ ఆఫ్
0: హ్యూమానిటీ. అంగముల యొక్క తత్వాన్ని గుర్తించుకుని వర్తించినప్పుడే దివ్యత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద ఇంటిమేట్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ, వీ కెన్ క్యారీ ఆన్ ద లైఫ్.
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: నిజంగా ఎవరికి వారు కన్నులు మూసుకుని విచారించినప్పుడు దివ్యత్వం అనేటువంటిది మానవత్వాన్ని నడిపిస్తూ ఉంటుంది. అది
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ డీప్ ఎనఫ్ యూ విల్ నో ద డివినిటీ విదిన్.
0: దివ్యత్వమే లేకుండా ఒక క్షణమైన కూడా మానవుడు జీవించలేడు.
1: మ్యాన్ కెనాట్ లివ్ విదౌట్ డివినిటీ.
0: కానీ తాను జీవించగలననేటువంటి అహంకారం చేత కొంతవరకు గడుపుతూ ఉన్నాడే గాని కాలమును గడిపినంత మాత్రం కర్మసార్థకం కాదు.
1: Man is egoistic and spends his life, but he doesn't work for his redemption.
0: కర్తవ్యము మొదల లేక కర్మను మొదలా అనేటువంటి విషయాన్ని విచారించుకున్నప్పుడు
1: when we investigate is the duty first
0: చాలా మంది మాకు రైట్ రైట్ రైట్ అని పోతుంటారు
1: many people proceed along the direction of right
0: ఈ రైట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది
1: how do you get this right
0: కర్తవ్యమే లేకుండినా ఈ యొక్క రైట్ నీకు చిక్కదు
1: without duty there cannot be rights
0: కనుకనే కర్తవ్యాన్ని ఆచరించినప్పుడే కర్తవ్య ఫలమైనటువంటి యొక్క రైటు నీకు ప్రాప్తిస్తుంది
1: Likewise, if you discharge your duty, you will have your right.
0: తల్లియ లేకుండినా బిడ్డకి ఏమాత్రము క్షేమం లేదు.
1: Without the mother, child is not safe.
0: అదే విధంగానే కర్మని లేకుండినా కర్తవ్యమునకు ఏమాత్రం కూడా గుణకరము రాదు.
1: Likewise, when there is no duty, rights have no value.
0: కనుకనే డ్యూటీ అనేటువంటిది మొదలు కాదు ఇది.
1: So duty is not there in the beginning.
0: నా రైట్ అనేటువంటిది మొదలు కాదు ఇది.
1: Right doesn't
0: మానవునికి ఎట్టి రైట్ కూడాను లేదు.
1: Man has no right whatsoever.
0: తన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే ఈ కర్మ యొక్క ఫలితము రైట్ గా మారుతుండాలి.
1: The discharging of the duty fructifies by giving you
0: ప్రవాహం మొదలా వర్షం మొదలా అని చక్కగా విచారణ చేసినప్పుడు వర్షం మొదలు.
1: If we inquire, is it the ceaseless flow that comes first or rain? It's the rain that occupies
0: వర్షము వచ్చినప్పుడే ప్రవాహం ఏర్పడుతుంది.
1: Because of the downpour of rain, the flow can go on.
0: వర్షమే లేకుండా ప్రవాహమే ప్రవహించదు.
1: Without rain, the flow will never continue.
0: కాబట్టి ప్రవాహం అనేటువంటిది కేవలం రైట్ వంటిది.
1: This ceaseless flow is like a right.
0: కానీ రెయిన్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క బాధ్యత కలిగినటువంటిది.
1: రెయిన్ రిప్రజెంట్స్ డ్యూటీ.
0: ఆ ప్రధానమైనటువంటి యొక్క రైట్ లేకపోయినప్పుడు ఈ అప్రవాహమైనటువంటి యొక్క రైట్లు ఏ విధంగా నీవు కాదించాలి?
1: Without this rain of duty, how do you expect the flow to continue the right?
0: విద్యార్థులారా,
1: విద్యార్థినీయులారా, స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: చదువుతున్నారు మీరు,
1: యూఆర్ ఎడ్యుకేటెడ్,
0: గొప్ప గొప్ప డిగ్రీలు పొందుతున్నారు,
1: యూ హ్యావ్ హై డిగ్రీ,
0: కానీ ఎన్ని పొందినప్పటికీ మానసికమైనటువంటి శాంతి లభించటం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ యూ డోంట్ హ్యావ్ మెంటల్ పీస్.
0: సిహమసుకింప హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య.
1: To be happy in this world, one should have secular knowledge.
0: ఈ విద్యల కోసం నిమిత్తమై ఈ భౌతిక విద్యను నేర్చాలి.
1: You have this physical knowledge to be happy and comfortable.
0: పరవిద్య కోసం కొంత విచారణ శక్తిని చెరపాలి.
1: Enquiry is needed to acquire spiritual knowledge.
0: కనుకనే స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఈ విద్యలతో లభ్యం కాదు.
1: You don't get spiritual knowledge out of this formal education.
0: ఆధ్యాత్మిక విద్య విద్యానాం అన్నారు.
1: Of all the forms of education, spiritual is the correct one.
0: సా విద్య యా విముక్తయే.
1: The education is for liberation.
0: కనుకనే మన విద్యా విషయం లోపల మనం అనేక విధములుగా కూడాను సందేహాలతో ప్రవేశిస్తున్నాము.
1: As students, you have so many doubts.
0: ఈనాటి మానవత్వము దివ్యత్వంతో కూడినదనే సత్యాన్ని విద్యార్థులు గుర్తించుకోలేకపోతున్నారు.
1: Students are not able to understand the immanent latent divinity within them.
0: కనుక మొట్టమొదట ఈ విద్యార్థులు నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: స్టూడెంట్స్ మస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో దేర్ ట్రూ నేచర్ బై పుట్టింగ్ ఎ క్వశ్చన్ హూ యామ్ ఐ.
0: కర్తవ్యమా మొదలు లేక రైటా మొదలు అనేటువంటి దాన్ని గుర్తించుకోవడానికి తల్లిదండ్రులే మనకు తగినటువంటి ప్రధాన పాత్రలు.
1: ద పేరెంట్స్ ప్లే ఎ మేజర్ రోల్ ఇఫ్ యూ వాంట్ టు నో వెదర్ డ్యూటీ కమ్స్ ఫస్ట్ ఆర్ ద రైట్.
0: రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ లోపల రైట్ ముఖ్యము.
1: Among the two, right and responsibility, the responsibility comes first.
0: కానీ responsibility ఏమాత్రము లేదని భావిస్తున్నారు.
1: But we just dismiss our responsibilities.
0: తల్లిదండ్రుల యొక్క సత్వమే మీ అందు లేకుండినా మీరు ఏ విధంగా ఈ జగత్తులో జీవిస్తున్నారు?
1: Without parents putting their strain, how do you expect to live here today?
0: కనుకనే తల్లిదండ్రుల యొక్క రైట్ను మీరు కాపాడుతూ రావాలి.
1: So you have to safeguard the rights of your parents.
0: ఈ రైట్ను మీరు కాపాడుతూ వచ్చినప్పుడే తల్లిదండ్రులు మీ యొక్క బాధ్యతను గుర్తించి వర్తిస్తారు.
1: Then once you know the rights of your parents, parents will discharge their duty accordingly.
0: భారతీయ సంస్కృతి యందు మాతృదేవో భవ పితృదేవో భవ అని మొట్టమొదట మాతాపితృలకు తగినటువంటి స్థానం అందించారు.
1: Therefore, for that reason, as per the culture of Bharat, mother is held as God, so also the father.
0: ఈనాడు సైన్స్ గొప్పది.
1: Today, science is at high level.
0: ఈ సైన్స్ ఏ విధంగా వచ్చింది ఈ గొప్పతనము?
1: How do you expect this greatness attached to science?
0: కేవలం ఇది భౌతికమైనటువంటి విద్యలతో ఏర్పడినటువంటిది మాత్రమే కాని లౌకికమైనటువంటిది అతీతమైనటువంటిది కాదు.
1: It is just limited to the earth and the life here is not transcendental.
0: ఈ సైన్స్ యొక్క ప్రభావం ఏమిటి?
1: What are the effects of science?
0: ఈ ప్రభావము ప్రకృతి యొక్క పరిస్థితిని విపరీతం చెప్తుంది.
1: The effects of science will speak of fluctuations, changes in
0: nature. ప్రకృతి యొక్క విషయాన్ని విపరీతంగా చెప్పడం చేతనే ఇది ఒక సైన్స్ గా మారిపోయింది.
1: The science explains clearly the mysteries of nature.
0: ఎట్లా పెరిగింది, ఎట్లా నడుచుకుంటుండాలి అనేటువంటి సత్యాన్ని ఈ ప్రకృతి మనకు ప్రబోధిస్తూ ఉంటుండాలి.
1: Nature teaches the principles of birth, growth, development, progress.
0: కానీ దీనికి ఆధారమైనటువంటి యొక్క తత్వం ఒకటి ఉన్నది.
1: But there lies a foundational principle.
0: అది ఆధ్యాత్మికము.
1: The foundation is
0: అంటే ఆధ్యాత్మిక ఆధారమే లేకుండా ఈ సైన్స్ ప్రభావము జగత్తుకు ఏమాత్రము గోచరించదు.
1: Without spiritual foundation, none can understand the influence of science.
0: Man has conquered all, అన్నాడు చర్చి.
1: Churchill said, man has conquered all.
0: But he has not conquered himself. తనను తాను మాత్రం తెలుసుకోలేకుండా పోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హింసెల్ఫ్.
0: అన్నింటినీ తెలుసుకుంటున్నాడు మానవుడు.
1: మ్యాన్ నోస్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ దెన్?
0: తనను తాను తెలుసుకోలేనప్పుడు ఇన్ని తెలుసుకునే ఉపయోగం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ నో యువర్ నేచర్, వాట్ ఈస్ ది యూజ్ బై నోయింగ్ ద హోల్ వరల్డ్?
0: కనుకనే ఈనాటి మానవుడు జగత్తులో ఉన్నటువంటి సర్వమును గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ఎవ్రీథింగ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈ సైన్స్ ద్వారా ప్రకృతి యొక్క శీలమునే గుర్తించడానికి
1: ప్రయత్నిస్తున్నాడు. విత్ ది హెల్ప్ ఆఫ్ ద సైన్స్ హీ ఎక్స్ప్లోర్స్ నేచర్.
0: కానీ మొట్టమొదట నీవెవరు, నీ శీలతత్వం ఏమిటి అని ప్రధానంగా విచారిస్తే అప్పుడు తాను తెలకబడుతున్నాడు.
1: ఫస్ట్ అండర్స్టాండ్ హూ యు ఆర్, యువర్ నేచర్.
0: కనుకనే మొట్టమొదట తన శక్తిని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: టు బిగిన్ విత్ యూ హావ్ టు నో యువర్ పొటెన్షియాలిటీ, యువర్ కెపాసిటీ.
0: పూర్వమంతా కూడాను ఈ యొక్క కాన్వకేషన్ జరిగినప్పుడు పెద్ద స్నాతకోత్సవం అని చెప్పి 10 మందిని చేర్చి అందరికీ చక్కగా బోధించేటువంటి వారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి ఆధారాలు ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఎర్లియర్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ ద కాన్వకేషన్ దే యూస్ టు గివ్ సీక్రెట్ టీచింగ్స్ బై టెలింగ్ దట్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
0: తల్లియే లేకుండా నీవే విధంగా పుట్టావు.
1: Without your parents, how do you expect to be here?
0: తల్లి తండ్రిని చూపుతుండాలి.
1: It's the mother who directs you to
0: father. తండ్రి గురువుని చూపుతున్నాడు.
1: Father takes you to teacher.
0: గురువు ఈనాడు దైవాన్ని చూపుతున్నాడు.
1: And the teacher takes you to God.
0: కానీ ఈనాడు దైవాన్ని చూపేటువంటి గురువులు చాలా తక్కువగా ఉన్నారు.
1: Today there are very few teachers who will direct you towards God.
0: ఈ పరిస్థితులు ఏ విధంగా మారినప్పటికీ తల్లి మాత్రం తండ్రిని చూపుతుండాలి.
1: Whatever may be the changes, mother certainly directs you towards your mother.
0: తండ్రిని చూపేటువంటి అధికారం ఒక తల్లికి మాత్రమే ఉన్నది, కానీ మరి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు.
1: It's only the mother who has the right to show the father. No one has any right.
0: కనుకని అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క మాతృభూమిని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
1: We have forgotten that eternal principle of our mother land.
0: ఇలాంటి యొక్క మాతృదేశాన్ని మనం విస్మరిస్తున్నాము.
1: You have forgotten the eternal principle of your motherland.
0: కనుక ఈ మాతృతత్వాన్ని ఈ యొక్క పిల్లలు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద మదర్ ఇన్ రిలేషన్ టు మదర్ ల్యాండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీరు డిగ్రీ తీసుకుంటున్నారు, బయటకు వెళుతున్నారు.
1: టుడే యు రిసీవ్ యువర్ డిగ్రీస్ అండ్ లీవ్.
0: మన భారతదేశం లోపల 200 యూనివర్సిటీస్ ఉన్నాయి.
1: ఇన్ భారత్ దేర్ ఆర్ 200 యూనివర్సిటీస్.
0: 8,000 హై కాలేజీలు ఉన్నాయి.
1: దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కాలేజెస్.
0: ఈ ప్రతి సంవత్సరం కూడాను ఈ యూనివర్సిటీస్ వల్ల అనేక వేల మందిని డిగ్రీలు ఇచ్చి పంపుతున్నారు.
1: దీస్ కాలేజెస్ యూనివర్సిటీస్ సెండ్ ఫోర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్.
0: కానీ ఈ యొక్క పోయినటువంటి విద్యార్థులు ఏం చేస్తున్నారు?
1: వాట్ ఈస్ ది అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఆర్
0: ఇంత చదువులు చదివి వీరికి జీవనోపాధి ఏమిటి?
1: విత్ ఆల్ దిస్ హై ఎడ్యుకేషన్ హౌ అబౌట్ దేర్ లివింగ్?
0: పూర్వమంతా కూడాను ఉద్యోగాల నిమిత్తమై విద్యను నేర్పించేటువంటి
1: ఎర్లియర్ డేస్ యు ఆర్ టాట్ ఫర్ ఎ జాబ్.
0: ఈనాడు విద్యల కోసమని ఉద్యోగాలు నేర్పాలి.
1: దేర్ఫోర్ ది జాబ్స్ హావ్ గాట్ టు బి టాట్ టు యూ అండ్ దేర్ఫోర్ ది ఎడ్యుకేషన్ మస్ట్ బి ఇంపార్టెంట్.
0: ఉద్యోగాలు చిక్కటం లేదు.
1: టుడే యు డోంట్ హావ్ ఎంప్లాయ్మెంట్.
0: దానివల్ల ఏం చేస్తున్నారు విద్యార్థులు?
1: వాట్ ఈస్ దట్ స్టూడెంట్స్
0: విదేశాలకు ప్రయాణం అయిపోతున్నారు.
1: స్టూడెంట్స్ గో అబ్రాడ్.
0: విదేశాలకు పోయి ఏం చేస్తున్నారు?
1: వాట్ డూ దే డూ దేర్?
0: విదేశం లోపల చేయరాని సేవలు చేస్తున్నారు.
1: దే డూ ఆల్ దాట్ సర్వీస్ దట్ కెనాట్ బి మెన్షన్.
0: ఆ సేవలు స్వభూమిలో నువ్వు ఎందుకు చేయకూడదు? స్వధర్మమైనటువంటి భారత భూమిలో ఎందుకు చేయకూడదు?
1: వై డోంట్ యు సర్వ్ యువర్ ఓన్ కంట్రీ? వై డోంట్ యు ఎక్స్టెండ్ సర్వీసెస్ హియర్ ఇన్ యువర్ ఓన్ మదర్ ల్యాండ్?
0: ఈనాటి విద్యార్థులు చదువులు చదివి తమ మాతృదేవికి ఆరాధన చేయలేటం లేదు.
1: Students today, they don't serve their mothers and motherland. They don't serve their motherland. They serve in foreign countries. It is not proper. It is not education. In fact, you have to dedicate your life to the land where you are born.
0: మానవుడు విజయవంతుడైపోయి నిలిచి ధీరుడై విజయాన్ని సాధించాలి.
1: And man must be victorious and triumphant by serving his own country and educated.
0: కానీ ఈనాటి విద్యార్థి పనికి ఏమాత్రము ముగించట్లేదు.
1: Student is not prepared to work today.
0: Work is important.
1: Work is important.
0: చదవటం గొప్పది, డిగ్రీ తీసుకోవటం గొప్పది కాదు.
1: Nothing great in earning degrees.
0: ఇప్పుడు ఇంతమంది చదివారు,
1: so many are educated.
0: ఇన్ని విధానకులను మన స్వరాజ్యం వచ్చేసేసి 50 సంవత్సరాలు పైన అయింది.
1: And 50 years even more after the
0: independence.
1: Thousands and lakhs received their degrees. All the lakhs of students, what is it they are doing
0: in this
1: country? They are not ready to serve the society. They don't follow the tradition and culture of this country. One has to know the culture and heritage of the country.
0: తన ఇంటిని తాను కాపాడుకోలేనటువంటి వాడు బయట ఇంటిని ఏ విధంగా కాపాడుకోగలడు?
1: ఇఫ్ యూ కెనాట్ సేవ్ గాడ్ యువర్ ఓన్ కల్చర్ అండ్ ట్రెడిషన్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు కీప్ అప్ ద ప్రిన్సిపల్స్? సో స్టూడెంట్స్,
0: పరదేశ ప్రయాణం మానుకోండి.
1: గివ్ అప్ ది ఐడియా ఆఫ్ గోయింగ్ అబ్రాడ్.
0: ఏ ఉద్యోగం చిక్కకపోయినా కానీ కేవలం ఒక దాసత్వమైన ఈ స్వభావంలో చేయండి.
1: If you don't get any job, at least serve in your own residence.
0: కేవలము నీ యొక్క సమాజంలో పరి నీవు సేవ చేసుకో.
1: Serve the society.
0: నీ యొక్క సమాజం నీవు కీర్తివంతంగా కాపాడుకో.
1: అండ్ సీ దట్ యు హావ్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
0: నీ జన్మభూమి అయిన భారతదేశానికి పవిత్రమైన కీర్తిని సాధించు.
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ మదర్ ల్యాండ్ భారత్.
0: ఈ విద్యార్థి కర్మవీరుడు, సాధన వీరుడు అనేటువంటి కీర్తిని సంపాదించుకో.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్, దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ డ్యూటీ.
0: కనుకనే ఈనాడు దైవము తన యొక్క స్వభూమిని కాపాడుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ మదర్ ల్యాండ్.
0: నీకందరికీ తెలుసును, కలాం ఉన్నాడు, ఆయన ఇప్పుడు భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
1: We have here amidst us His Excellency Kalam, who is the President of Bharat.
0: ఆయన ఇంతవరకు కూడా విదేశాలకు పోలేదు.
1: Till this day he has not gone abroad.
0: తాను నేర్చవలసినటువంటి సైన్స్ అంతా కూడా భారతదేశం నుండి నేర్చుకున్నాడు.
1: He has learnt all the expertise of science and technology.
0: భారతదేశంలో లేనిది ఇతర దేశంలో ఏమిటి?
1: What is not present here is not available anywhere.
0: ఎన్న భారతే తన్న భారత అన్నది.
1: What is not present here is not present
0: anywhere.
1: What you don't notice here, you don't find
0: anywhere.
1: In fact, all capacities, capabilities, resources are here in
0: Bharat. High
1: reputation is here in this
0: country. You have
1: forgotten the pristine glory of this country.
0: డ్రై ల్యాండ్ కంతా నీవు పోయి ఏమి నువ్వు చేయగలవు?
1: వాట్ ఈస్ దట్ యూ డిరైవ్ బై గోయింగ్ టు ద డ్రై ల్యాండ్?
0: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి నాటకంగా చూస్తుంటున్నారు.
1: దిస్ ఆల్ అపియర్స్ టు బి ఎ డ్రామా.
0: నేర్చినటువంటి విద్యలు కూడా నువ్వు అక్కడ దారబోస్తున్నారు.
1: అండ్ యూ డెడికేట్ యువర్ ఆల్ యువర్ నాలెడ్జ్.
0: ఎంత విద్యను నేర్చినారో అంత స్వదేశంలో నీవు వినియోగించు.
1: All your knowledge in education must be beneficial to your country. You serve your elders. And then you take care of your family. Then your parents will get good name. Therefore, first bend your body.
0: You
1: should be a man of action. It is not proper to carry on your life sojourn by pomp and show and aggrandizement.
0: మొట్టమొదటి కీర్తిని సంపాదించాలంటే దేహాన్ని ముందు ఉంచి పని చేయించాలి.
1: టు గెట్ ఎ గుడ్ నేమ్, ఫస్ట్ బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్.
0: పెద్ద వృక్షం కావాలంటే విత్తనం ఏం చేస్తుంది భూమిలో పోయి?
1: ఫర్ ఎ జైజాంటిక్ ట్రీ టు గ్రో, వాట్ ఈస్ దట్ సీడ్?
0: దాని రూపాన్ని నాశనం చేసుకుంటుంది.
1: ద సీడ్ లూజెస్ ఇట్స్ ఎంటిటీ.
0: అది ఇంకొక రూపంగా బయలుదేరుతుంది.
1: ఇట్ స్ప్రౌట్స్.
0: అది ఏ వృక్షంగా మారుతుంది?
1: ఇట్ గ్రోస్ ఇంటూ.
0: ఆ వృక్షం నుండి ఫలములంతా అందిస్తుంది.
1: అండ్ దెన్ ఇట్ క్యారీస్ ఇట్స్
0: తన అహంకారాన్ని నిర్మూలన కావించుకున్నప్పుడే అందులో నిజమైన ఫలితం మనకు లభిస్తుంది.
1: వెన్ యూ కిల్ యువర్ ఈగో, యూ విల్ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్.
0: ఆ విత్తనం తన రూపాన్ని పూర్తి నాశనం చేసుకుంది.
1: ది సీడ్ డిస్ట్రాయ్స్ ఇట్స్ ఫార్మ్ అండ్ నేమ్.
0: కనుక దేహాభిమానం దేశాభిమానమును వదలాలి.
2: సో గివ్ అ బాడీ అటాచ్మెంట్,
0: దేశాభిమానమును పట్టుకోవాలి.
2: యు షుడ్ హావ్ దేశాభిమాన అటాచ్మెంట్.
0: ఈనాటి దేశాభిమానమే లేదు.
2: టుడే దేర్ ఇస్ నో దేశాభిమానం.
0: ఈనాటి విద్యార్థులకంతా కూడాను నేషనల్ సాంగ్యం అనేది తెలుసునా అంటే తెలియదు.
2: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్ వాట్స్ అబౌట్ నేషనల్ స్టాండర్డ్స్ దే డోంట్ నో.
0: సినిమా సాంగ్స్ కావాల్సిందని వాళ్ళకి తెలుసు.
2: దే డోంట్ నో పేట్రియాటిక్ సాంగ్స్.
0: కానీ నేషనల్ సాంగ్ తెలియదు.
2: Why? What is the reason?
0: జనగణమన అధినాయక చేయని ఈ భగవద్గీత యొక్క తత్వంలో ఈ నేషన్ యొక్క కీర్తిని ఎందుకు సాధించకూడదు?
2: The national anthem carries with it the divine principle.
0: ఈనాడు తన మాతృభూమి యొక్క తత్వాన్ని ఏమాత్రమూ గుర్తించుకోవటం లేదు.
2: Today we are not understanding, recognizing the value of our country.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్
0: విద్యార్థిని ద్వారా,
2: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: దేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
2: See that the flag of the nation flies high.
0: ఆత్మగౌరవాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
2: We should improve upon the present.
0: ఆత్మగౌరవాన్ని విసర్జించి ఇంక ఏ గౌరవాన్ని నీవు సాధిస్తావు?
2: If you lose your self-respect, what for is the life?
0: ఆత్మగౌరవం పోగొట్టుకున్నటువంటి వాడు ఏ చిన్న కీర్తిని కూడా సాధించలేడు.
2: A man who loses his self-respect can never win esteem.
0: ఈనాడు మీరు సాధించవలసినటువంటిది ఆత్మగౌరవం.
2: What you should achieve today is self-respect.
0: అది ఒక ఆధ్యాత్మికం నుండి బయలుదేరుతుంది, కానీ మరొక మార్గంలో మనకు చిక్కదు.
2: Out of spiritual awareness you can gain self-respect.
0: ఈనాటి ప్రజలంతా విద్యార్థులంతా కూడాను కేవలము కలిమి బలిమి చెలిమి ఈ మూడింటిని కోరుకుంటున్నారు.
2: Today what are our desires? Kalimi the wealth, chelimi the friendship, and balimi the strength.
0: Gunam ekkada poyindi?
2: How about the guna, character?
0: Gunam lenetunti vaaniki ee balamu stalamu gunamundi em prayojanamu?
2: Without guna the character, what for is friendship, the physical strength?
0: Kalimi balamu undinappudikini gunam lekapothe prayojanam ledu.
2: With all the wealth, the friendship, without quality character, they are useless.
0: Chelimi andaru hello hello hello friendship avutunnaru.
2: In the name of chelimi
0: friendship lopala sarayina gunam nu pettukovali.
2: We say hello hello, but we should have proper conduct.
0: లోపలంతా హాలోనే.
2: బట్ వీ సే హలో బట్ హాలో ఇన్ సైడ్.
0: కనుకనే మనం మొట్టమొదట గుణములు తీసుకోవాలి.
2: సో ఫస్ట్ క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఎదుటి మనిషిని మనం గౌరవించాలి.
2: వీ షుడ్ రెస్పెక్ట్ అదర్ మ్యాన్.
0: అప్పుడే మనల్ని ఇతరులు గౌరవిస్తారు.
2: దెన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: నన్ను ఎవరు గౌరవించడం లేదే అని విచారం చేస్తే నీవెవరిని గౌరవిస్తున్నావు?
2: If you question why you are not respected, know that how many you are respected.
0: ఇతరులను గౌరవించు.
2: First you respect others.
0: ఇతరులను నీవు సేవించు.
2: Serve others.
0: తిరిగి ఇతరులు నిన్ను గౌరవిస్తారు, ఇతరులు నిన్ను సేవిస్తారు.
2: Then others will respect you and serve you.
0: మనం ఏ ఫలము కావాలని ఆశిస్తున్నామో ఆ ఫలాన్ని మొట్టమొదట ఇతరులకు చేసి చూపించాలి.
2: Whatever the results you want, you expect, first render service.
0: అప్పుడే రియాక్షన్ వచ్చేస్తుంది.
2: Then it comes back to
0: you. అప్పుడే నీకు రిసౌండ్ వస్తుంది.
2: Then you listen to
0: రిసౌండ్. అప్పుడే నీకు రిసర్చ్ తెలుస్తుంది.
2: And then you will have the
0: కనుకనే నీవు మొట్టమొదట నీవు ఇతరులు గౌరవించడానికి నేర్చుకోండి.
2: ఫస్ట్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్.
0: పక్కింటి వారిని గౌరవించండి.
2: అండ్ రెస్పెక్ట్ యువర్ నైబర్స్.
0: పక్కింటి వారి ప్రతి పరిస్థితి ఏ గతి ఉన్నదో నీవేమాత్రం యోచించుకోవటం లేదు.
2: టుడే యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ యువర్ నైబర్స్.
0: కానీ నీ సత్తాన్ని మాత్రమే నీవు గొప్పగా విచారించుకుంటున్నావు.
2: యువర్ సెల్ఫ్ సెంటర్డ్ అండ్ థింక్ టూ మచ్ ఆఫ్ ఇట్.
0: అది మంచిది కాదు.
2: ఇట్ నాట్ ప్రాపర్.
0: చుట్టుపక్కల పరిసరముల వారిని చక్కగా గౌరవించాలి.
2: యు షుడ్ రెస్పెక్ట్ ది ఎంటైర్ నైబర్.
0: ధనం ఉండొచ్చును, గొప్పవాడు కావచ్చును, కానీ తిండి తీర్థాదులకు లోటు లేకపోవచ్చును.
2: యు మే బి వెల్తీ రిచ్ ఎనఫ్, ద నైబర్ మే బి పూర్.
0: తిండి తీర్థాలతో కాదు మన గౌరవం వచ్చేది.
2: యు ఆర్ నాట్ రెస్పెక్టెడ్ బికాస్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రింక్.
0: శీలము, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ మానవత్వాన్ని యుగాలను తప్పక మీరు సాధించాలి.
2: యూ విల్ బి రిప్యూటెడ్. If only you have truth, righteousness, peace, love and self-respect.
0: Vidyarthulara,
2: students,
0: manavata viluvanu neevu sampadinchukolekunda neevu manavudu ani cheppukunte ee vidhanga oppukuntaru?
2: Without human values, how can you call yourself human?
0: Neevu manavude kaadu.
2: You are not human.
0: విలువలు ఉండటం చేతనే నీవు మానవుడిగా వెళ్ళేస్తున్నావు.
2: బికాస్ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఏ హ్యూమన్.
0: ఎదుటి వాడిని ఏ విధంగా గౌరవించాలనేటువంటి మానవత్వమే నీలో లేదు.
2: యూ డోంట్ హ్యావ్ బేసిక్ హ్యూమన్ క్వాలిటీ ఆఫ్ రెస్పెక్ట్.
0: ఎదుటి వారు నిన్ను ఏ రీతిగా గౌరవించగలరు?
2: హౌ డు ఎక్స్పెక్ట్ టు బి respected.
0: Kanuka mottamota manavata viluvalanu kaapaadukovali.
2: First we should keep up, maintain human values.
0: Ee manavata viluvalante manavattamto koodinatunte viluvalu.
2: The human values have got the humanness.
0: Ee daivam yokka gunamam.
2: They are divine qualities.
0: Aa divine quality ni manam povali, kaani ina divine quality ki povatam ledu.
2: Today we are not proceeding towards divine qualities.
0: Aa divyavyaptamainatundi gunamto manam entha kaalam aina sadhinchavachchu.
2: With the divinity you can accomplish anything in this world.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరి యందు ఉండినటువంటిది ప్రేమ ఒక్కటి.
2: లవ్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
0: ప్రత్యక్ష దైవం సత్యం ఒక్కటి.
2: Truth is one in everyone's heart.
0: సత్యం నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది. అన్ని విధాలా కాపాడుతుంటుంది.
2: Truth is with you, in you, above you, below you, around you, and protects you.
0: ఎక్కడో దైవం అనేటువంటి దైవానికి మీరు వెతకనక్కర్లేదు.
2: You don't need to be in search of God elsewhere.
0: సత్యమే నీ ప్రత్యక్ష దైవము.
2: Truth is God.
0: ఈ సత్యాన్ని నీ వదలకుండా చూసుకోవాలి.
2: Never give up the truth.
0: ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్యాన్ని నీ మారకూడదు.
2: Under any circumstances, truth will never change.
0: ప్రాణం పైన అపాయం జరిగినప్పటికీ నీవు సత్యాన్ని మాత్రం వదలద్దు.
2: Body may face danger, but just don't give up truth.
0: సత్యమే నిత్య సత్యమైనటువంటి సత్యమే నిజమైన దైవత్వము.
2: It is the eternal truth which is essentially divine.
0: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of
0: love. బిగ్గర్ కావచ్చు, ఒకరు బెగ్గర్ కావచ్చు.
2: వన్ మే బి ఎ బిగ్గర్, అదర్ మే బి ఎ బెగ్గర్.
0: కానీ ఇద్దరు ఎందు ఉన్నటువంటి సత్యం ఒక్కటే.
2: బట్ ది ట్రూత్ ఈజ్ సేమ్ ఇన్ బోత్.
0: కానీ ఆ సత్యాన్ని మనం కాపాడుకుంటే అందరూ ఒక్కటే అయిపోతావు.
2: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రూత్, యూ అండర్స్టాండ్ యూనిటీ.
0: ఈ ఏకత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
2: We should acquire this unity.
0: అందరి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం సాధించినప్పుడే నిజమైనటువంటి దైవత్వాన్ని పొందగలము.
2: When once we attain that unity, you can experience divinity.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడండి.
2: Let us see the unity in diversity.
0: చూడండి, ఇప్పుడు ఎన్ని బల్బ్స్ ఉంటా ఉన్నాయి ఇక్కడ.
2: You find so many bulbs here.
0: అనేకంగా ఉంటున్నాయి.
2: There are many.
0: అనేకంగా ఉన్నటువంటి బల్బ్ లోపల కరెంట్ ఒక్కటే.
2: Bulbs are many, but current is one.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించుకో.
2: So think of that unity in diversity.
0: కనుక ప్రతి వ్యక్తి విషయంలో కూడాను భారతీయ సంస్కృతి యందు ఒక చక్కని ఆదర్శం చెప్పింది.
2: ది కల్చర్ హెస్ టాట్ యూ ఎ వెరీ గుడ్ ఐడియా.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
2: ఇట్ సెడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: అన్నిటి యందు ఉన్నటువంటిది అదే తత్వము.
2: ద సేమ్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ కామన్.
0: అదే నిజమైన సత్యము.
2: దట్ ఈస్ ట్రూత్.
0: అటు సత్యతత్వాన్ని కొనుకునేటప్పుడు అన్ని సౌభాగ్యాలు మనకు వెంటబడుతున్నాయి.
2: వెన్ వన్స్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్, the rest will follow.
0: సౌభాగ్యాల కోసం నీవు పాటుపడవద్దు.
2: Don't struggle for prosperity.
0: నీ సౌభాగ్యం నీ వెంటనే ఉంటుంది.
2: In fact, that affluence
0: నీ సౌభాగ్యం నీలోనే ఉంటుంది.
2: Prosperity is in you.
0: ఎవరు ఎత్తుకుని పోవడానికి వీలు కాదు.
2: You don't need to go anywhere.
0: ఎవరు దీన్ని దొంగిలించడానికి సాధ్యం కాదు.
2: These riches cannot be stolen.
0: కనుక ఆ యొక్క దివ్యత్వం అనేటువంటి సౌభాగ్యాన్ని నీవు కాపాడుకో.
2: You have got the wealth of divinity within you.
0: మంచి మాటలు నేర్చుకోండి.
2: Learn good words.
0: ఎవరిని కఠినమైనటువంటి మాటలతో నొప్పించకండి.
2: Don't hurt anybody by using harsh words.
0: ఎవరి మనసును కూడా నువ్వు బాధ పెట్టకండి.
2: Never hurt anybody.
0: అందరి మనసును ఆనందపరిచేట్టుగా నీవు సంభాషించు.
2: And speak such a way as to make everybody happy.
0: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of
0: మాటలు మంచివైతే మన చేతనంతా మంచి అవుతాయి.
2: Your words are good, your actions are
0: cannot always
2: are
0: oblige
2: good.
0: But you can speak always obligingly.
2: You cannot always oblige, but you can speak obligingly.
0: ఈ obligingly నీవు మాట్లాడినప్పుడు నీవు ఎంత అభివృద్ధి పొందుతావు.
2: If you talk obligingly, you will come up in life.
0: నిన్ను సమాజమే గౌరవిస్తుంది.
2: The society will respect.
0: సమాజంలో నీవు గొప్ప గౌరవాన్ని పొందుతావు.
2: You will have high name, esteem in society.
0: లింకన్ మీకు తెలిసిన కదా చెప్పాను.
2: You know the story of Lincoln.
0: ఈ లింకన్ చదువుకోవడానికి కూడా కాసు లేదు.
2: Lincoln didn't have money for education.
0: బజార్లో స్ట్రీట్ లైట్ లో కూర్చొని చదువుకునేటువంటి వాడు.
2: He had his learning by sitting under street lights.
0: అలాంటి చాలా బీదవాడు చదువుకోవడానికి కూడా బుక్కులు లేకపోతే స్నేహితుల దగ్గర నుంచి తీసుకుని రాత్రి చదివి తెల్లవారుదలకి వారికి ఇచ్చేవారు.
2: లింకన్ బారోడ్ బుక్స్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ స్టడీడ్ అండర్ స్ట్రీట్ లైట్స్.
0: ఒకనాడు ఆ యొక్క స్నేహితులందరూ కూడా ఇటువంటి బెగ్గరు ఏ విధంగా చదవగలడు అని చాలా హేళన చేశారు.
2: వన్ డే హిస్ ఫ్రెండ్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దిస్ మ్యాన్ టు రీడ్.
0: ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు.
2: Lincoln returned home crying.
0: అప్పుడు తల్లి దగ్గర పిలిచి, నాయనా ఎందుకు ఏడుస్తున్నావు, దీనికి కారణం ఏమిటి అని అడిగింది.
2: Mother asked him to come close to her and said, why do you cry?
0: నా దగ్గర ఒక కాసు లేదు.
2: Mother, I have no money.
0: ఇంత టీ తాగడానికి కూడా కాసు లేదు.
2: I have no money to have any tea.
0: స్ట్రీట్ లైట్ దగ్గర కూర్చొని చదువుతున్నాను.
2: I am reading under the street lights.
0: నా స్నేహితుల దగ్గర ప్రార్థించి బుక్కులు తెచ్చుకొని చదివి తిరిగి వాళ్ళకి క్షేమంగా ఇస్తున్నాను.
2: I borrow books from my friends and return next day.
0: మన ఇంటి పరిస్థితి మాకు తెలుసును.
2: I know the position of my family.
0: నీకు ఎట్టి శక్తి లేదు. నాన్నగారికి ఏమాత్రము కార్పెంటర్ తో జీవిస్తున్నాడు.
2: And father is a carpenter. He has not enough of money.
0: ఈ తల్లి ఏం చేస్తుండది, ఇతరుల పాత గుడ్డలంతా తెచ్చి కుట్టి వారికి చక్క చేసి ఆ గుడ్డలు వాళ్ళకి ఇచ్చి దాంతో డబ్బును తీసుకుంటుండది.
2: Mother served as a tailor, stitching the old garments and returning to people.
0: ఈ కష్టపడినంత కష్టము ఎంతకు వచ్చింది, కష్టకడపడి అదే గౌరవాన్ని తీసింది.
2: And this hard work gave him all the name.
0: నీవు నా ఇంటి పరిస్థితి నీవు తెలుసుకుని వర్తిస్తున్నావు.
2: The mother said, you are behaving in full knowledge of the position of family. You are bound to be successful because you know of family condition. Never give up your self-respect at any point of time. Struggle hard to obtain your self-respect. That self-respect will make you triumphant
0: and victorious.
2: While keeping up his self-respect, he did all kinds of jobs, the menial, the low. Finally, what happened? He developed Himalayan self-respect.
0: ఈ ఆత్మ గౌరవాన్ని పెంచుకున్న తర్వాత సొసైటీలో అతనికి మంచి పేరు వచ్చింది.
2: అండ్ హీ వాస్ వెరీ వెల్ రిసీవ్డ్ అండ్ అప్రిషియేటెడ్ బై ద కమ్యూనిటీ.
0: ఈ లోపల తనకు ఒక చిన్న ఉద్యోగం కూడా చిక్కింది.
2: ఇన్ ద మీన్ టైమ్ హీ గాట్ ఎ జాబ్.
0: ఆ దాంతోనే తల్లిని పోషించుకుంటూ తండ్రిని పోషించుకుంటూ తాను జీవిస్తూ వచ్చాడు.
2: విత్ ద లిమిటెడ్ లాట్ హీ కుడ్ టేక్ కేర్ ఆఫ్ ద మదర్ అండ్ ఫాదర్.
0: ఈ విధంగా ఇతరులకు అంతా కూడా మంచి పేరు సంపాదించుకోవడం చేతనే అందరూ అతన్ని చాలా ప్రేమిస్తూ వచ్చారు.
2: బికాస్ ద గుడ్ నేమ్ హీ గాట్ హీ వాస్
0: ఈ లోపల కొన్ని ఎలక్షన్లు వచ్చినాయి.
2: ఇట్ వాజ్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్.
0: ఆ ఎలక్షన్ లోపల ఈ స్నేహితులందరూ కూడా నీవు చాలా సత్యాన్ని పలికేటువంటి వాడు, నీవు గౌరవం కోసం పాటుపడుతున్నావు, నీవు నిలిస్తేనే తప్పక మేమంతా ఓట్లు వేస్తామన్నారు.
2: All friends approached him and said, you are respected, you are loved by everybody, now you contest in the election, they said.
0: సరే, వారి మాటలు నమ్మి తాను నిలిచాడు.
2: He had full faith in his friends and contested.
0: గౌరవం కోసం తాను నిలిచాడు.
2: And only for respect.
0: I want only gauram, respect to, I don't want money.
2: He said, I want only self-respect, not money.
0: స్నేహితులు కూడా సహాయం చేస్తూ వచ్చారు, మీ సహాయం నాకు అక్కర్లేదని.
2: He denied the help from his friends.
0: అంత కష్టపడి చేయటం వల్లే అతను అమెరికాకు ప్రెసిడెంట్ గా అయిపోయినాడు.
2: బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
0: ఎక్కడ పిచ్చవెత్తుతూ వచ్చినటువంటి క్లింటన్ ఆ ఆత్మ గౌరవాన్ని పెంచుకోవటం చేత ఈ అమెరికా ప్రెసిడెంట్ కావటం ఎంత గౌరవము.
2: ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ పవర్టీ హీ బికేమ్ ప్రెసిడెంట్.
0: ఈ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది?
2: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఇట్?
0: ధనం వల్ల రాలేదు, పదవుల వల్ల రాలేదు,
2: నాట్ పొజిషన్,
0: ఆత్మ గౌరవం వల్లనే వచ్చింది.
2: ఇట్ ఈస్ ఓన్లీ అఫిలియేషన్.
0: విద్యార్థులారా, మీరు ఎక్కడ పోయినప్పటికి, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికి ఆత్మ గౌరవాన్ని మాత్రం వదలకండి.
2: ఎనీవేర్ వేర్ ఎవర్ యూ గో నెవర్ గివ్ అప్ దిస్.
0: ఐ ఆమ్ మ్యాన్ నాట్ అనిమల్ అనేటువంటి దీంతో మీరు పోషించుకొని రావాలి.
2: జస్ట్ నో యువర్ సెల్ఫ్ ఆల్వేస్ బై టెలింగ్ దిస్ ఐ మ్యాన్ నాట్
0: అనిమల్. సంచరిస్తున్నాడు,
2: మ్యాన్ ఈస్ మూవింగ్ లైక్ ఎ వెగబాండ్.
0: కనుక ఈ విషయాత్తి లోపల సంచరిస్తున్నాడు.
2: బీయింగ్ ఎ వెగబాండ్ ఈస్ ఆఫ్టర్
0: భౌతికమైన సుఖాలు మీకు ఎంతవరకు వస్తాయి?
2: ది ఫిజికల్ ప్లెజర్స్ వోంట్ ఫాలో యూ.
0: ప్రయోజనం లేదు.
2: నో.
0: కనుక ఈ భౌతిక భోగభాగ్యాలంతా క్షణంలో పోతాయి.
2: ది ఫిజికల్ సెన్షువల్ ప్లెజర్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్.
0: కనుక దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ గౌరవాన్ని నువ్వు పెంచుకో.
2: సెల్ఫ్ రెస్పెక్ట్ విచ్ ఇస్ డివైన్.
0: ఆత్మ గౌరవాన్ని పెంచుకున్నప్పుడే నీవు దేశానికి అంతా కూడా గౌరవాన్ని పొందుతావు.
2: విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూల్ బి రెస్పెక్టెడ్ బై ద హోల్ కంట్రీ.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరిద్దరు కూడాను ఈ దేశానికి ఒక విధమైనటువంటి చక్కని క్యాండిల్స్ మాదిరి తయారు కాండి.
2: బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ బి క్యాండిల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఈ క్యాండిల్స్ ని పట్టుకుని ఈనాడు సాయంకాలం మా విద్యార్థులు ఒక డ్రామాను ప్రదర్శిస్తారు.
2: This evening you are going to witness a drama to be enacted by our students.
0: ఈ సాక్షాత్తు విల్టన్ యొక్క స్థితికి వచ్చేస్తుంది.
2: It is all the story of Lincoln.
0: మా ఒక విద్యార్థి డాక్టర్ చదవాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నాడు.
2: అండ్ వన్ స్టూడెంట్ వాంటెడ్ టు బి ఎ డాక్టర్.
0: కానీ డాక్టర్ చదవడానికి బుక్కులు కొనడానికి కూడా శక్తి లేదు.
2: He didn't have enough of money to buy books.
0: కానీ ఏం చేస్తుంది, తల్లి చెప్పింది, నాయనా నీవేం భయపడవద్దు.
2: Mother said, don't be afraid.
0: ఒక భగవంతుడు ఉన్నాడు.
2: There is God.
0: సర్వ విధాలా రక్షణ చేసేటువంటి వాడు తానే.
2: God protects you.
0: కాబట్టి వీళ్ళ కోసం వాళ్ళ కోసం నేను సేవని పాటుపడద్దు.
2: So don't worry about others.
0: అని చెప్పేటప్పటికి ఆ నమ్మకం చేత ఒకనాడు కూర్చొని దైవానికి ఒక లెటర్ రాస్తున్నాడు.
2: With that faith, he wrote a letter to God.
0: దైవమా,
2: ఓ గాడ్,
0: నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట. మా తండ్రి గారు చెప్పారు, మా తండ్రి గారి మాటలు నేను చక్కగా విశ్వసిస్తున్నాను. ఆ విశ్వసిస్తున్నప్పుడు నీ ఉంటే నాకెందుకు దయ చేయకూడదు, నాకెందుకు దర్శనం ఇవ్వకూడదు.
2: He said, oh God, my father told me that you are everywhere. If you are existent, why don't you help me?
0: అని భగవంతునికి ఒక లెటర్ రాస్తూ నిచ్చుకున్నాడు.
2: He was writing a letter to God.
0: బెల్లు కొట్టింది, కాలేజీలో.
2: అండ్ ద బెల్ ఇస్ గివెన్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: బెల్ కొట్టేటప్పటికి కాలేజీ పోవాలని అదంతా మర్చి మర్చి వచ్చిన ఈ జాబ్ అక్కడ కూలిపోయింది.
2: వైల్ కలెక్టింగ్ హిస్ బుక్స్ ద లెటర్ డ్రాప్డ్ ఆన్ ద వే.
0: దాన్ని పెట్టుకున్నానని ఉద్దేశంతో పోయినాడు పాపం.
2: థింకింగ్ ద లెటర్ వాజ్ విత్ హిమ్ హి రిటర్న్.
0: జారిపోయింది.
2: బట్ ద లెటర్ డ్రాప్డ్.
0: దాని వెనకనే ఒక పుణ్యాత్ముడు నడుచుకొని వస్తున్నాడు.
2: ఎ వర్చువస్ మ్యాన్ వాజ్ పాసింగ్ బై.
0: ఏదో పిల్లవాడు పాపం ఏదో రాస్తున్నటువంటి వాడు కింద పోగొట్టుకున్నాడే అని దాన్ని తీసుకుని చదివాడు.
2: సమ్ ఇన్నోసెంట్ బాయ్ మస్ట్ హావ్ డ్రాప్డ్ ఇట్. హీ కలెక్టెడ్ ద లెటర్ అండ్ రెడ్.
0: ప్రారంభంలోనే ఉంటున్నది మై డియర్ గాడ్ అని.
2: దేర్ ద లెటర్ బిగాన్ దిస్ వే మై డియర్ గాడ్.
0: ఎవరు దేవునికి రాశాడట అని చదివితే చూస్తే నీవు దేవుడు, నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట, నువ్వు సర్వులను కాపాడుతావట, నేను ఆ నమ్మకాన్ని పెట్టుకుని నీకు ప్రార్థిస్తున్నాను, నన్ను కాపాడు, నన్ను కాపాడు, నాకు డాక్టరేట్ డిగ్రీ ఇప్పించు అనుకో.
2: దిస్ నోబుల్ మ్యాన్ has gone through the whole letter. Oh God, you are everywhere, that you are capable of helping everybody, please make me a doctor.
0: Thanu medical college chadavadaniki povaledu.
2: And he was
0: on medical college. Principal kuda chaala manchi vaadu.
2: The principal of the medical college is a noble man.
0: Aina neeku chaala telivi theatralu untunnayi, nu chaala goppa vidyavantudu avtavu, nu tappaka neeku seat chikkutundi, nenu isthanu seat kaani fees kattukovali annadu.
2: The principal of the medical college said, you stood first in the examination, I'll give you admission, but you must pay fees.
0: Is kattevatti ek shakti lenappudu vaani evaru angikarincharu.
2: You may be highly intelligent, if you don't pay fees you cannot be admitted.
0: Nenu elanti vaallaina kadisku sari seat ivvali,
2: but because of his rank he must be admitted.
0: Vaalla dabbu tho naaku avasaram ledu.
2: And he said, I'm not bothered.
0: Prema tone naaku avasaramu.
2: His love, that is important.
0: Vaalla prema tho sampadinchaleinatundi deentona sampadinchaledu.
2: If you don't acquire through love, it's not possible to get it by any way. And he could get seat.
0: Seat chikkethapudiki aanandanga untunnadu.
2: The boy was happy.
0: Kaani lopala maatram baadhaga untundali. Deeniki nithyamu prathi nela kodanu deen fees kattali.
2: But he was feeling so sad because fees must be paid.
0: Ekkadi nunchi techindi nenu?
2: Where from?
0: Naya paisa ledu naa daggara.
2: I don't have any paya.
0: Cheppulu kutteetundi vaari daggarena kodi naya paisa untayi.
2: Even a cobbler will have some money.
0: Cheppindi paisa ledhe annadu.
2: He had no money with him.
0: కానీ ఆ జాబు ప్రిన్సిపల్ దగ్గర పోయి చేరింది ఎప్పుడే.
2: బట్ దిస్ లెటర్ ఆల్రెడీ రీచ్డ్ ప్రిన్సిపల్.
0: ఆ యొక్క జాబును చూసుకున్నటువంటి వాడు తన మనసు కూడా మారినది.
2: అండ్ ద మైండ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చేంజ్ ట్రాన్స్ఫార్మ్.
0: నాయన నీవేమి యోచన పెట్టుకోవద్దు, దైవాన్ని నమ్ముకున్నావు తప్పక నీకు దిగ్విజయం జరుగుతుంది అన్నాడు.
2: ద ప్రిన్సిపల్ సెడ్ బాయ్ యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ హి విల్ నెవర్ బిట్రే యు.
0: జరిగింది ఈ జాబును ఒక శ్రీమంతుడు చిక్కినాడు. ఆ శ్రీమంతుడు తీసుకుని పోయి ఈ పిల్లవాడు చాలా మంచివాడని అతనికి 5 సంవత్సరం కూడా జరగవలసినటువంటి ఫీజు అంతా ఒకే తూరి కట్టేశాడు.
2: దిస్ లెటర్ టు గాడ్ ఈస్ పిక్డ్ అప్ బై ఎ నోబుల్ రిచ్ మ్యాన్ అండ్ హీ పెయిడ్ ది ఫీజ్ ఫర్ ది హోల్ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఆఫ్ హిస్ స్టడీ ఇన్ ద మెడికల్ కాలేజ్.
0: అప్పుడు ప్రిన్సిపల్ ఒకనాడు పిలిచాడు ఈ యొక్క పిల్లను.
2: ప్రిన్సిపల్ కాల్ దట్ బాయ్ వన్ డే.
0: నాయన నువ్వేం వరీ చేయవద్దు.
2: హి సెడ్ ఓ బాయ్ డోంట్ వరీ,
0: నీ యొక్క ఫీజ్ అంతా కూడా నాకు ముందుగానే అందిపోయింది.
2: యువర్ ఫీజ్ ఈస్ ఆల్రెడీ పెయిడ్ అప్.
0: ఎట్లా అందింది, ఏ విధంగా అందింది? చాలా ఆశ్చర్యపడుతున్నాడు.
2: హి వాస్ వెరీ మచ్ మిస్టిఫైడ్. హౌ కుడ్ యు గెట్ ద మనీ?
0: ఇప్పుడు నీకు తెలియదు, డిగ్రీ వచ్చిన తర్వాత చెప్తాను అన్నాడు.
2: యు విల్ నాట్ నో నౌ, ఆఫ్టర్ గెటింగ్ ది డిగ్రీ ఐ విల్ టెల్ యు.
0: ఈ విధంగా కష్టపడి పూర్తి తన డిగ్రీ తీసుకున్నాడు.
2: అండ్ హీ గాట్ హిస్ డిగ్రీ ఫైనల్.
0: డిగ్రీ తీసుకున్నటువంటి వాడు కట్టగలబడి ఈ యొక్క ప్రిన్సిపల్, ఈ రిచ్ మ్యాన్ ఇద్దరు చెప్పినటువంటి బోధనంతా విని అప్పుడు తాను అనుకున్నాడు.
2: Then he thought within himself, listening to the teachings of the principal and the rich man.
0: Tana classmates anta vachesi nu goppa doctor avtavu dandiki sampadana chestavu ani anta varnicharu.
2: All his classmates came and said, you are going to be a big man.
0: Naaku akkarledu.
2: He said, I don't want
0: to. Nen chadivindetundi seva cheyatam kosam chesanu.
2: I have studied to serve
0: samaja seva my life.
2: And in my life is only service to society.
0: Samajaniki ni seva cheyali.
2: I must serve society.
0: Free seva cheyali.
2: I should serve.
0: Nenu ee vidhanga chadivinanu aa vidhanga itharuku seva cheyali.
2: Just as I studied, I should also help others.
0: Alanti pillalu ee naadu lokamlo kanipistara?
2: Do you find such children today?
0: Chaala arduga untunnaru.
2: They are very rare.
0: డబ్బు చిక్కదు.
2: దే డోంట్ గెట్ మనీ.
0: డబ్బు లేకుండా స్కూల్లో ఎక్కడ ప్రవేశమే చిక్కదు.
2: దే విల్ నాట్ గెట్ అడ్మిషన్ ఎనీవే.
0: పుట్టిన బిడ్డకు ముందుగానే ఒక ఎలిమెంటరీ స్కూల్ లోపల బుక్ చేసుకుంటారు.
2: ద సీట్ ఈస్ రిజర్వ్డ్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ ద బర్త్ ఆఫ్ ద చైల్డ్.
0: అడ్వాన్స్ ఒకటి కట్టాలా, 20,000, 30,000, 40,000?
2: One has to pay 30,000 to 40,000 rupees as advance reservation for admission into school.
0: ఆ విధంగా ఉంటుంటే ఇలాంటి వాడికి ఎక్కడ చిక్కుతుంది?
2: When this is situation, can you find a boy of
0: nijamainatunte namakam kaliginatunte vaaniki nijamainatunte oka faith tho bhagavantuni poojinchetunte vaaniki talcheetunte vaaniki aatmavishwasam kaliginatunte vaaniki ekkadaina emaina jarugutundi.
2: Man of a strong faith, determination and self respect will certainly accomplish achieving
0: namakamlo konchu chelichipothunnadi.
2: Therefore, what happened to the faith in you?
0: నమ్మకము లేకుండా ఉండిన వారు ఏ విధంగా జీవించగలరు?
2: How can you live in this world?
0: నమ్మకము రెండు నయనము లేనేవు అందులైరి నేను అవని ఎందు.
2: People are not today are totally blind, having lost the eyes of faith.
0: ఆ జ్ఞాననేత్రం చెవు చెమచెచ్చం తెరిచి ప్రయోజనం లేదు.
2: It's not the physical eye that's important, the wisdom eye is important.
0: చెచ్చం తెలుపు.
2: Open the eye of wisdom.
0: ఫలితం నీకు చిక్కుతుంది.
2: Then you'll get the results.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇంతకాలము స్వామి యొక్క కాలేజీలో మీరు వినిపించారు.
2: యు హావ్ స్పెంట్ ఆల్ ద టైమ్.
0: ఎక్కడైనా సరే మీరు పోయి చెప్పండి, ఒక నయా పైసా మీకు ఏమైనా ఖర్చు అయిందా?
2: హావ్ యూ స్పెంట్ సింగిల్ నయా పైసా?
0: లేదు.
2: నో.
0: మీకు ఎక్కడైనా ఖర్చు అవుతుందేమోని నేను చాలా బాధపడుతుంటాను.
2: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ హావ్ టు స్పెండ్ మనీ.
0: చిన్న విషయం మీకు చెప్తున్నాను, ఈనాడు ఎప్పుడు నేను చెప్పను.
2: భగవాన్ నెవర్ టెల్స్ లైక్ దిస్. పిల్లలు
0: పరీక్షలు వచ్చిందంటే రాత్రి అంతా లైట్ వేసుకుని చదువుతుంటారు.
2: అండ్ బాయ్స్ విల్ పుట్ ఆన్ ద లైట్ టు రీడ్ త్రూ.
0: కానీ వార్డెన్ చెప్పాడు, ఈ యొక్క లైట్ ని ఉపయోగపెట్టుకునేంతో కొంచెం లిమిట్ గా మీరు పెట్టుకోండి అన్నారు.
2: వార్డెన్ ఇన్స్ట్రక్టెడ్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండర్ సర్టన్ లిమిట్.
0: కరెంట్ బిల్లు చాలా అధికమవుతుంది అన్నాడు.
2: ది ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్ గోయింగ్ అప్.
0: కానీ వారు ఏమాత్రం వినలేదు.
2: ద బాయ్స్ డిడ్ హియర్ దట్.
0: చదువుతూనే ఉంటున్నారు.
2: దే వర్ రీడింగ్ అండ్ రీడింగ్.
0: తర్వాత పరీక్షలు వచ్చేసేసినాయి.
2: ఎగ్జామినేషన్
0: పరీక్షలకు ముందుగా రెండు నెలలు వచ్చేటప్పటికి కరెంటు వాడు దాన్ని కరెంటు ఆపిచేశాడు.
2: అండ్ ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హస్ కట్ ఆఫ్ ది పవర్ సప్లై.
0: నీ కర్తవ్యాన్ని నివర్తించలేదు. వాట్ డ్యూటీ వాడు చేశాడు?
2: ది డిపార్ట్మెంట్ డిడ్ ఇట్స్ డ్యూటీ.
0: లైట్లు లేవు.
2: దేర్ వాస్ నో పవర్ సప్లై.
0: చాలా బాధపడుతున్నారు.
2: బాయ్స్ ఆర్ ఫీలింగ్ బ్యాడ్.
0: 4 నెలలు లైట్ లేదు.
2: There was no power supply for 4 months.
0: వచ్చి మా వార్డెన్ నా దగ్గర చెప్పుకున్నాడు.
2: వార్డెన్ కేమ్ అండ్ స్వామి ప్రేయర్ టు భగవాన్.
0: ఇంతకాలం మీరే మమ్మల్ని చూచారు, ఈ లైట్ లేకుండా పోవడం వల్ల ఈ యొక్క ఎగ్జామినేషన్ టైం లోపల చాలా బాధపడుతున్నారు పిల్లలు అన్నారు.
2: ది వార్డెన్ టోల్డ్ భగవాన్, స్వామి బాయ్స్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ దేర్ నో పవర్
0: సప్లై. అప్పుడే వచ్చి నాతో ఎందుకు చెప్పకూడదు?
2: భగవాన్ సాడ్ వై డిడ్ యూ రిపోర్ట్ టు మీ ఇమీడియట్లీ.
0: కానీ ఇన్ని ఖర్చులు పెడుతున్నారు, ఇన్ని బాధ్యతలు తీసుకుంటున్నారు, ఇవి కూడా మీకు ఎట్లా బాధ్యత పెట్టేది?
2: స్వామి, యూ హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బర్డెన్, హౌ కెన్ ఐ గివ్ యూ అడిషనల్ బర్డెన్?
0: ఎంత అవుతుంది అన్నాడు.
2: భగవాన్ ఆస్క్ వాట్ ఈస్ ది అమౌంట్?
0: 70,000.
2: 70,000
0: బిల్లు ఇవ్వాలి వాళ్ళకు.
2: అండ్ దే డోంట్ గివ్ ద బిల్ ఎనీవే.
0: యోచించేయద్దు.
2: డోంట్ వరీ.
0: పిల్లలకు చెప్పద్దు.
2: Don't tell boys.
0: నేను ఇస్తాను, పోయి వాళ్ళు కట్టేసేసి లైట్ ఇప్పించేసేయండి.
2: భగవాన్ సెడ్ ఐ విల్ పే అండ్ లెట్ దేర్ బి పవర్ సప్లై యాజ్ యూజువల్.
0: ఆ విధంగా పిల్లల యొక్క క్షేమం కోసమని ఎన్నో పాటలు పడుతుంటాను.
2: భగవాన్ ఆల్వేస్ వర్క్స్ వెరీ హార్డ్ ఫర్ స్టూడెంట్స్.
0: ఒక పేపర్ లో చూచాను, చిన్న పేపర్ లో,
2: ఏ స్మాల్ న్యూస్ పేపర్
0: అంటే చూడను.
2: భగవాన్ డజంట్ రీడ్ న్యూస్ పేపర్స్.
0: కానీ చూచాను,
2: దట్ డే ఇట్ హ్యాపెన్స్.
0: ఒక తల్లి ముగ్గురు బిడ్డల్ని పెట్టుకుని బాధపడుతూ ఉంటున్నది. తండ్రి పోయినాడు.
2: A mother was feeling so sad with her 3 of the children because she lost her husband.
0: అలాంటి పిల్లల్ని ఎవరు చూడగలరని ఆ తల్లి విషయం పెట్టింది. ఆ ముగ్గురు పిల్లలను చంపుకుంది, తాను చచ్చింది.
2: What happened was the mother and the children consumed poison and died.
0: రెండవ దినమే నేను చూసి చాలా బాధపడ్డాను.
2: భగవాన్ saw the news item.
0: భారతదేశం అన్నపూర్ణ క్షేత్రమే.
2: భారత్ ఈజ్ ది సెంటర్ ఆఫ్
0: అన్నపూర్ణ క్షేత్రం లోపల తిండి లేకుండా చావటము ఎంత ఘోరము.
2: భారత్ బీయింగ్ ద సెంటర్ ఆఫ్ ఫుడ్ అన్నపూర్ణ, హౌ ఇస్ ఇట్ పీపుల్ డై ఆఫ్ స్టార్వేషన్
0: అనే ఉద్దేశంతో
2: విత్ అంబిషన్ దట్ షుడ్ నాట్ హ్యాపన్.
0: తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు వారికి ఏ గతి పడుతుంది?
2: వాట్ విల్ హ్యాపన్ టు ద ఆర్ఫన్స్?
0: అలాంటి వాళ్ళకు మనం చోటు ఇవ్వాలి.
2: వీ షుడ్ హెల్ప్.
0: అలాంటి వాళ్ళకి మనం ఆదర్శం ఇవ్వాలి.
2: వీ షుడ్ గివ్ దెమ్ సమ్ రిఫ్యూజ్ చేయాలి దిస్ పీపుల్
0: అని పిల్లలందరినీ కూడా తీసుకుని వచ్చాను.
2: అండ్ దెన్ స్వామి
0: మండలము, కొత్త చెరువు మండలము, పుట్టుపర్తి మండలము.
2: భగవాన్ వాంటెడ్ స్టూడెంట్స్ టు గో అరౌండ్ దీస్ 3 మండల్ ఏరియాస్.
0: అక్కడ తల్లిదండ్రులు లేకుండా ఏదో అవ్వలు తాతలు వాళ్ళు పోషించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కూడా చాలా బయటవాడైపోయినారు.
2: దేర్ ఆర్ సమ్ 4 లాన్ ద ఆర్ఫన్స్ గ్రాండ్ పేరెంట్స్
0: ఏర్పడింది.
2: దే డోంట్ హ్యావ్ ఎనీ.
0: అలాంటి పరిస్థితిలో అందరినీ కలెక్ట్ చేసేసి 60 మందిని తెచ్చారు.
2: ఆల్ ఆర్ఫన్స్
0: నాయన మీకు భోజనం పెడతాము, మీకు చదువు చెప్పిస్తాము, అన్ని ఆధారాలు చేస్తాము, మీరేమాత్రం భయపడకూడదండి, గట్టిగా బోధించాను.
2: భగవాన్ టోల్డ్ దెమ్ క్లియర్లీ, ఐ విల్ గివ్ యూ ఫుడ్, ఐ విల్ ఎడ్యుకేట్ యూ, డోంట్ ఫీల్ సారీ, డోంట్ ఫీల్ సారీ.
0: నేను పిల్లలు 60 మందిని తెచ్చాము.
2: 60 చిల్డ్రన్ ఆర్ బ్రాట్.
0: వాళ్ళకి చెప్పాను, మీరు పాస్ అయిన తక్షణమే మీకు ఒక ఆధారం కూడా కలుగుతుంది, మీకు ఇండ్లు కట్టిస్తానని అప్పుడే ఒక నెల లోపలే వాళ్ళకంతా ఇండ్లు కట్టించారు.
2: భగవాన్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఫర్ దీస్ ఆర్ఫన్స్.
0: కట్టించి వాడికి పేర్చి పెట్టి నాయన మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క 1 లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను.
2: భగవాన్ డిపాజిటెడ్ 1 లక్ష ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద బ్యాంక్.
0: మీరు చదువులు చదివి మీ ఉన్నత స్థితికి వచ్చేటప్పటికి ఒక 10.
2: ఆల్ ఆర్ఫన్స్
0: నాయన మీకు భోజనం పెడతాము, మీకు చదువు చెప్పిస్తాము, అన్ని ఆధారాలు చేస్తాము, మీరేమాత్రం భయపడకూడదండి, గట్టిగా బోధించాను.

0: భగవాన్ డిపాజిటెడ్ 1 lakh ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద బ్యాంక్.
1: మీరు చదువులు చదివి మీ ఉన్నత స్థితికి వచ్చేటప్పటికి ఒక 15 అవుతుంది.
0: ఇట్ మే టేక్ 10 years.
1: చిన్న పిల్లలు పాపం,
0: దేర్ ఆర్ సో యంగ్ చిల్డ్రన్.
1: అప్పటికి వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ వడ్డీ వడ్డీ చేసి మీకు 3-4 lakhs అవుతుంది.
0: ది ఇంట్రెస్ట్ అక్రూడ్ వుడ్ కమ్ టు 3-4 lakhs లేటర్.
1: అప్పుడు మీరు సుఖంగా జీవించుకోవచ్చు అని చెప్పి
0: దెన్ యూ కెన్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: చెప్పేటప్పటికి వాళ్ళు ఎవరు నమ్మలేదు.
0: దే డిడ్ బిలీవ్ ఇనిషియల్లీ.
1: ఎలా నమ్మగలరు ప్రపంచం ఈ విధంగా ఉంటున్నప్పుడు ఇలాంటి సత్యాన్ని వాడు నమ్మరు.
0: వెన్ ద సినారియో ఆఫ్ ద వరల్డ్ ఇస్ లైక్ దాట్ నోబడీ విల్ బిలీవ్ ట్రూత్.
1: అసత్యాన్ని బాగా వర్ణిస్తారు.
0: అండ్ అన్ట్రూత్ ఈస్ ఎక్స్టోల్డ్.
1: కనుకనే వాళ్ళకి చెప్పి వాళ్ళకి పోషణ చేసి భోజనం పెడుతున్నాం. ఈనాడు ఒకరుకో పిల్ల పేరుతో 100,000 రూపాయలు ఇచ్చారు.
0: టుడే ఎవ్రీ చైల్డ్ హాస్ గాట్ 1 lakh rupees ఇన్ హిస్ నేమ్.
1: పరమహంసకుడు చాలా ప్రేమతో వాళ్ళని చూసుకుంటున్నాడు.
0: పరమహంస ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ ఆల్ ద లవ్.
1: ప్రతి దినం కూడా వాళ్ళు కారులో తీసుకురావటము, కారులో తీసుకుపోవటము, వీళ్ళంతా వదలటము.
0: ఎవ్రీడే హాస్ బీన్ సర్వింగ్ బ్రింగింగ్ దెమ్ హియర్ ఇన్ హిస్ కార్ అండ్ డ్రాపింగ్ దెమ్.
1: ఆనందంగా ఉంటున్నారు పిల్లలు.
0: బాయ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: వేదాన్ని నేర్చుకున్నారు.
0: They are learning Veda.
1: అందరూ వేదం చెప్పుకొచ్చారు.
0: ఆల్ వేదాస్ కెన్ చాంట్ వేద.
1: ఆనందంగా ఉంటారు.
0: దే ఆర్ వెరీ డిలైట్ఫుల్.
1: నాయనా మీరు బాగున్నారా అని అడిగితే మాకేం స్వామి కల్పవృక్షం మాది మీరుంటే మాకేం తక్కువ అంటారు వాడు.
0: ఇఫ్ యు ఆస్క్ దోస్ బాయ్స్ హౌ ఆర్ యూ, ద బాయ్స్ విల్ సే స్వామి యు ఆర్ హియర్ యాజ్ ఎ విష్ ఫుల్ఫిల్లింగ్.
1: ఆనందంగా వాళ్ళకి ఆనందం ఎక్కడి నుంచి చిక్కుతుంది?
0: How do you expect them to be blissful?
1: చిక్కుతుందా? చిక్కదు.
0: నాట్ అవుట్ ఆఫ్ మనీ.
1: ప్రేమ చేతనే వాళ్ళని అంత ఆదర్శంగా తీసుకోవటం వల్ల వాళ్ళకి అంత ఆప్యాయత కలిగింది.
0: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ దట్ మేడ్ దెమ్ బ్లిస్ఫుల్.
1: ఆ విధంగా నేను చేసేటువంటి పనులు ఒక్కటి కాదు, ఎవరికి మేము చెప్పము.
0: భగవాన్ డస్ నాట్ డిక్లేర్ ఇన్ పబ్లిక్ వాట్ ఆల్ హీ డస్.
1: ఎందుకంటే వాళ్ళు నమ్మరు ఎవరు.
0: బికాస్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్ టు బిలీవ్ ట్రూత్.
1: వారి నమ్మకంతో నాకేం కావాలి, నా నమ్మకం నాది.
0: భగవాన్ గోస్ బై హిజ్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: వాళ్ళని పోషించాలి.
0: And they have to be
1: వాళ్ళు ఉద్ధరించాలి.
0: అండ్ దే షుడ్ కమ్
1: మానవ మాత్రమే.
0: అండ్ దే ఆర్ హ్యూమన్స్.
1: మానవ కంటే విదేశం కాదు.
0: దే ఆర్ నాట్ సెపరేట్.
1: కనుకనే ఎప్పుడు కూడా చెప్పినట్టు చేయాలి.
0: వన్ షుడ్ కండక్ట్ అకార్డింగ్ టు ద ఆర్డర్. కమ్ ఆన్.
1: మీరు అందరూ ఇంతకాలము ఈ హాస్టల్లో పెరిగినటువంటి వాడు.
0: యు ఆల్ హావ్ స్టేడ్ ఇన్ అవర్ హాస్టల్.
1: తిరిగి మీ స్వస్థానాలకు వెళ్లి
0: యూ గో టు యువర్ నేటివ్ ప్లేస్.
1: తల్లిదండ్రులు సేవించుకొని
0: సర్వ్ యువర్ పేరెంట్స్.
1: ఉద్యోగాలు కూడా చేసుకుని
0: గెట్ జాబ్స్.
1: మధ్య మధ్య వచ్చి పోతుండండి.
0: You also visit this place in between.
1: ఈ నేర్చుకున్నటువంటి అన్ని కూడా కొంతవరకు మర్చిపోతారు.
0: Sometimes you may forget what all you have learned.
1: ఈ వచ్చి మిమ్మల్ని పోషించడానికి పూర్తి అవుతుంది.
0: And once you come and repeat your visit.
1: చక్కగా మీరు యోచన చేసుకోండి. పెద్దది అర్థం చేసుకోనక్కర్లేదు. ఒక పిల్లవాడు.
0: You don't need to go that far. One boy.
1: అబ్బాయిని అడగండి. తల్లి లేదు, తండ్రి లేదు.
0: That boy has
1: దగ్గరికి వచ్చినప్పుడు తల్లి మాత్రమే ఉన్నది. ఆమె కూడా కొంతకాలం నేను చెప్పాను, అనంతపురంలో హాస్టల్లో ఉంటుంది, ఆడపిల్లలను చూసుకొని బాగా ఉండమ్మా అన్నాను. ఆమె కూడా పోయింది. అప్పుడు ఈ పిల్లవాడిని తీసుకొచ్చి నేను ఇక్కడ అన్ని విధాలు చదివించి ఇప్పుడు ఎంబీఏ పాస్ అయిపోయినాడు. ఎంబీఏ పాస్ అయిపోయి లెక్చర్ గారు చాలా చాలా ఇప్పుడు తనకు అక్కడే మేమే ఉద్యోగం ఇచ్చేసేసాం.
0: అండ్ దట్ బాయ్ స్టేడ్ విత్ భగవాన్. భగవాన్ ఎడ్యుకేటెడ్ హిమ్. హీ పాస్డ్ ఎంబీఏ. టుడే ఇస్ ఎ లెక్చరర్.
1: శ్రద్ధగా చదివాడు.
0: అండ్ హీ స్టడీడ్ వెరీ వెల్.
1: ఒక చాలా మీకు ఎగ్జాంపుల్.
0: అండ్ హీ దట్ ఎగ్జాంపుల్ ఇస్ ఎనఫ్ ఫర్ ఆల్ ఆఫ్
1: us. ఈ విధంగా ఎంతమందికో నేను పోషిస్తున్నాను.
0: భగవాన్
1: అది నా డ్యూటీ. నా వారు వారు. నేను పరాయి వాడిని కాదు. వారు నా వారి కాకుండా పోలేదు. నేను వారి వాడిని, వారు నా వారు.
0: భగవాన్ కన్సిడర్స్ దట్ ఈస్ హిస్ డ్యూటీ.
1: అలాంటి ప్రేమ చేత
0: ఫీల్స్ దట్ హీ బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
1: ఎంతనో ఆదర్శంగా ఉంటుంటారు.
0: ద నంబర్ ఆఫ్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ టుడే.
1: చాలా మంచి పిల్లవాడు.
0: హీస్ ఎ వెరీ గుడ్ బాయ్.
1: ఎవరిని ఏమాత్రం కూడా ప్రశ్నించేటువంటి వాడు కాదు.
0: అండ్ యూ నెవర్ క్వశ్చన్ ఎనీబడి.
1: ఎవరిని అడిగేటువంటి వాడు కాదు.
0: యూ నెవర్ ఆస్క్.
1: ఏదైనా ఉంటే ఎవరిని కూడా అడగకూడదు, నా దగ్గర నేను ఇస్తాను.
0: అండ్ భగవాన్ సెడ్ యూ కమ్ టు మీ, డోంట్ ఆస్క్ ఎనీబడి.
1: ఆ విధంగా చేసి వాళ్ళని పోషిస్తున్నాం.
0: అండ్ యూ వాస్ టేకెన్ కేర్ ఆఫ్ టిల్ నౌ.
1: ఇవన్నీ ఈనాడు ఎందుకు చెప్తున్నానంటే
0: why these things are said.
1: ఈ కాన్వకేషన్ అనేటువంటిది పిల్లలకు సంబంధించినటువంటి విషయము.
0: కాన్వకేషన్ హాస్ గాట్ సంథింగ్ టు డూ విత్ స్టూడెంట్స్.
1: అలాంటి పరిస్థితులు ఎవరైనా మీకు కూడా చిక్కినటువంటి మీరు కూడా పోషించండి.
0: యూ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్.
1: సమాజ సేవనే ముఖ్యమైనటువంటి సేవ.
0: సర్వీస్ టు సొసైటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: సంక్షేమానికి సరైనటువంటి సమాజ సేవ అవసరము.
0: అండ్ ఫర్ వెల్ఫేర్ సర్వీస్ ఈజ్ ఎసెన్షియల్.
1: కనుక ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
0: ద బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
1: ఆ రెండింటినీ మీరు పెంచుకోండి.
0: డెవలప్ దిస్
1: వాల్. అందరిని ప్రేమించండి, అందరిని సేవించండి.
0: లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: వాళ్ళు ఏమైనా అనుకోని, ఏమైనా చేసుకోని,
0: లెట్ దెమ్ థింక్ యాజ్ దే లైక్.
1: ఇది మాత్రం ఈనాటి విద్యార్థులు మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ స్ట్రెంగ్ ఇన్ దీస్ టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవ చేయాలి.
0: సర్వ్ యువర్ పేరెంట్.

0: తల్లిదండ్రులకు ఏ విధమైన అసంతృప్తి కూడా పెట్టకూడదు.
1: నెవర్ డిస్ప్లీజ్ యువర్ పేరెంట్స్.
0: అలాంటి రీతిగా జరిగినప్పుడు చదువులో ఉన్నటువంటి సారం అది.
1: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: విద్య కలుగును వినయంబు, వినయమును కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మము.
1: సో ఎడ్యుకేషన్ షుడ్ కన్ఫర్ హ్యూమిలిటీ, హ్యూమిలిటీ షుడ్ గివ్ యూ డిజర్వ్నెస్, అవుట్ ఆఫ్ డిజర్వ్నెస్ ది అఫ్లూయన్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ.
0: ప్రయత్నం చేయండి
1: అండ్ బి హంబుల్.
0: ఈ విద్య యొక్క సారం ఏమిటి? వినయమే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ హ్యూమిలిటీ.
0: అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ బి ఈగోయిస్టిక్.
0: అహంకారాన్ని నిర్మూలన చేసి ఆత్మవిశ్వాసం చేత మీ సమాజ సేవ చేయండి.
1: Kill your ego with self-confidence, serve the society.
0: Oka naya paisa leni pillalaku,
1: those without paisa
0: vaadiki vachche nal nunchi kudanu 7000 8000 avvutundi jeetam.
1: And the salary is 6000 7000 today.
0: Beginning lone anta avutunte inga munduku enta ayina kavachchu.
1: You can understand how he will come up in life in future.
0: Kaani manchi pillalu kabatti vaariki em maatram lotu raadu.
1: There will be no shortage because he is good.
0: వాడు భవిష్యత్తు అంతా కూడా నేనే చూసుకుంటాను.
1: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యూచర్.
0: నేను అడిగాను అబ్బాయిని, నాయన నువ్వేమైనా బయటకు పోవాలని ఉందా ఇష్టము?
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్, డూ యూ విష్ టు గో అవుట్ సైడ్?
0: నాకు ఎక్కడ పోవాలని ఇష్టం.
1: ఐ డోంట్ వాంట్ టు గో ఎనీవేర్.
0: అయితే ఉండు,
1: దెన్ స్టే బ్యాక్.
0: నీ జీతం నువ్వు తీసుకో, నేను ఎవరికైనా ఇవ్వాల్సిందే కదా.
1: ది సాలరీ హాస్ టు బి పెయిడ్ టు ఎనీబడీ.
0: ఎవరే గాని ఇక్కడ పనిచేసేటువంటి వాడికి జీతాలు లేకుండా ఎవరికి నేను చూసుకోను.
1: All receive salaries here in our colleges. And they don't know. Many people know, they don't
0: వాళ్ళే నాకు ఇస్తున్నట్టుగా భావిస్తుంటారు.
1: మెనీ పీపుల్ థింక్ దట్ దే ఆర్ గివింగ్ మనీ.
0: ఒక్కరి వద్ద నుండి నేను నయా పైసా కూడా పుచ్చుకోవటం లేదు.
1: భగవాన్ డస్ నాట్ యాక్సెప్ట్ ఈవెన్ సింగిల్ నయా పైసా.
0: మంచి పనికి అవే వస్తుంటాయి.
1: And in fact, things come on in their own by his will.
0: నా మంచి పనికి అన్ని అక్కడికక్కడే లభిస్తుంటాయి.
1: ఆల్ గుడ్ టాస్క్స్ ఆఫ్ భగవాన్.
0: ఇంతవరకు ఇన్ని లక్షల మంది ఉంటున్నారు ఇక్కడ, ఎవరైనా నేను పైసా అడిగానా?
1: డిడ్ భగవాన్ ఆస్క్ ఎనీ సింగిల్ పైసా ఫ్రమ్ ఎనీబడీ?
0: ఎవరు ఎప్పుడు కూడా అడగలేదు.
1: నెవర్ నెవర్.
0: 30-40 ఏళ్ళ నుంచి వచ్చేటువంటి వారంతా ఉన్నారు.
1: దేర్ ఆర్ డివోటీస్ ఆఫ్ 40 ఇయర్స్ స్టాండింగ్.
0: అడగలేదు
1: భగవాన్. నెవర్ ఆస్క్.
0: అడగలేదు, అడగరు.
1: He will not ask in future.
0: కానీ నా దీక్షను సాధిస్తూ వస్తుంటారు.
1: బట్ భగవాన్ గోస్ ఆన్ గివింగ్ అండ్ గివింగ్.
0: ఇంకా క్రమక్రమేణా అభివృద్ధి అవుతుంది, కానీ క్షీణించదు.
1: This will grow further and further.
0: ఈ పిల్లలంతా పోషించు రావాలి.
1: We have to take care of
0: youth. యువకులంతా కూడా మంచి ఆదర్శప్రాయులుగా నిలచాలి.
1: Youth should be molded as ideal people.
0: ఇలాంటి ఆదర్శప్రాయ పిల్లలు చిక్కితే అంతకంటే ఆనందమే ఉంటుంది. అదే నా ప్రాపర్టీ.
1: భగవాన్ విల్ బి సో హ్యాపీ టు హ్యావ్ సచ్ ఐడియల్ స్టూడెంట్.
0: అందరూ అడుగుతుంటారు, స్వామి ప్రాపర్టీ ఎత్తుండాలని.
1: Many people ask, what is your property?
0: నా ప్రాపర్టీ అంతా పిల్లలే నా ప్రాపర్టీ.
1: Students are భగవాన్స్ ప్రాపర్టీ.
0: వాళ్ళు బాగుపడి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మంచి సత్కీర్తి చేస్తే అదే నాకు ఆనందం.
1: ఇఫ్ దే ఆర్ గుడ్ వేర్ ఎవర్ దే గో, ఇఫ్ దే గెట్ గుడ్ నేమ్, దట్ సాటిస్ఫైస్ భగవాన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు
1: టుడే
0: మీ డిగ్రీ పుచ్చుకునే సమయం లోపల ఇదే నా డిగ్రీ.
1: డ్యూరింగ్ దిస్ కాన్వోకేషన్ దిస్ ఇస్ ద డిగ్రీ దట్
0: ఎడ్యుకేషన్ డిగ్రీ వాళ్ళు ఇస్తుంటారు.
1: ది డిగ్రీస్ ఆర్ గివెన్ టు
0: కేర్ ఎడ్యుకేటర్ డిగ్రీ నేను ఇస్తున్నాను.
1: గెట్ ద డిగ్రీ ఆఫ్ ఎడ్యుకేటర్
0: ఆత్మానందమునకు సంబంధించినటువంటిది.
1: ఇట్ రిలేట్స్ టు ది బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్. Bliss of the self is educare.
0: కనుకని మీకు ఏది కావాల్సిన నేను చూసుకుంటాను.
1: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: పని చేస్తూ నడుమంచి పని చేయాలి.
1: యు వర్క్ బెండ్ యువర్ బాడీ.
0: సోమని పోతూ కాకూడదు.
1: నెవర్ బి లేజీ.
0: లేజీ కాకూడదు.
1: డోంట్ బి లేజీ.
0: లేజీనెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
1: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: రియలైజేషన్ ఇస్ రెస్ట్ అండ్ బెస్ట్.
0: ఆ రియలైజేషన్ చేయడానికి ప్రేరణ.
1: అటైన్ దట్ రియలైజేషన్.
0: ఈనాడు
1: టుడే
0: మన కలాం వచ్చి ఈ యొక్క ఎడ్యుకేషన్ దీని లోపల తాను భాగం వహించడము నాకెంతో ఆనందమైంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ది విజిట్ ఆఫ్ కలాం ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
0: అతను దేశాభిమానము ఎవరైనా కులాభిమానం అనుకుంటారు, అతను కులాభిమానం కూడా లేదు.
1: హీ హాజ్ నో అఫిలియేషన్ ఆన్ గ్రౌండ్ కమ్యూనిటీ.
0: మహమ్మడన్
1: ఈజ్ ఎ మహమ్మడన్.
0: ఏ మాత్రమూ వేదం లేదు.
1: హాజ్ నో అఫిలియేషన్.
0: అందరినీ ప్రేమిస్తాడు.
1: హీ లవ్స్ ఆల్.
0: అందరినీ చేస్తూ దగ్గర చేస్తాడు.
1: అండ్ హీస్ క్లోజ్ టు ఎవ్రీబడి.
0: ఏ దేశము పోలేదు.
1: హీ హాజ్ నాట్ గాన్ ఎనీవేర్.
0: ఏ దేశం నుంచి విద్యను అభ్యసించలేదు.
1: హీ హాజ్ నాట్ గాన్ ఎనీవేర్.
0: భారతదేశం నుండి ఉండి అన్ని విధాలా సాధించాడు.
1: హీ స్టేడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ అండ్ హీస్ బీన్ సర్వింగ్.
0: సైంటిస్ట్ ఎవరైనా కనిపించలేదు ఇక్కడ.
1: సచ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
0: అతనికి ఏమాత్రము ఒక విధమైన అలంకారం లేదు.
1: అండ్ నథింగ్, నో వాట్స్ ఎవర్.
0: అతని హృదయమే పెద్ద అలంకారం.
1: అండ్ హీ గోస్ బై విట్నెస్ ఆఫ్ హిస్ హార్ట్.
0: అతని మంచి గుణము.
1: హీఈస్ వన్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్.
0: భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
1: సో హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
0: ఈ ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఇంకా ఐదేళ్ళంతా ఉండి దేశాన్ని ఇంకా ఉద్ధరించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ హిమ్ టు సర్వ్ దిస్ కంట్రీ అండ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
2: were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 22nd November 2002 in Prashanti Nilayam during the convocation of the Sri Satya Sai Institute of Higher Learning. Baba highlighted the need for all of us to use our education to serve our respective motherlands. He added that only by doing so can we attain glory. He urged everyone to eliminate Dehabhimana, or attachment to the body, and to cultivate Deshabhimana, or attachment to one's country. Thank you. Sai Ram.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

మధుర భావం బేది మన దేశమందన్న, మాతృభావము కన్నా మాన్యమెద్ది ప్రాణంబు కంటెను మానందే జనమను, మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి, విష విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే

0: సత్య త్యాగ శాంతి క్షాంతు లభు ప్రేమ లేకయున్నా క్షేమంబు లేదయా ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ ఇన్ ఓన్లీ టోటల్ లవ్. ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో సాక్రిఫైస్ దేర్ ఇస్ నో పీస్. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ సాక్రిఫైస్ దేర్ ఇస్ నో పీస్ ఆఫ్ మైండ్. దిస్ ఇస్ ది ట్రూత్. This is the word as it exists, and what I am conveying to you is the simple truth.
0: Prema swarupulara gachina anni yugamula kantenu ee kali yugamunandu vijnanamunu pochinchu nimittamai aneka vidhamulainatunti sulabhopayamulu sulabha margamulu kudanu unnadi.
1: More than in the ages that have gone by, in this Kali Yuga, in the present era, there are many ways, many shortcuts in order to promote knowledge and knowledge of science.
0: Vijnanama viriviga perugutunnadi.
1: Talking of science, it has grown enormously.
0: Vidya vidhi vidhi embadi kudanu aneka vidya samasthalu nelakoppuchunnaru.
1: Talking of education, in every street and street after street, there are so many schools and so many educational
0: institutions.
1: If we talk of earning money, it is growing and there are many ways of earning money.
0: Kani manavudu shanti sukhamulaku nochukonalekapochunnadu.
1: But man is not able to acquire peace and happiness.
0: Karanam enti?
1: What's the reason?
0: మానవుని యొక్క ప్రవర్తనే దీని ప్రవర్తనే దీనికి మూల కారణం.
1: ది మెయిన్ రీజన్ ఇస్ మ్యాన్స్ కాండక్ట్ ఇట్సెల్ఫ్.
0: ప్రవర్తనే మానవ జీవితమునకు ప్రధానమైన సూత్రము.
1: మ్యాన్స్ కాండక్ట్ ఇస్ ది మెయిన్ బేసిస్ ఆన్ విచ్ మ్యాన్స్ లైఫ్ రెస్ట్స్.
0: ఈ ప్రవర్తనకు గుణము కూడాను అత్యవసరము.
1: ఫర్ గుడ్ కాండక్ట్ గుడ్ క్వాలిటీస్ ఆర్ ఆల్సో నెసెసరీ.
0: మానవుడు దర్శించిన తర్వాత కూడాను స్వభావములు ఈ జగత్తునందు నిలిచి అయ్యుండును.
1: After man passes away, even then man's qualities will remain in this world.
0: Kanukane nadavadikale manava jeevitamunuku mukhya aadharamudu.
1: That is the reason why for man's life, man's conduct is the main basis.
0: Manavuni yokka mukhya jeevitame oka vidhamainatunti yokka nadavadika.
1: Man's life itself is a kind of conduct for him.
0: Aneka mandi jagattunandu జ్ఞానమునకు మించినటువంటి యొక్క బలము లేదని చెప్పుకుంటారు.
1: మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ గ్రేటర్ దాన్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ కాదు కాదు, గుణమునకు మించినటువంటి బలము మరొకటి లేదని చెప్పవచ్చు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ సో. వన్ కెన్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ బిగ్గర్ దాన్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్.
0: కనుక ఈ గుణమునకు మించినటువంటి యొక్క స్థలము జగత్తునందు మరొక్కటి కూడాను లేదని చెప్పవచ్చు.
1: సో వన్ కెన్ సే దట్ సంథింగ్ విచ్ ఎక్సీడ్స్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అనాది కాలము నుండి పవిత్రమైన భారతదేశమునందు అనంతమైనటువంటి మహర్షులు మహనీయులు స్థాపించి వ్యాపించి తపించి వరించి తరించినటువంటి యొక్క దేశం ఈ దేశం.
1: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇన్ దిస్ సేక్రెడ్ కంట్రీ ఆఫ్ భారత్ we have had great rishis and great saints who have taught great things and who have flourished in this country.
0: ee naati varaku bharatiya hrudayamunandu pavitramaina maharishi yokka perulu kadulutu untunnavenna deeniki moola kaaranam enti.
1: If we recognize that till today in the minds of the citizens of Bharat the great names of the great saints are moving, what is the reason for that?
0: Vaari yokka gunamule deeniki aadharamu.
1: The base
0: vaari yokka pravartanle దీనికి పవిత్రమైనటువంటి మార్గములు.
1: ది బేసిస్ ఫర్ దిస్ ఈజ్ దేర్ గుడ్ థాట్స్ అండ్ దేర్ గుడ్ కాండక్ట్ అండ్ దేర్ గుడ్ క్వాలిటీస్.
0: ఈనాడు మానవుడు అనారోగ్యముతో పీడితుడై అన్యాయ అక్రమ అసత్యాలతో బంధింపబడి తన యొక్క మానవత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈస్ బాదర్డ్ విత్ ఇల్ హెల్త్. మ్యాన్ ఈస్ బౌండ్ డౌన్ బై అన్ట్రూత్ అండ్ ఇన్జస్టిస్ అండ్ హీస్ becoming something which is inhuman by all these bondages.
0: Lakshala maila duramunnatundi chandrunni na samipaniki chestunnadu.
1: he is able to reach moon who is millions of miles away from him.
0: Kani pratyakshamuga samipamunnatundi manavuni ati dooramuga unchutunnadu.
1: But what is evident and what is near him as another human being is being kept at a great distance from himself.
0: ప్రపంచం యొక్క పరిశోధనలు యందు తాను నిరంతరము కృషిని చల్పుతున్నాడు.
1: He is spending all his time and at all times he is investigating the nature of the world.
0: కానీ ప్రకృతి యొక్క వ్యక్తి యొక్క స్థితిగతులు ఏమిటో తాను గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
1: But he is not making an attempt to recognize the condition of the neighbor who lives in his neighboring house.
0: తన సమీపుడై తనకు సన్నిహితుడై తన సమాజమునందున్నటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించక అత్యంత దూరం నందున్నటువంటి యొక్క అగోచరమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడంలో ఉన్నటువంటి యొక్క విశేషం ఏమిటున్నది.
1: Without recognizing the human nature that is close to him, that is valuable to him, what is the greatness in recognizing what exists at great distance and which does not concern him?
0: ఒక్క పుష్పము హారం కానేరదు.
1: One flower cannot make a garland.
0: ఒక్క చెట్టు వనము కానేరదు.
1: One tree cannot make a forest.
0: ఒక్క గృహము గ్రామము కానేరదు.
1: One house cannot make a village.
0: ఒక్క వ్యక్తి సమాజము కానేరదు.
1: One individual does not make a society.
0: కనుకని అనేక పుష్పములు చేరినటువంటి దేవ హారం.
1: Many flowers have to come together to make a garden.
0: అనేక వృక్షములు కూడినటువంటి దేవ వనము.
1: Many trees have to come together to make a forest.
0: అనేక గృహములు నిర్మాణమైనటువంటి దేవ గ్రామము.
1: Many houses have to come together to make a village.
0: Aneka vyaktulu yokka samuhame samajam.
1: The congregation of many individuals is the society.
0: Kanuka itti pavitramainatundi yokka samajam yokka tattvanni manavudu gurtinchi tana yokka jeevitham yokka rahasyanni kudanu taanu vicharinchatam athyavasaramu.
1: It is very necessary for man to recognize the significance of this sacred concept and also understand the secret of his own life.
0: ఆలోచించదగినటువంటి ప్రతి మానవునికి అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగమునందు విరివిగా కనిపించుతున్నటువంటి విషయము విఘ్నులైనటువంటి మీకు విదితమే.
1: దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఈస్ టుడే బీయింగ్ కన్ఫ్యూజ్డ్ బై ప్రాబ్లమ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నోన్ టు ఆల్ ఆఫ్ యూ హూ నో ది ప్రెసెంట్ సిచ్యువేషన్.
0: మానవునికి జీవితం సంబంధించినటువంటి యొక్క ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను నిర్వహించవలసినటువంటి యొక్క ఈ మానవ సమాజములకు అనేక విధమైనటువంటి ఆదర్శములు అందించవలసినటువంటి విద్యారంగములు ఈనాడు విపరీత మార్గమును ప్రయాణం జరుపుతున్నవి.
1: ఇన్ ఆల్ స్పియర్స్ విచ్ రిలేట్ టు మ్యాన్స్ లైఫ్ లైక్ ది ఎడ్యుకేషనల్ స్పియర్ విచ్ హావ్ రియల్లీ టు హ్యాండ్ ఇన్ ఐడియల్స్ టు రెగ్యులేట్ మ్యాన్స్ లైఫ్ దే ఆర్ బిహేవింగ్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ మేనర్ అండ్ ఇన్ అ మేనర్ విచ్ ఇస్ అన్అండర్స్టాండబుల్.
0: అహింస త్యాగము నీతి నిజాయితీలైనటువంటి యొక్క మానవత్వ చిహ్నము ఈనాడు మచ్చునకైనా కనిపించటం లేదు.
1: వి డు నాట్ ఈవెన్ సీ యాజ్ అ స్పెసిమన్ మ్యాన్స్ లైఫ్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ నాన్ వయలెన్స్ అండ్ విచ్ ఇస్ అడ్హియరింగ్ టు ట్రూత్ అండ్ సాక్రిఫైస్.
0: కనుక విద్యా విషయమై ఈనాడు మనము అతి శ్రద్ధగా విచారించవలసినటువంటి అవసరం ఉంటున్నది.
1: దేర్ ఇస్ అ గ్రేట్ నెసెసిటీ టుడే ఫర్ అస్ టు గో ఇన్ టు డెప్త్ రిగార్డింగ్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మానవుని యొక్క ఆశలకు అంతు లేదు.
1: There's no limit to man's ambitions.
0: ఈనాడు మానవుడు నిరంతరము తన జీవితమునంతయు కూడాను స్వార్థమునందే దారబోస్తూ వస్తున్నాడు.
1: Man today is spending all his life in the place of selfishness.
0: ఏ తలంపు తలచినప్పటికీని ఏ కార్యం ఆచరించినప్పటికీని ఏ యొక్క ఊహలు తలంచినప్పటికీని వెనుకల స్వార్థమే కదులుతూ ఉంటున్నది.
1: Whatever idea he has, whatever work he undertakes and whatever thoughts he has, they are all motivated by selfishness.
0: ఈనాడు మానవుడు జగత్తునందు తన యొక్క స్వప్రయోజన నిమిత్తమై సమస్త పదార్థములను కూడాను ఆశిస్తున్నాడు. కానీ పదార్థముల నిమిత్తమై మానవుడు పదార్థములను ఆశించటలేదు.
1: టుడే ఇన్ ది వరల్డ్ మ్యాన్ ఇస్ వాంటింగ్ టు గెట్ వేరియస్ మెటీరియల్ థింగ్స్ ఫర్ హిస్ పర్సనల్ బెనిఫిట్ బట్ హీఈస్ నాట్ వాంటింగ్ టు గెట్ మ్యాటర్ అండ్ మెటీరియల్ థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ మెటీరియల్.
0: కనుక ఈ స్వార్థము ఏనాడు త్యాగము చేతుమో ఆనాడే పరాత్మైనటువంటి యొక్క పదార్థం యొక్క తత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ యూ కెన్ సాక్రిఫైస్ దిస్ సెల్ఫిష్ ఫీలింగ్ విల్ హీ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది డీప్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెటీరియల్ ఎక్విజిషన్.
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములు ఎందు కూడాను ఈ స్వార్థం అనేటువంటిది నిరంతరము కూడాను సంచలనగా తిరుగుతూనే ఉంటున్నది.
1: in all spheres, in the worldly sphere, spiritual sphere, political sphere and economic sphere, selfishness is showing up its head.
0: Prema swarupulara manavattvam anetundi divyattvamto kudinatundi yokka aatmatattvam anetundi satyanni gurtinchukovadaniki prayatninchatam ledu.
1: Prema swarupas, human beings are not making an attempt to understand that human nature is something which is intimate.
0: Tana bhavishyattunu kudanu taanu vismaristhu vastunnadu.
1: Man is forgetting his own future as well.
0: తాత్కాలిక సుఖ సంతోషములకై జీవితము ప్రాకులాడుతున్నాడు.
1: He is only after temporary and transient pleasures.
0: కాని తన యొక్క మానవత్వం యొక్క రహస్యం ఏమిటో తాను లోతులకు దిగి విచారించటం లేదు.
1: He is not going into depth to understand the secret of human nature.
0: మానవుని యొక్క విలువలు మహత్తరంగా ఉంటున్నది.
1: The values of human life are something which are extraordinarily great.
0: ఈ అన్నింటి ఎందుకును త్యాగము ప్రధానమైనటువంటి సూత్రం.
1: ఇన్ ఆల్ దీస్ వాల్యూస్ సాక్రిఫైస్ ఇస్ ది మెయిన్ ఐడియా.
0: సర్వసాధారణంగా కూడాను మానవుడు ఏదైనా ఒక పదార్థమును ఆశించినప్పుడు దానిని అనేక విధములైనటువంటి రీతిగా పొందుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు.
1: జనరల్లీ ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు అక్వైర్ సంథింగ్ హీ మేక్స్ ఆల్ అటెంప్ట్స్ అండ్ వాంట్స్ టు అక్వైర్ ఇట్ ఇన్ ఎనీ పర్టికులర్ మేనర్.
0: ఒక షాపునికే మనం వెళ్ళినామంటే ఒక హ్యాండ్ కర్చీఫ్ కొనాలంటే అతని చేతిలో ఒక 10 రూపాయలు పెట్టి మన హ్యాండ్ కర్చీఫ్ ను అందుకుంటున్నాం.
1: ఇఫ్ వీ గో టు ఎ షాప్ అండ్ వాంట్ టు పర్చేస్ ఎ హ్యాండ్ కర్చీఫ్ వీ పే 10 రూపీస్ టు ది షాప్ కీపర్ అండ్ అబ్టెయిన్ ది హ్యాండ్ కర్చీఫ్.
0: ఒక పదార్థమును త్యాగము చేయక మరొక పదార్థమును మనం అందుకునేందుకు వీలు లేదు.
1: వితౌట్ గివింగ్ అప్ ఆర్ సాక్రిఫైసింగ్ వన్ థింగ్ యూ కెనాట్ అక్వైర్ అనదర్.
0: అదే విధముగానే ఒక దానిని మనం త్యాగం చేయాలి మరొక దానిని మనం స్వాగతం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ వన్ థింగ్ అండ్ అక్వైర్ అనదర్.
0: కనుకని ఈనాడు మనకు సుఖ సంతోషములు కావాలని ఆశించినప్పుడు సుఖ సంతోషములకు స్వాగతం చేసినప్పుడు మన దుఃఖములకు విచారములకు మనం కొంతవరకు త్యాగం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ టుడే వీ వాంట్ టు అక్వైర్ పీస్ అండ్ హ్యాపీనెస్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ అవర్ సారో అండ్ పెయిన్.
0: మనకు కొన్ని విధములైనటువంటి యొక్క సద్గుణములు ప్రాప్తించాలంటే మనము దుర్గుణములను త్యాగం చేయాలి.
1: ఇన్ ఎ వే ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ సమ్ గుడ్ క్వాలిటీస్ వీ షుల్ హ్యావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది బ్యాడ్ క్వాలిటీస్.
0: అదే విధముగానే పరార్థమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని మనం అనుభవించాలంటే ఈ ప్రకృతి తత్వమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములు మనం త్యాగం చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది హైయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ వీ హ్యావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది లోయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: కనుకనే ఈనాడు మానవత్వములో ఈ త్యాగం అనేటువంటిది శూన్యమై ఉంటున్నది.
1: టుడే ఇన్ మ్యాన్స్ లైఫ్ దిస్ కైండ్ ఆఫ్ గివింగ్ రినౌన్సియేషన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ అబ్సెంట్.
0: శృతి మాత కూడాను న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగం అన్నటువంటిది మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది.
1: ఈవెన్ ది వర్డ్ ఆఫ్ ది శృతి హాస్ టోల్డ్ అస్ దట్ వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వర్క్ వాట్ యూ కెనాట్ అక్వైర్ బై ఫిజికల్ స్ట్రెంగ్త్ వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వెల్త్ can be acquired only by
0: santakarana parishuddhamu gavinchinatvanti de vidya.
1: What has cleansed your inner self is education.
0: Naitika dharmika sampattini katigadimpa cheyinatvanti de vidya.
1: Education is that which will give you and which will blossom in you the worldly and the spiritual.
0: Kevalam vidya anatvanti yantrikamainatvanti jeevitham kaadu.
1: Education cannot be merely a machine made life.
0: ఈ విద్య అనేటువంటిది చైతన్య నైపుణ్యముల యొక్క సైతంతో ఉట్టి పడాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ గివ్ అస్ లైఫ్ అండ్ విగరస్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి యొక్క చైతన్య రహితమైనటువంటి యొక్క విద్యను ఈనాడు పొట్టకూటి విద్యలుగా ఉంటున్నవి.
1: ది ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే విచ్ ఇస్ అ లైఫ్ లెస్ ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ సర్వింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైఫ్.
0: పొట్టకూటిని చేకూర్చున్నట్టి విద్య.
1: Education which enables you to eke out a livelihood.
0: Neeti dharmika drutulanu nerpagalada.
1: How can it teach you morality and dharmic life?
0: Sahaja dharmika vruttine champiveyi.
1: It will kill and destroy the natural attitude of dharmic life.
0: Manamu ilanti pavitramainatvanti neeti nijayitinanu manam hrudayamunandu pratishtimpa chesukonaka అనేక విధమైనటువంటి రంగముల యందు మన యొక్క ప్రభావములను ప్రకటించడానికి ప్రయత్నం చేయటం ఇది కేవలం ఒక విధమైనటువంటి అజ్ఞానం అనే చెప్పవచ్చు.
1: వితౌట్ ఎస్టాబ్లిషింగ్ సచ్ సేక్రెడ్ మోరల్ కాండక్ట్ అండ్ ఐడియాస్ ఇన్ అవర్ హార్ట్ అవర్ అటెంప్ట్స్ టు షో అవర్ స్ట్రెంగ్త్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇన్ మెనీ స్పియర్స్ ఈజ్ సింప్లీ ఫూలిష్.
0: ఈనాడు నిజముగా మానవుడు అనారోగ్యంతో పీడింపబడేటువంటి యొక్క రోగిగా కనిపిస్తున్నాడంటే కారణం ఏమిటి?
1: ఇఫ్ మ్యాన్ అపియర్స్ టుడే యాజ్ ఎ సిక్లీ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ ఇల్ హెల్త్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దట్?
0: కేవలం ఉద్దేశం యొక్క ఆరోగ్యమే కాదు.
1: ఇట్స్ నాట్ సింప్లీ ది హెల్త్ ఆఫ్ ది బాడీ,
0: మానసిక ఆరోగ్యమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది హెల్త్ ఆఫ్ ది మైండ్,
0: హృదయం యొక్క ఆరోగ్యం కూడా మనం చేకూర్చుకోవాలి.
1: వి ఆల్సో హ్యావ్ టు గెట్ ది హెల్త్ ఆఫ్ ది ఇన్నర్.
0: శారీర మానసిక ఆధ్యాత్మిక బలములు మానవునికి పుష్టిగా సంతృష్టిగా ఉండినప్పుడే ఏ చిన్న కార్యమునైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ బాడీలీ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, హీ కెన్ అచీవ్ ఎనీథింగ్ వర్త్ వైల్.
0: కనుకని దేహరీతిగా మంచి కార్యములు ఆచరించాలి.
1: బై బాడీ వీ మస్ట్ డూ గుడ్ వర్క్,
0: మానసికంగా మంచి చింతలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: బై మైండ్ వీ మస్ట్ ప్రమోట్ గుడ్ థాట్స్,
0: హృదయపూర్వకమైనటువంటి సంకల్పములు పవిత్రమైన సంకల్పముగా మనం పెంచుకోవాలి.
1: ఇన్ అవర్ హార్ట్ వీ షుడ్ ప్రమోట్ సీక్రెట్ ఐడియాస్.
0: ఈ విధముగా ఉండినప్పుడే మనం ఆరోగ్యమునందు ఈ పవిత్రమైనటువంటి దేహమును కొన్ని సత్కర్మలయందు వినియోగించుటకై ఉపయోగపెట్టుకోవటంలో ఎంతైనా అవకాశం ఉంటుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ అండర్ దోస్ కండిషన్స్ వీ కెన్ లివ్ ఎ ఫుల్ హెల్తీ లైఫ్ అండ్ వీ కెన్ యూజ్ దిస్ బాడీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్.
0: మన ఆహారం కూడా మనకు సరైనటువంటి ఆహారం కానేరదు.
1: Even the food that we take is not the right type of food.
0: Dharma artha kama mochanam aarogyam moolamuttamam. Ee purushartamulainatundi yokka dharma artha kama mochamulo kudanu aarogyam atyavasaram.
1: Good health is necessary for fulfilling the four purushartas: dharma, artha, kama and moksha.
0: Aarogyame mahabhagyam.
1: Health is the greatest wealth.
0: Aarogyamulainatundi manavudu ee chinna karyamunu kudanu sadhinchaledu.
1: Man who is not healthy cannot achieve even a small task.
0: ఈ అనారోగ్యమునకు సాత్విక ఆహారం కూడా అత్యవసరం.
1: For us to get rid of ill health, sattvic food is necessary.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There's one small example.
0: అడవియందు సంచరించేటువంటి మృగములను చూస్తే అత్యంత ఆనందంగా ఉంటుంటారు.
1: If you look at the animals that roam about in the forest, they appear to be very happy.
0: ఎన్ని పర్యాయములు చూసినప్పటికీ, ఎంతసేపు చూసినప్పటికీ ఇంకా చూడాలని అనిపిస్తుంది.
1: లుక్ ఎట్ దెమ్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
0: కారణం ఏమిటి?
1: యూ ఫీల్ వెరీ హ్యాపీ. వాట్స్ ది రీజన్?
0: అవి నిరంతరం కూడా సంతృప్తిగా ఉంటుంటాయి.
1: ది రీజన్ ఈస్ దే ఆర్ ఆల్వేస్ సాటిస్ఫైడ్.
0: అందువలననే తాము సంతోషాన్ని అనుభవిస్తుంటాయి.
1: దట్స్ ది రీజన్ వై దే ఎంజాయ్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్.
0: పక్కవాని మంచితనమును చూచి అవి ఏమాత్రం ఓర్చుకోలేకుండా ఉండవు.
1: దే డోంట్ ఫీల్ జెలస్ బై ది ప్రాస్పెరిటీ ఆఫ్ ఇట్స్ నైబర్.
0: తమ యొక్క కష్టములకు తాము ఏమాత్రము కూడా లక్ష్యం చేయదు.
1: దే డు నాట్ కేర్ ది పెయిన్ అండ్ ట్రబుల్ దట్ కమ్స్ టు.
0: గౌరవ మర్యాదలు కావాలని అవి ప్రాకులాడవు.
1: దే ఆర్ నాట్ ఆఫ్టర్ వెల్ఫేర్ అండ్
0: పదవులను, అభివృద్ధులను కూడా, అధికారములను కూడా తాము ఏమాత్రము వాచించవు.
1: దే డు నాట్ గో ఆఫ్టర్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ.
0: కనుకని ఆ మృగములు కూడా నిరంతరము ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
1: దట్ ఈస్ వై దీస్ అనిమల్స్ ఆర్ ఇన్ గ్రేట్ బ్లిస్ అట్ ఆల్ టైమ్స్.
0: ఈ అనిమల్స్ అనగా ఈ జంతువులంతా కూడా సంతృప్తిగా ఆరోగ్యంగా ఉండడానికి మూల కారణమే.
1: వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ అనిమల్స్ బీయింగ్ సాటిస్ఫైడ్ అండ్ హెల్తీ అట్ ఆల్?
0: ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాన్ని ఈ మృగములు అనుభవిస్తున్నాయి, ఆరగిస్తున్నాయి.
1: దే ఆర్ ఎంజాయింగ్ అండ్ లివింగ్ ఆన్ వాట్ వీ మే కాల్ న్యాచురల్ ప్రొడక్ట్స్.
0: కానీ మానవుడు అట్టు కాదు.
1: But man is not like that.
0: ఈ జిహ్వ చాపల్యం చేతను, గుహ్య చాపల్యం చేతను ప్రకృతి సహసిద్ధమైనటువంటి యొక్క పదార్థములను అనేక రకములుగా రుచులుగా ఏర్పరచుకుని తాను భుజించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Running after taste and running after hunger, man changes natural food in so many ways and wants to satisfy his taste and hunger.
0: కేవలము ఒక జిహ్వ చాపల్య నిమిత్తమై ఆ పదార్థములు ఎందున్నటువంటి యొక్క ప్రాణ అణువులను కూడా మనం భస్మం చేసుకుని భుజిస్తున్నాం.
1: ఫర్ ది సేక్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ హిస్ టేస్ట్ వీఆర్ డిస్ట్రాయింగ్ ది లైఫ్ కంటెంట్ ఆఫ్ దీస్ నేచురల్ ఫుడ్స్.
0: కానీ మిగిలినటువంటి యొక్క 83,99,999 యొక్క జీవరాశులంతా కూడా సహసిద్ధమైనటువంటి ఆహారాన్ని భుజిస్తున్నాయి.
1: ఆల్ ది అదర్ స్పీషీస్ ది 83,000 species, they are living on natural food.
0: Oka chinna udaharanam,
1: one small example.
0: Edaina konni oka green grams untunnayi ankonde, pesalu untunnayi, anumulu untunnayi, vaatini manamu chakkaga udagabetti bhujinchinappudu dantlo em ayipothunnayi?
1: Let us take an example of some gram, green gram. When we boil it and cook it well and eat it, what happens?
0: Andulo jeernam ayipothunnayi.
1: They will get completely digested out.
0: ఆ ఉడకబెట్టడం చేత అందులో ఉన్నటువంటి యొక్క జీవకణములు పూర్తి కూడా నశించిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది కుకింగ్ అండ్ ది బాయిలింగ్ ది లైఫ్ ఎలిమెంట్ దట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ దిస్ గ్రామ్ ఈస్ బీయింగ్ డిస్ట్రాయ్డ్.
0: అదే ఒక పెసరులు మనం ఏమాత్రము ఉడకబెట్టకునక మట్టిలో పెట్టి నీరు పోసి పెంచినప్పుడు అవి మొక్కలుగా బయలుదేరుతున్నాయి.
1: The same green gram, if we don't cook, but if we put it in earth and let it sprout, then we have little
0: sproutlings.
1: If we have boiled the same green gram and put it in the earth, you don't get sprouting.
0: కారణం ఏమిటి? ఈ ఉడకబెట్టడం చేత ప్రతి పదార్థంలో ఉండేటువంటి ఒక జీవ కణములు కూడా నశించిపోతున్నాయి.
1: The reason for this is, in the process of cooking, everything containing the life elements that is being destroyed.
0: కనుక ఈనాడు మనము ఒక విధమైనటువంటి జీవ కణములను చంపుకొని మనం భుజిస్తున్నాము, కాబట్టి మనము కూడా జీవచ్ఛయములుగా తయారైపోతున్నాం.
1: టుడే బికాస్ ఇన్ అవర్ ఫుడ్ బై అవర్ ప్రాసెసెస్ వీఆర్ కిల్లింగ్ ది లైఫ్, వీఆర్ ఆల్సో బికమింగ్ లైఫ్ లెస్ కార్పసెస్.
0: మనం జీవితము యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలంటే ఒక పవిత్రమైనటువంటి ఆహారాన్ని కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: ఇఫ్ వీ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రియల్ లైఫ్, వీ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేక్ ఫుడ్.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికి అనారోగ్యం మూల కారణము మానసిక విశ్రాంతి లేకపోవటమే.
1: టుడే వన్ అదర్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ మ్యాన్స్ ఇల్ హెల్త్ దట్ హీ హాస్ నో మెంటల్ రెస్ట్.
0: కానీ ఈ మానసిక విశ్రాంతికి అనేక విధములైనటువంటి స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గములను మనము అవలంబిస్తూ వస్తున్నాం.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ ది సో కాల్డ్ మెంటల్ రెస్ట్ వీఆర్ ఫాలోయింగ్ సెవరల్ స్పిరిచువల్ పాత్స్.
0: కానీ ఈనాడు మనం అవలంబించేటువంటి మార్గములు కూడా సరి అయినటువంటివి కాదు.
1: బట్ the paths which we are adopting today are also not the right.
0: ఉదయమునందు దుర్గుణములను దురాచారములను నింపుకొని జ్ఞానమునందు కూర్చుంటే మాత్రము మనకు లభించేటువంటి యొక్క తత్వం ఏమిటి?
1: In the morning, if you fill your mind with bad ideas and bad thoughts and you sit in meditation, what is the essence that you get out of it?
0: దుర్గుణములు లేక దుశ్చింతలు కలగా జ్ఞానమందు మనసు పూనకలదా?
1: Without getting rid of bad qualities and without removing bad thoughts, by sitting in meditation, can we really get any benefit out of that?
0: అప్పుడే కొంతవరకు శాంతి చేకూరుతుంది.
1: It's only then that you can get some peace of
0: ఈనాడు మనం దుర్గుణముల చేతను దురాచారముల చేతను దుర్భావముల చేతను హృదయమును నింపుకొని మెడిటేషన్ లో కూర్చుంటే ఈ మనసు ఎక్కడ ప్రవేశిస్తుంది?
1: Filling the heart with bad ideas, bad thoughts and bad qualities. And if we sit in meditation, what can the mind achieve?
0: Kanuka motta motta mana yokka chittamunu swachuddham gavinchukotaniki prayatnam cheyali.
1: The first thing is to cleanse our own mind.
0: Idi sariyaina kitti margamu antiye kaadu patti gruhamunukunu kurunu mana velli aarogya vishayamunandu taginatuvanti saddana vahinchamani manam bodhinchali.
1: This is the right path. Not only that, we should go to every home and tell them that health is the most important thing and they should give
0: దేహమును పవిత్రమైనటువంటి సాత్విక ఆహారం చేతను మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేతను మనం నింపుకున్నప్పుడే మనం సరి అయినటువంటి ఆదర్శాన్ని నిరూపించవచ్చు.
1: ఇఫ్ యూ కెన్ ఫిల్ ది బాడీ విత్ గుడ్ క్వాలిటీ ఫుడ్ అండ్ ఇఫ్ యూ కెన్ ఫిల్ ది మైండ్ విత్ గుడ్ థాట్స్ దెన్ ఓన్లీ వీ కెన్ షో అవర్ సెల్ఫ్ యాజ్ ఎన్ ఐడియల్.
0: మనస్సును ఆధారముగా ఉన్న మానవుండు పశువు కంటెను హీనమై పతనమవును.
1: వన్ హూ డిపెండ్స్ ఆన్ హిస్ మైండ్ అండ్ ఫాలోస్ హిస్ మైండ్ హీ విల్ ఫాల్ బికమ్ వర్స్ దెన్ ఎన్ యానిమల్.
0: బుద్ధి నాధారముగా కొన్న బుధజనుండు పశుపతిగా మారునని పలికి.
1: వన్ హూ టేక్స్ ఎస్ హిస్ బేసిస్ హిస్ ఇంటలెక్ట్ అండ్ నాట్ ది మైండ్ హీ విల్ బికమ్ ది లార్డ్.
0: కనుక మన బుద్ధిని మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ ఫాలో అవర్ ఇంటెలిజెన్స్.
0: సబకో సన్మతి దే భగవాన్ అని అందరికీ మంచి బుద్ధి కావాలని కూడా గాంధీ కూడా ప్రార్థించాడు.
1: సబకు సన్మతి దేవ్ గాంధీ హెస్ టాట్ అస్ దట్ వీ షుడ్ గివ్ గుడ్.
0: ఈనాడు మనకు కావాల్సినటువంటిది నూతన సమాజము కాదు.
1: వాట్ వీ నీడ్ టుడే ఇస్ నాట్ ఎ న్యూ సొసైటీ.
0: నూతన విద్య కాదు,
1: నాట్ న్యూ ఎడ్యుకేషన్.
0: కనుక మనకు కావాల్సినటువంటిది ఈనాడు నూతనమైనటువంటి యొక్క గుణములు కావాలి.
1: వాట్ వీ నీడ్ టుడే ఆర్ న్యూ క్వాలిటీ.
0: పవిత్రమైనటువంటి భావములు కావాలి.
1: సేక్రెడ్ ఐడియాస్ ఆర్ వాంటెడ్.
0: నిస్వార్థమైనటువంటి సేవలు సరపాలి.
1: Selfless service is to be accepted.
0: ee naade manaku sariyinatunte yokka jeevyatvam manavattvam kodanu artham avutundi.
1: It is only then that we will understand the true nature of man's life and divinity.
0: Karmikulu kaani karshakulu kaani vyaparasthulu kaani vidyavantulu kaani manavuniki kavalsinatundi manasika shanti.
1: Whether he is a worker or a cultivator or an industrialist or an educational,
0: manasika shanti కేవలము ధనమునందు కాని అధికారమునందు కాని ఇంకే విధమైనటువంటి యొక్క సుఖమునందు కాని లభించేటువంటిది కాదు.
1: వాట్ దే వాంట్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్. Peace of mind is not something which you can get in a position of authority, not in wealth and not in anything else.
0: అనేకమంది ధనవంతులు జగత్తునందు ఉంటున్నారు.
1: There are many wealthy people in the world.
0: అనేక ఉత్తమమైనటువంటి స్థానమునందు ఉత్తీర్ణులైనటువంటి వారు ఉంటున్నారు.
1: There are many people who are occupying positions of authority.
0: కానీ మానసిక శాంతి ఉన్నదా? లేదు.
1: But is there peace of mind to them? No.
0: శాంతి అన్నటువంటిది హృదయం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావం కాని బయట నుంచి కొన్ని ప్రవేశించేటువంటిది కాదు.
1: Peace of mind is something sacred which has to generate from within yourself. It cannot come from outside.
0: Maniyeva manishyanam karanam bandham ochcheyuhu annadu. Ee rendintiki manase karanam.
1: Man's mind is responsible both for his liberation and for his bondage.
0: Kanuka manasunu premato nimpukovali.
1: So we have to fill our mind with love.
0: Prema anetundi maha madhuramainatundi yokka padamu.
1: Love is a sweet word.
0: ఈ పదము రెండు అక్షరములైనప్పటికీ అనేక అర్థములతో కూడినటువంటి మూట.
1: ఆల్దో దిస్ వర్డ్ కంటైన్స్ ఓన్లీ టూ లెటర్స్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ వెరీ వాల్యుయబుల్ బండిల్.
0: కనుక ప్రేమతో ఈ ప్రేమ అనేటువంటిది కేవలము గ్రంథ పరిచయంతో లభించేటువంటిది కాదు.
1: దిస్ లవ్ కెనాట్ బి గాట్ బై అక్వైంటెన్స్ అండ్ రీడింగ్ బుక్స్.
0: ఇది కేవలము సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని మానవత్వంలో సమాజంలో మనం పెంచుకుని నిత్య జీవితం లోపల కొంత సహజ జీవితంగా దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: In regard to connection between human individuals of the society, this is love is something which has to be promoted and introduced into our daily life.
0: కార్మికులకు యజమానులకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: The connection that exists between the management and the workers has to be understood very well and carefully.
0: దేహము లేకుండా కూడా గుండె ఉండడానికి వీలు కాదు.
1: Without a body you cannot have the heart.
0: గుండె లేక దేహం ఉండడానికి వీలు లేదు.
1: Without a heart you cannot have the body.
0: కనుక దేహం వంటి వారు కార్మికులు.
1: ది వర్కర్స్ ఆర్ లైక్ ది బాడీ.
0: గుండె వంటి వాడు యజమాని.
1: ది ప్రొప్రైటర్ ఇస్ లైక్ ది హార్ట్.
0: కనుక ఈ గుండెకు దేహమునకు ఎట్టి సన్నిహిత సంబంధం కలదో ఆ రీతిగా కార్మికులకు యజమానులకు తగినటువంటి సన్నిహిత సంబంధం కలగాలి.
1: ది కైండ్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది బాడీ అండ్ ది హార్ట్ షుడ్ ఆల్సో బి ప్రమోటెడ్ బిట్వీన్ ది మేనేజ్మెంట్ అండ్ ది.
0: మనం దురాశలకు గురి కాక సంతృప్తికి మనము తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ నాట్ గో ఆఫ్టర్ ఎండ్లెస్ అంబిషన్. వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ సాటిస్ఫై.
0: ఈనాడు ఆరోగ్యం ఏ రీతిగా మనకు లభిస్తుందంటే కేవలం ఆహారంతోనే కాదు.
1: హౌ డు వీ గెట్ గుడ్ హెల్త్ టుడే? నాట్ సింప్లీ బై ఫుడ్.
0: మంచి తలపులు,
1: గుడ్ థాట్స్,
0: మంచి మాటలు,
1: గుడ్ వర్డ్స్,
0: మంచి చేత,
1: గుడ్ యాక్షన్,
0: మంచి వినికిడి,
1: గుడ్ వర్డ్స్ టు హియర్,
0: మంచి చూపులు,
1: good sight, good vision,
0: manchi aarogyam,
1: this will give good health.
0: Kanuka manchi choopu kuda nu oka medicine, oka aushadham.
1: Good vision is also a medicine.
0: Manchi vinikidi oka aushadham.
1: To listen to good things is
0: manchi talapulu oka aushadham.
1: Good thoughts is a medicine.
0: Manchi karmalu oka aushadham.
1: Good action is also a medicine.
0: Kanukani మనము ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే మంచి తలపులు, మంచి చూపులు, మంచి వినికిడి, మంచి పనులు మనం చేయడానికి ప్రయత్నించాలి.
1: We want to promote good health. We must promote good thoughts, good vision and good
0: appude manasika shanti manaku labhistundi.
1: It's only then we can have peace of mind.
0: Manasika shanti labhinchinappude deha aarogyam kuda manaku phalistundi.
1: When we have peace of mind, good health will come to us in our body.
0: Kanuka ఈ దేహ సంబంధమైనటువంటి ఆరోగ్యము అనేక విధములైనటువంటి యొక్క మార్గములు ఎందుకు కూడాను కొంత చేకూరడానికి అవకాశం ఉంటుండాలి.
1: ది హెల్త్ దట్ రిలేట్స్ టు దిస్ బాడీ కెన్ బి అక్వైర్డ్ త్రూ మెనీ డిఫరెంట్ పాత్స్.
0: మిగిలినటువంటి ఇతర దేశముల యందు ఆరోగ్యం నిమిత్తమై అనేక మందులు తయారు చేస్తున్నారు.
1: ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ ఆర్డర్ టు గివ్ గుడ్ హెల్త్ దే ఆర్ ప్రిపేరింగ్ మెనీ
0: మందుల చేత కుదిరేటువంటిది కాదు మన ఆరోగ్యము.
1: Health can never be obtained through
0: mana pravartana chetane manu chakka chesukovali.
1: It's only can be rectified by our conduct.
0: Manavulandaru kodano sodara sodari manulu.
1: Human beings are all brothers and sisters.
0: Ye vidhamga nanaga kevalam okka vittanam natinam bhoomilo.
1: How are they brothers and sisters? Here is the explanation. We put a seed in the earth.
0: Aa okka vittanam pedda vrutshamuga tayarayindi.
1: That seed sprouts and becomes a big tree.
0: Aa vrutshamunandu aneka lakshala kayalu gaachinayi.
1: That tree has millions of fruit.
0: Aa kayika endukodu untirigi okoka vittanam poi cherutundayi.
1: In each one of those fruits there is a seed.
0: Deenini puraskarinchukoni ye bhagavadgita yandu bijam mam sarvabhutanam ani cheppadu.
1: It is in this context that it has been said in the Bhagavadgita, I am the seed and the seed is present in all human beings.
0: Seed ade daivattam.
1: That seed is divinity.
0: ఆ దైవత్వం అనేటువంటిది నుంచి జగత్ అనేటువంటిది పెద్ద వృక్షం తయారైంది.
1: ఫ్రమ్ దిస్ డివినిటీ దిస్ సీడ్ ది ఎంటైర్ క్రియేషన్ ది వరల్డ్ హెస్ కమ్ లైక్ ఎ ట్రీ.
0: ఈ యొక్క జగత్ అనేటువంటి దాంట్లో విశ్వమునందు ప్రతి జీవరాశులు కూడా కాయలుగా కాచినాయి.
1: ఇన్ దిస్ క్రియేషన్ ది ట్రీ ఆఫ్ క్రియేషన్ ఆల్ ది లివింగ్ థింగ్స్ ఆర్ ది ఫ్రూట్స్.
0: ఒక్కొక్క జీవరాశి ఎందుకు ఆత్మ అనేటువంటి ఒక బీజం పోయి చేరి ఉంటుండాలి.
1: ఇన్ ఈచ్ లివింగ్ స్పీషీస్ ది ఫ్రూట్ దేర్ ఇస్ ది సీడ్.
0: దీనిని పురస్కరించుకుని ఈశావాస్యం నిజం జగత్ అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫుల్ అండ్ కవర్డ్ బై.
0: కనుక దేహములు రూపనామములు వేరు కావచ్చును, తమ ప్రవర్తనలు వేరు కావచ్చును, తమ యొక్క మార్గములు వేరు కావచ్చును, కానీ అన్నింటి ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, ది కాండక్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ గాడ్ యాజ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
0: ప్రేమ స్వరూపులారా, మనం ఈనాడు మన సోదర సోదరి మండలైనటువంటి యొక్క బీద కుటుంబముల చేత కొంతవరకు మనం సేవలు కల్పించి తద్వారా మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అభివృద్ధిని మనం కోరటంలో మనకెంతైనా అధికారం ఉంటుండాలి.
1: ప్రేమస్వరూప టుడే టేకింగ్ ది పూర్ ఫ్యామిలీస్ ఆఫ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సర్వింగ్ దెమ్ ఇన్ ఎవ్రీ వే అండ్ బ్రింగింగ్ అప్ ఇన్ దట్ మేనర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ అవర్ కంట్రీ భారత్ దేర్ ఈస్ ఎ గ్రేట్ నీడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
0: ఈ ట్రైనింగ్ లో చేరినటువంటి యొక్క ప్రతి వ్యక్తులు కూడాను భక్తి శ్రద్ధల చేత మానవ సేవనే మాధవ సేవ అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి దాన్ని మీరు ప్రవర్తన రూపముగా ప్రచార రూపంగా ఆదర్చాలని మీరు నిరూపించాలి.
1: ఆల్ ది ఇండివిజువల్స్ హూ హావ్ జాయిన్ దిస్ ట్రైనింగ్ త్రూ దర్ ఫెయిత్ అండ్ కేర్ దే షుడ్ ఎస్టాబ్లిష్ ది ట్రూత్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్.
0: పారమార్థికం వేరు వ్యావహారికం వేరు అని మీరు భావించరాదు.
1: Do not have the idea that spiritual aspect is one thing and the worldly aspect is a totally different thing.
0: ఇది కేవలం ఒక వస్త్రము.
1: This is a piece of cloth.
0: ఇది వస్త్రము కాదు, bundle of threads.
1: This is not cloth, this is a bundle of threads.
0: ఇది threads కాదు, cotton.
1: This is not threads, this is cotton.
0: Cotton లేకుండా threads కాలేదు.
1: Without cotton we don't have the thread.
0: Threads లేకుండా వస్త్రం కాలేదు.
1: Without threads we don't have the
0: cloth. కనుకనే అదే రీతిగాని ఈ జగత్తు అనేటువంటిది కేవలం మానవుడి యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: In the same manner, this world is simply a congregation of all human beings.
0: అదే విధముగానే ఈ పారమార్థికం అనేటువంటిది వ్యావహారిక ప్రాతిభాసికమునందు కూడాను అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: In the same manner, the spiritual aspect is present as an inner stream in the worldly aspect as well as the illusory aspect.
0: ఏ రీతిగా అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: If you ask how, there is a small example for this.
0: పెద్ద సముద్రం ఉంటుండాది బొంబాయికి ప్రక్కలోనే.
1: There is a big ocean in the neighborhood of Bombay.
0: కానీ దీనిలో అనేక అలలు కూడా బయలుదేరినాయి.
1: ఇన్ దిస్ ఓషన్ దెర్ ఆర్ మెనీ వేవ్స్.
0: ఈ అలల ద్వారా అనేక నురుగు కూడా బయలుదేరింది.
1: ఆన్ ది వేవ్స్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది వేవ్స్ దేర్ ఇస్ ఫోమ్.
0: జలము లేకుండా అలలు కాలేదు.
1: Without water there are no waves.
0: అలలు లేకుండా నురుగు రాలేదు.
1: Without waves there is no foam.
0: కనుక నురుగునందు అలలు యందు జలము సమానంగా ఉంటుండాలి.
1: ఇన్ ది ఫోమ్ అండ్ ఇన్ ది వేవ్స్ దేర్ ఇస్ వాటర్.
0: కనుకని పారమార్థికం జలం వంటిది.
1: స్పిరిచువాలిటీ ఈజ్ లైక్ ది వాటర్.
0: వ్యావహారికము అలల వంటివి.
1: వరల్డ్లీ మ్యాటర్స్ ఆర్ లైక్ ది వేవ్స్.
0: ప్రాతిభాసికము నురుగు వంటిది.
1: ది ఇల్యూజరీ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ లైక్ ది ఫోమ్.
0: ఒక్కటే సంబంధము, అది ఏ జలం.
1: బిట్వీన్ ది ఫోమ్ అండ్ ది వేవ్స్ అండ్ ది వాటర్ దర్ ఇస్ వన్ కనెక్షన్.
0: అదే విధముగా పారమార్థికమునందు వ్యావహారికమునందు ప్రాతిభాసికమునందు ప్రేమ అనేటువంటి జలము రసము అందులో మిశ్రమమై ఉంటుండాలి.
1: So, in spirituality, in the worldly aspect and the illusory aspect of the world, there is present love in all of them.
0: ఈనాడు మనము ప్రేమను పెంచుకోవాలి.
1: Today we must promote love.
0: స్వార్థాన్ని కాదు.
1: We should not promote selfishness.
0: త్యాగాన్ని పెంచుకోవాలి.
1: We should promote sacrifice.
0: మోహాన్ని కాదు.
1: Not attachment.
0: కనుక మనం ఈనాడు త్యాగము ప్రేమ ఈ రెండు రెండు రెక్కల వలె మనం ఆధారం చేసుకున్నప్పుడు మనం ప్రపంచం పైన ఎగరడానికి ఎంతైనా అవకాశం ఉంటుండాలి.
1: If we can make sacrifice and love as our two wings, there is every opportunity for us
0: prema tyagam anetunte rendu chakralaga pettukunnappudu mana jeevita ratham anta kuda nu sancharistundi.
1: If love and sacrifice are made two wheels of our chariot, the life
0: prema tyagam anetunte rendu netramulaga pettukunnappudu brahma sutranga tayaraipothundi.
1: If we have love and sacrifice as our two eyes, then we become
0: ఈనాడు మానవునికి ప్రేమ అనేటువంటిది కేవలం స్వార్థమైనటువంటిదిగా నిరూపిస్తున్నారు.
1: Today man uses love as a selfish love.
0: ఈ మోహము అనేటువంటి దానికి హద్దు లేకుండా పెరిగిపోతుంటుండాలి.
1: There is no limit to the attachment which he promotes in himself.
0: ఒక పశుపక్షి మృగాదులకైనా కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి. మనిషికి నో సీజన్ నో రీజన్.
1: Even for animals and birds there is a season and reason, but man
0: anekamandi jagattunandu aneka reetulaga prabodhalu tarputunnare kaani okkarena deeniki kankanam kattukoni taginaatunte margam lopala manavatvanni divyatvanga nirupincheetunte yokka prayatnaniki evaru kuda nu kankanam kattukovatam ledu.
1: Many people are preaching many things in the world, but no one seems to put into practice and demonstrate how human nature can become
0: nijamuga manam practice lo manam hero kavali, platform speech lo kaadu.
1: Truly we must become heroes in our practice and not on the platform.
0: Kanaka manam ee naadu sai samasthali endu sarvula kudunu oka sodara sodari mandaliga manam bhavinchukoni samajamulo manam adugantti taginatvanti yokka reetilo manam abhivruddhi gavinchali.
1: Truly today in all the sai organizations we should regard ourselves as brothers and sisters and put our foot into the society and do service to the
0: prema swarupulara. Matamu kaani kulamu kaani తెగ కాని దేశము కాని కాలం కాని మనకు భేదం ఉండకూడదు.
1: ప్రేమ స్వరూపస్ నైదర్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజియన్ నార్ ఆన్ సెక్ట్ నార్ ఆన్ కమ్యూనిటీ షుడ్ వరియర్స్.
0: అందరి కూడా ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్ అండ్ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: రిలీజియన్ ఆఫ్ లవ్.
1: ఇట్స్ ది రిలీజియన్ ఆఫ్ లవ్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: ఇట్స్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ఈ మూడింటిని మనం ఆధారం తీసుకోండి.
1: We should take these three as our base.
0: ఎక్కడ దీనులు దిక్కులేనటువంటి వారు అనాథులు కనిపించినప్పుడు మనం శక్తి కొలది తగినటువంటి సహాయం చేసి ఆదరించడానికి ప్రయత్నించాలి.
1: Where there are people who need help, unattended people, we should give all our strength and help them.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన లోపల మనము ప్రధానమైనటువంటి యొక్క ఆధ్యాత్మికంగా మనం భావించినప్పుడే మనం సరైనటువంటి యొక్క స్థానానికి మనం చేరడానికి వీలవుతుంది.
1: When we regard such sadhana as the fundamental spiritual practice, then only we can reach our destination.
0: Japa tapa yagna yagadi kratulainappudu nu tyagam chesi sevalo manam kaalu pettali.
1: Even giving up and sacrificing japa tapa and yagna, we should enter the society and do some good.
0: Dhyanamu oka swartham.
1: Meditation is also self.
0: Oka japam oka swartham.
1: Japa is also self.
0: Saranimittamai taan aacharinchetuntidi.
1: These are things which he does for
0: his own good. Tanatoti manavulu aneka mandi baadala padutunnappudu japa dhyanamaina kuda tyagam chesi vaara sevane manam dhyanam.
1: When his fellow human beings are suffering, he should sacrifice even japa and tapa and serve the fellow human beings.
0: Ye maata maatadina premato maatadali.
1: Whatever word you speak, you should speak with love.
0: You cannot always oblige, but you can speak always obligingly. You ee premato karunato manamu itarnu palakarinchali.
1: With love you should speak to others.
0: Dayagala hrudayame daiva mandiramu annaru.
1: A heart of compassion is the temple of God.
0: Dayane lekapothe idi dayyamulu yokka nivasame.
1: If there is no compassion in the heart, devils reside in that heart.
0: Kanuka dayato premato manam samajamulo adugu petti manam samaja karyakramam yendu digvijayanni sadinchalani meeru kankanam kattukovali.
1: You must make the determination to enter the society with compassion and love and serve the society.
0: Daivamu sarvatra untunnadu.
1: God is omnipresent.
0: Kani manam antunnam సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వత్రా ఉంటున్నాడని, కానీ దాని ఆచరణను మనం ఏమాత్రం నిరూపించలేకపోతున్నాం.
1: We say that God is omnipresent and omni-knowing, but we are not putting it into practice.
0: మాటల చేత మనం కాదు చూపించవలసింది, క్రియల చేత మనం నిరూపించాలి.
1: We should not demonstrate our faith by words, but only by
0: practice. ఈనాడు విద్యారంగం లోపల విరివిగా పెరిగినటువంటి యొక్క విచిత్రమైన మార్గములు వికారమైన మార్గములు మనం అరికట్టాలి.
1: In the field of education today, there are many distorted and unacceptable paths.
0: ee naadu talabharamainatvanti degreelu manam pattanga teesukuntunnaame kaani manam taginatvanti reetiga daani anubhavinchatam ledu.
1: We are accepting the degrees which mark the education today, which are head heavy, and but we are not using them in the right
0: manner. Saraswati parnasali ainatvanti yokka vidyarangamulu anni kudunu ee naadu lakshmi nivasanga tayaraipothunnayi.
1: All our educational institutions which should be such that Saraswati will reside there, they are becoming residents for Lakshmi.
0: ఈనాడు ఏ విద్య చదివినప్పటికి ధనార్జన ధనార్జన ధనార్జన.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వీ అక్వైర్ టుడే, ఇట్స్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ.
0: ఈనాడు ఏనాడు కూడా కని విరుగునటువంటి విని ఎరుగునటువంటి యొక్క రీతిగా ఈ అర్థసృష్ట అధికార సృష్ట మితిమీరి పెరిగిపోతుంది.
1: టుడే క్వెస్ట్ ఆఫ్టర్ వెల్త్ and after power are becoming so much that they cannot be compared to
0: Delhi modulu palli varaku kuda nu ee durasalu perigipothunnayi.
1: These bad ambitions and thoughts are being promoted from Delhi
0: avasinadi kaani mitamuga undi.
1: Path of morality is not helping us.
0: Alanti dhanamu anyaya akrama achchala chethi asampadinchinatundi dhanamu manaku santoshanni ye reethiga andistundi.
1: If that is so, wealth acquired by unmoral practices and bad practices, how is it going to help us?
0: Kanuka manam nyayarjitamainatundi dharmo rakshati rakshitaha.
1: So whatever, whoever protects dharma will be in turn protected by dharma. Money earned along the right path,
0: ధనము లేకపోతే జగత్తునందు క్షణమైన మన కాలం గడవదు.
1: ఇఫ్ వన్ హ్యాస్ నో వెల్త్ వీ కెనాట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఈవెన్ ఫర్ ఎ మినిట్.
0: కానీ దానికి ఒక మితి ఉంటుండాలి.
1: బట్ దేర్ షుడ్ బి ఎ లిమిట్ టు దట్.
0: నశ్రేయో నియమం వినా ఒక నియమమే లేకపోతే అది అశ్రేయాన్ని అందిస్తుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ ఎనీథింగ్ ఇట్ విల్ ఆల్వేస్ కాజ్ హార్మ్.
0: కనుక మనము ధనాన్ని అర్జించవలసిందే, కానీ న్యాయంగా మనం అర్జిస్తాము, ధర్మంగా మనం అర్జిస్తాము.
1: We should earn money, but the earning should be along the right path, according to dharma.
0: అర్జించినటువంటి ధనాన్ని పరోపకార నిమిత్తమే మనము కొన్ని సత్కార్యములు కూడా ఆచరించాలి.
1: The wealth thus as earned should be used for the good of others and for the good cause.
0: ఆ విధమైనటువంటి సద్వినియోగమే లేకపోతే ఈ ధనం ఎవరి నిమిత్తం?
1: If there is not such proper use, what is the purpose?
0: దొంగలకిట్టురో దొరలకవును.
1: In the end, this money, will it go to the hands of the robbers or will it go into the hands of good people? We do not know.
0: మనము తెలిసి సత్కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: We should therefore do good deeds knowingly and willfully.
0: దురాశలు మనకు దుఃఖానికి చేటు.
1: Bad ambitions will cause sorrow.
0: ప్రేమ స్వరూపులారా, ఈ విద్యారంగంలో మనము సమాజంలో తగినటువంటి సేవను ఆర్జించి సమాజంలో సేవను మనము అందించే నిమిత్తమై ఈ విద్యను గడపాలనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: Prema Swarupas, we should recognize the truth that the education we should give and get should be such that will enable us.
0: Vidya anaga book knowledge kaadu.
1: Education does not consist of book knowledge.
0: Raayatamu chadamutavuto maatrame idi teeripoledu.
1: It doesn't end with reading and writing.
0: Idi parochya gnanam. పరోక్ష జ్ఞానం.
1: దిస్ ఇస్ ఓన్లీ నాలెడ్జ్ విచ్ ఇస్ అక్వైర్డ్.
0: ప్రత్యక్ష జ్ఞానం మనం అనుభవంలో మనం నిరూపించాలి.
1: వీ షుడ్ గెట్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
0: కనుకని ఈనాడు విద్య అంతా కూడా కేవలము మెమరీ టెస్ట్ గా ఉంటుండాలి.
1: ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
0: ఎందుకనగా విద్యావంతులంతా కూడా విద్యార్థులందరూ కూడా రాత్రింపగలు చదివి చదివి చదివి చదివి తలనంతా నింపుకుంటున్నారు.
1: దిస్ ఇస్ బికాస్ ది స్టూడెంట్స్ రీడ్ డే అండ్ నైట్ అండ్ ఫిల్ దర్ హెడ్ విత్ కంటెంట్స్.
0: ఎగ్జామినేషన్ హాల్లో పోతున్నారు, ఎంటీ హెడ్ చేసుకుని వస్తున్నారు.
1: దే గో ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్ and they empty their head and return with an empty head.
0: ilanti vidyarthulu inka deshaniki em upayogam chestaru?
1: That kind of students, what good will they do to the country?
0: kevalam memory ni test chestunnaru prabhutvam.
1: The educational authorities are simply making a test of your memory.
0: idi sareinatundi vidya kadu.
1: This is not the right type of
0: hrudayaniki cheri povali.
1: It should go into your
0: hrudayam oka negative ga tayar kavali.
1: Your heart should become a negative.
0: Ee negative nunchi kuda manam pictures tayar chesukovali.
1: From the negative you should be able to get as many pictures.
0: Ninaati vidya anta kuda polaroid picture maade untundali.
1: Today's education is like the polaroid picture.
0: Deenini inke vidhanga cheyadaniki veeludedu.
1: You can't do anything with that.
0: Kanuka manam ee naadu hrudayaniki nimpukovali.
1: You should fill your heart.
0: Vidya yosakunu vinayambu.
1: Education gives you humility.
0: Vinayamunanu kalugu paatrata.
1: From humility you deserve
0: paatrata valana dhanamu.
1: Out of deservedness
0: dhanamu valanu dharmamu.
1: From wealth you get dharma
0: valana aihika aamishmikambulu nandunarudu.
1: From dharma you become well in this world and in the spiritual world.
0: Sakala vidyalu nerchi sabha jeyinchakavachchu.
1: Maybe you will acquire all types of education and be
0: poorulai ranamandu poravachchu.
1: You can be a hero and fight a battle.
0: రాజ రాజయ్య పుట్టి రాజ్యమేలగవచ్చు.
1: యూ కెన్ బికమ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ఓవర్
0: హేమ గోదానములు ఇయ్యవచ్చు.
1: యూ కెన్ గివ్ ఎస్ గిఫ్ట్ కౌస్ అండ్ గోల్డ్.
0: జగత్తునందున్న చుక్కలు లెక్కలు కొనవచ్చు.
1: యూ కెన్ ఈవెన్ కౌంట్ ది మిలియన్స్ ఆఫ్ స్టార్స్.
0: జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యూ కెన్ గివ్ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది స్పీషీస్.
0: అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు.
1: యూ కెన్ అక్వైర్ ఆల్ ది అష్టాంగ బ్రాంచెస్.
0: చంద్రమండలమైన చేరవచ్చు.
1: యూ కెన్ రీచ్ ది మూన్.
0: కానీ దేహేంద్రియములు అరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు.
1: బట్ controlling your senses, turning your vision inwards, and at all times you cannot be a detached person.
0: ఇది మనము నేర్చవలసినటువంటి విద్య.
1: This is what we should learn.
0: ఇది కేవలము ఒక హృదయాన్ని పవిత్రమైనటువంటి కంట్రోల్ చేయాలి.
1: This can be got by controlling our heart by sacred ideas.
0: ఇది అవసరమైనప్పుడంతా కూడా దీన్ని మనము హద్దులో పెట్టుకోవాలి.
1: At all times, whenever it is necessary, we should.
0: నా పేరుతో నేను ఒక కారు కొన్నాను.
1: I have purchased a car in my name.
0: ఈ కారు నా పేరుతోనే ఉంది.
1: This car is in my name.
0: నేను డబ్బు ఇచ్చాను.
1: I have paid for it.
0: నా కారు కదా అని బ్రేక్లు యూజ్ చేయకుండా పోతే డేంజర్ వస్తుంది.
1: In the feeling that I own the car, if I drive the car without using a brake, there will be danger.
0: నా ఒక గుర్రం ఉంటుండాలి.
1: I own a horse.
0: నా గుర్రం కదా అని లగాం పట్టుకోకుండా పోతే అది ఎక్కడో ఒక తోచి వేస్తుంది.
1: In the feeling that I own the horse, if I don't control the reins of the horse, then the horse will go astray.
0: నా సెన్స్ అయినప్పటికీ నేను కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: In the same manner, although the sensory organs are mine, I should put them under control.
0: బ్రేకులు లేని కార్ ఏ విధంగా డేంజరో నిగ్రహము లేనటువంటి దేహం కూడా డేంజర్.
1: Like the car without brakes will cause danger, so also a body on which there is no control.
0: పిల్లలు అనేటువంటి విద్యార్థులంతా కూడాను కేవలం బలహీనులైపోయి ఉద్రేకాలకు ఒక విధమైనటువంటి అల్లకల్లోలములకు రౌద్రాలకు అవకాశం ఇచ్చి తన జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నారు.
1: The students of today, without control, are becoming subject to excitement and are easily excited, and they are wasting their life.
0: విద్యార్థులు ఆవేశాలకు ఏమాత్రము అవకాశం అందించకూడదు.
1: Students should not give any chance for excitement.
0: ఈ లేత వయస్సునందు పవిత్రమైన హృదయమునందు ఒక ఆవేశాలకంతా అవకాశం ఇచ్చేసి ఉద్రేకాలకంతా కూడా తాను హృదయాన్ని అందించినప్పుడు తమ జీవితము క్రమక్రమేణా కృంగిపోతుంది.
1: In this tender age, if you permit your sacred heart to be submitted to excitement and such instances, then your whole life will
0: become. దీనికంత మూల కారణం పాలిటిక్స్.
1: The main reason for all this is politics.
0: విద్యార్థులు ఈ పాలిటిక్స్ లో ఏమాత్రము ప్రవేశించకూడదు.
1: Students should never enter this politics.
0: అధ్యాపకులు అంతకంటే ప్రవేశించకూడదు.
1: More than that, the teachers should not enter
0: politics. విద్యార్థి ఏదో ఒక 2-3 సంవత్సరములు విద్యార్థిగా ఉంటాడు.
1: A student will remain a student for 2 or 3 years.
0: అధ్యాపకుడు జీవితమంతా విద్యార్థిని.
1: A teacher is a student for all his life.
0: కనుక ఈ అధ్యాపకులు సక్రమమైనటువంటి మార్గాన్ని విద్యార్థులకు బోధించినప్పుడు విద్యార్థులు కూడాను భావి భారతోద్ధారకులై ప్రపంచం యొక్క నీతి నిజాయితీలను ఎంతైనా కాపాడగలరు.
1: Thus, if the teachers can be ideal and can teach the right path to the students can be the future supporters of the country and be responsible for
0: the prosperity. సత్యసాయి బాల వికాస్ విద్య ఒక అధ్యాపకులారా మీరందరూ కూడాను ఈ సత్యాన్ని గుర్తించి మీరు కూడాను పూర్వం ఒక విద్యార్థులుగానే విశ్వసించి ఈనాడు ఆ విద్యార్థి యొక్క తత్వాన్ని అడుగడుగునకు జ్ఞాపకం చేసుకుంటూ పోవాలి.
1: Teachers of the Bala Vikas classes of the Satya Sai organizations, you should regard yourself that at one time you were students and take the students into yourself and teach them in such a way that you can promote the ideas.
0: ఆదర్శమైనటువంటి యొక్క దీనిని మనం విద్యార్థులకు అందించాలి.
1: We should give to the students education.
0: టీచర్స్ ఈనాడు ఎలాంటి వారిగా ఉంటుండాలంటే ఒక ఆధ్యాత్మిక దీని లోపల మనం ఆచరించి నిరూపించేటువంటి వారిగా ఉంటుండాలి.
1: The teacher of today should be such that he would practice what he wants to preach.
0: ఒక ఇంగ్లీష్ లెక్చర్ వస్తాడు, గ్రంథాన్ని చదివి వాళ్ళకి బోధిస్తాడు.
1: An English lecturer comes into the class, reads the text and teaches.
0: Mathematics teacher వస్తాడు, బోర్డు పైన వేసి దానిని అంకెను పూర్తి చేయమంటాడు.
1: Mathematics teacher comes and writes on the board and asks them to fill the digits.
0: ఇంకొక టీచర్ వస్తాడు, ఇంకొకటి పుస్తకం చూసి వాళ్ళకి బోధిస్తాడు.
1: Another teacher comes and uses his book and
0: ఈ టీచర్ల మాదే మనం తయారు కాకూడదు.
1: We should not become such teachers.
0: మనం ఏ రీతిగా తీర్చాలంటే ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ ఉంటుంటాడు, డ్రిల్ టీచర్.
1: ది కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్ షుడ్ బి లైక్ ది ఫిజికల్ ఇన్స్ట్రక్టర్స్.
0: అతను 1, 2, 3 చేసి చూపిస్తాడు.
1: హీ డస్ వాట్ హీ వాంట్స్ ది చిల్డ్రన్ టు డూ, హీ షోస్ దెమ్ బై ప్రాక్టీస్.
0: అదే రీతిగానే ఈనాడు మన బాల వికాస ఉపాధ్యాయులంతా కూడా చేసి చూపించాలి, పిల్లలకు చెప్పి ప్రయోజనం లేదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది బాల వికాస్ టీచర్స్ షుడ్ set an example and show by practice and not by preaching.
0: Manamu aneka vidhamulaga shanti shanti shanti hi mood pariyalu cheptunnam.
1: On many occasions we say shanti shanti shanti 3 times.
0: Ee mood pariyamulu enduku cheppali? 2 pariyamulu cheppakudda leka 4 pariyamulu cheppakudda?
1: Why do we mention it 3 times? Why not 2 times? Why not 4 times?
0: Dehariitiga shanti, మానసిక రీతిగా శాంతి, ఆత్మరీతిగా శాంతి, ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఈ మూడింటి యందు శాంతి కావాలని మనం బోధిస్తున్నాం.
1: We require bodily peace, mental peace and the peace of the atma. This is what we are meaning by saying
0: manam shanti shanti ani cheptunnamu kani mana matallone shanti ledu raudraluga vastunnayi.
1: We utter these words, but even in the words there is no peace. They come out as if you are agitated.
0: Ee shanti aneetundi padamlu enta shantanga cheppali. Shanti shanti shanti enta shantanga untuntadi atta cheppadam ledu shanti shanti shanti. మన పదముల్లోనే శాంతి లేదు, ఇంకా మన హృదయ శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
1: వీ డోంట్ ఈవెన్ అటర్ దీస్ వర్డ్స్ విత్ పీస్. వీ అటర్ దెమ్ యాజ్ ఇఫ్ వీఆర్ ప్రొనౌన్సింగ్ సమ్ హార్ష్ వర్డ్స్. ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ది వర్డ్స్, హౌ కెన్ వీ గెట్ పీస్ ఇన్ అవర్ మైండ్?
0: అధ్యాపకులారా, మీరు నిరంతరం ఇప్పుడు చిరునవ్వులు చిందులు దొక్కుతుండగా పిల్లలకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: At all times, teachers should have a smiling face and should teach the children.
0: Nee mukhamulo aanandamani kaani, utsaahamani kaani, vaatsalyamani kaani, prema kaani nee mukhamulo utti padali.
1: Happiness, smiling, tenderness and compassion should be evident in your face.
0: Ante kaani idi balavantam maagsnaanamadi castral face cheskoni kurchokoodu.
1: But you should not regard your teaching as a compulsory imposition on you and have a castroil face.
0: Meer utsaaham enta nirupan chestaro పిల్లలు ఎందుకు ఆ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ మీరు అందుకుంటారు.
1: ది అమౌంట్ ఆఫ్ ఎన్థూజియాజం యూ డిస్ప్లే యూ విల్ హ్యావ్ ఎ రియాక్షన్ ఇన్ ది చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ ఎన్థూజియాజం.
0: కనుక అధ్యాపకులు సద్గుణవంతులై సదాచారవంతులై సద్భావాన్ని కలిగి ఉంటుండాలి.
1: ది టీచర్స్ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ గుడ్ కాండక్ట్ అండ్ డిస్ప్లే గుడ్ థాట్.
0: మీరందరి కూడాను ట్రైనింగ్ అయినటువంటి వారు పల్లె పల్లెకు వెళ్లి ఇంటింటి ఎందు కూడాను ఈ ఆరోగ్యం సంబంధించినటువంటి యొక్క విషయంలో కొంత విద్యకు సంబంధించినటువంటి విషయంలో చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా బోధించడానికి ప్రయత్నం చేయాలి.
1: ఆల్ ఆఫ్ యూ హావ్ అండర్గాన్ ట్రైనింగ్ షుడ్ గో ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ మ్యాటర్స్ రిలేటింగ్ టు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్.
0: మన యొక్క సేవలన్నీ కూడాను పట్టణాల్లో జరిగితే ప్రయోజనం లేదు.
1: All our service, there is no use by confining it to the cities.
0: Mana pallali ende deenini abhivruddhi parchi tadwara pattananiki prakritattuga chuchukovali.
1: We should first promote these things in the village and thereafter come to the city.
0: Kana ee naadu city yokka ashuddhanni kudanu manam pavitram cheyalante pallal nunchi danni prakritattuga chuchukovali.
1: Today, if we want to clean up the uncleanliness that is present in the city, we should make a beginning.
0: Ee kaakunda తల్లిదండ్రులు కూడా తగిన రీతిగా మనం చెప్పాలి.
1: నాట్ ఓన్లీ దిస్, ది పేరెంట్స్ ఆల్సో షుడ్ టేక్
0: ఈనాడు ముక్కాలు భాగం పిల్లవాడు చేరడానికి తల్లిదండ్రులే మూల కారణం.
1: టుడే ఇఫ్ ది చిల్డ్రన్ ఆర్ బీయింగ్ స్పాయిల్డ్ ది పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్.
0: కారణమేమనగా వాళ్ళు పిల్లలకు మితిమీరినటువంటి స్వేచ్ఛను అందిస్తున్నారు.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ ది పేరెంట్స్ గివ్ లిమిట్లెస్ ఫ్రీడమ్ టు ది చిల్డ్రన్.
0: ఫ్రీడమ్ ఉండాలి. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈస్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈస్ పర్ఫెక్షన్, ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్. దీన్ని మర్చిపోతే ప్రయోజనం ఏమిటి?
1: దేర్ షుడ్ బి ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్. ఇఫ్ యూ ఫర్గెట్ దీస్ థింగ్స్ వాట్ ఈస్ ది యూజ్?
0: కనుక మనము తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఈ పేరెంట్స్ డే అని చెప్పేసి వారిని పిలిపించి మీ పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారు, ఏ విధమైనటువంటి యొక్క చర్యలో ఉంటున్నారని వాళ్ళకి అప్పుడప్పుడు హెచ్చరించాలి.
1: అకేషనలీ వీ షుడ్ మీట్ ది పేరెంట్స్, సెలబ్రేట్ ది పేరెంట్స్ డే, సెండ్ ఫర్ దెమ్ and inquire from them how the children are faring and how are they conducting themselves.
0: Oka vaipana adhyapakulu maroka vaipana itvanti talidandrulu ee reethiga varini chakkaga margalu cheppiste pillalu chedipovadaniki ee maatramo avakasam undadu.
1: Teachers on the one hand, parents on the other hand, if they can show the right path to the children, there is no chance for the children getting spoiled.
0: Kanuka ee naadu talidandrulu guruvulu iruvuru cheri pillalu chakka cheyadaniki endukatike talidandrulaku kaamaputrudu upadhyayuniki premaputrudu.
1: Today, the parents and teachers should come together and set right the children. The reason for this is, the children are children out of marriage to the parents and out of love and affection to the teachers.
0: Kanuka, ee naadu, mana yokka Bharatiya yokka samskrutini puraskarinchukoni, vidi vidi embadi kudanu, konni sevalakai manam ee naadu kankanam kattukoni, ee asuddhamainatunte vatavaranamanta kudanu, chakkaga teechididdi, divyamainatunte yokka Bharatiyuluga meeru tayaru cheyalani nenu aashisthunnanu.
1: Today I am hoping that following the cultural traditions of Bharat, from street to street you will take care of the children and you will set them right and put them on the proper path.
0: Pedda kommalu vanchadaniki veelu kaadu.
1: It is not possible to bend a big branch of a tree.
0: Chinna mokkalane chakka cheyadaniki veelu avutundi.
1: It is possible to set right a twig.
0: Kanuka ee pedda vanallo poi meeru praveshisthe prayojanam ledu, chinna pillalni tayar chestu raavali.
1: There is no use you are taking in hand the grown up and the older
0: people. Leaders
1: in the future, it is these children who will become the leaders.
0: Kanuka, ilanti pavitramainatvanti okka deenini tayaru chesi tirigi pavitramainatvanti Bharat Deshanga roopandimpa chesi sanathanamainatvanti dharmani kudanu meeru nilabedtaru cheptani nenu aashistu aashirvadistu naa prasangaanni viramistunnanu.
1: Hoping that you will take this line and you will resuscitate the sacredness of the culture of Bharat and that you will make these young people the pillars of the future prosperity of Bharat, I am bringing my discourse to a close. In the future, it is these children who will become the leaders.
0: Kanuka, ilanti pavitramainatvanti okka deenini tayaru chesi tirigi pavitramainatvanti Bharat Deshanga

0: sweeter than the sugar, tastier than the curd, sweeter than the nectar. So sweet is the name of the Lord. So it's absolutely necessary to chant the name of Rama every day. Embodiments of love.
1: విశ్వమునకు రాముడే మిత్రుడు.
0: Rama is a friend of this universe.
1: ఈ విశ్వమునకు అతనే హితుడు.
0: He is the well-wisher of this universe.
1: అతనే యతుడు. యతుడు.
0: He is the ideal saint in this cosmos.
1: ఇట్టి ఆదర్శమూర్తి అయినటువంటి రామచంద్రుడి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం అంత సులభం కాదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ టు నో ద నేచర్ ఆఫ్ రామ.
1: సముద్రం యొక్క అలలను లెక్కించటమైన కూడాను సులభమే కాని రాముని యొక్క గుణగణములను వర్ణించడానికి సాధ్యం కాదు.
0: ఇట్స్ క్వైట్ పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ ఎమినేట్ అవుట్ ఆఫ్ ది ఓషన్, బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ టు నో ది డివినిటీ ఆఫ్ రామ.
1: అందరి యందు ఉన్నటువంటిది రామచంద్రుడే.
0: ఇట్స్ ఓన్లీ లార్డ్ రామ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: విశ్వమే ఒక గృహము.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ హోమ్.
1: యావత్ మానవ జాతియే ఒక కులం.
0: ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ ఇస్ ఎ కమ్యూనిటీ.
1: ఇట్టి సంబంధ బాంధవ్యంను గుర్తించినటువంటి వ్యక్తి మాత్రమే రామతత్వాన్ని గుర్తించగలడు.
0: The one who knows the interrelationship between the community and the cosmos would be able to know the divinity of Rama.
1: Andari padamula krinda unnadi oke bhoomi.
0: It's the same earth under our feet.
1: Andari talala paina unnatvanti oke aakashame.
0: It's the same sky above our heads.
1: Andaru peelchunadi oke gaali.
0: It's the same air that we breathe.
1: Andaru thraagunadi oke neere. Vishwaye oka grahamu.
0: The entire universe is a home.
1: Yavat manava jatiye oka kulam.
0: The entire human society is a community.
1: It is some

0: ఆకాశమే.
1: ఇట్ ద సేమ్ స్కై అబౌవ్ అవర్ హెడ్స్.
0: అందరూ పీల్చున్నది ఒకే గాలి.
1: ఇట్ ద సేమ్ ఎయిర్ దట్ వి
0: అందరూ త్రాగునది ఒకే నీరే.
1: ద సేమ్ వాటర్ దట్ వి డ్రింక్.
0: ఇట్టి ఏకతత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు మాత్రమే రామతత్వాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు.
1: దోస్ దట్ నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్ వుడ్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ ద డివినిటీ ఆఫ్ రామ.
0: వేదములు రెండు విధములైనటువంటి ధర్మములను బోధించినవి.
1: వేదస్ అడ్వకేట్ టూ టైప్స్ ఆఫ్ ధర్మస్ ఆర్ ప్రిన్సిపల్.
0: ఒకటి ప్రవృత్తి అనియు, రెండవది నివృత్తి అనియు.
1: వన్ ఇస్ అవుట్ వర్డ్, ద అనదర్ ఇస్ ఇన్ వర్డ్.
0: ప్రవృత్తి లౌకికము.
1: Outward is the worldly.
0: ప్రాకృతమైనటువంటి జీవితమునకు సరిపోవునటువంటి గుణములను చేకూర్చున్నది.
1: ఇట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ద ట్రెయిట్స్ అండ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద వరల్డ్ వి లివ్ ఇన్.
0: కానీ నివృత్తి ఆత్మజ్ఞానమును బోధించినటువంటిది.
1: బట్ ది ఇన్వర్డ్ ట్రెండ్ స్పీక్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఈ ప్రవృత్తికి నివృత్తికి ఉండేటువంటి భేదములు గుర్తించినటువంటి వాడే ధీశాలి.
1: Is the one of courage and valor who knows the difference between the outward and the inward trend.
0: ఏ పనినైనను ఎలా చేయాలి అనేటువంటిది ఒక ప్రవృత్తి.
1: The outward philosophy wants us to know the procedural aspects of doing any activity.
0: ఎట్టి స్థితిలో చేయాలి అనేటువంటిదే నివృత్తి.
1: Inward trend nivruti wants us in what position that we should do it.
0: మానవునికి ఆకలి వేసిన తక్షణమే భుజించి ఆకలిని తీర్చుకోమని చెప్పడం ప్రవృత్తి.
1: ది అవుట్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ వాంట్స్ us టు ఈట్ ఫుడ్ వెన్ వీఆర్ హంగ్రీ.
0: కానీ ఎట్టి ఆహారంను భుజించాలి, ఏ విధంగా భుజించాలి, ఇది ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటిది భుజించాలి అని సరి అయినటువంటి మార్గాన్ని బోధించేటువంటిది నివృత్తి.
1: The inward trend of philosophy wants us to know what kind of food is to be partaken, in what way it is to be taken, and to what extent it would contribute to our health.
0: Kanaka pravrutti nivruttulu yokka dharmamulu ee bahyamu antaratmakamu sambandham entundi.
1: Therefore the external and the internal as well relate to the spirit and the self.
0: Kantiki kanipinchunadi, chevulaku vinipinchunadi, manasuku anipinchunadi.
1: All that we see with the naked eye, listen with our ears and think with our mind,
0: హృదయాన్ని కరిగించునది,
1: that which melts, moves our heart,
0: జీవితాన్ని పండించునది,
1: that fructifies our life,
0: ఇదియే నివృత్తి యొక్క మార్గము,
1: are the features of the inward trend of philosophy.
0: మనసును చలింపజేసి,
1: wavering nature of the mind,
0: బుద్ధిని భ్రమింపజేసి,
1: the intellect is deluded,
0: నివృత్తి మార్గమునందు ప్రవేశించకుండా చేయటము ఈ యొక్క ప్రవృత్తి యొక్క ధర్మము.
1: దట్ విచ్ కమ్స్ ఎస్ ఎ స్టంబుల్ బ్లాక్ విచ్ వుడ్ నాట్ అలవ్ us టు ఎంటర్ ఇన్ టు ది ఇన్వర్డ్ ట్రెండ్ ఈజ్ ద ఫీచర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ట్రెండ్.
0: అత్యంత దూరమునందు చేర్చుకున్నదే ఈ ప్రవృత్తి.
1: ఇట్ ఈస్ దిస్ ప్రవృత్తి ఆర్ ఎక్స్టర్నల్ థాట్ దట్ కీప్స్ us ఆఫ్ ఫ్రమ్ గాడ్.
0: ఇట్టి రామచంద్ర తత్వాన్ని గుర్తించడానికి పవిత్రమైనటువంటి హృదయ ధర్మాన్ని మనం గుర్తించాలి.
1: టు నో ద నేచర్ ఆఫ్ రామచంద్ర, one should know the nature of one's own heart, the spirit and the self.
0: జీవితము ఒక విధమైనటువంటి ఒక ఘర్షణ.
1: Life is a matter of conflict.
0: జీవితము ఒక విధమైనటువంటి సంఘర్షణ.
1: Life is a matter of controversy.
0: కానీ ఎట్టి సంఘర్షణలు లేనటువంటి ఒక స్థానము అది అయోధ్య.
1: Ayodhya is the center where there is no conflict or infighting.
0: ఎస్టి విరోధి కూడాను ప్రవేశించినటువంటి యొక్క ప్రదేశమే అయోధ్య.
1: అయోధ్య ఇస్ ఎ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో సెపరేషన్ ఆర్ వియోగ.
0: అట్టి అయోధ్యనే మానవుల యొక్క హృదయము.
1: హ్యూమన్ హార్ట్ సింబలైజెస్ దిస్ అయోధ్య.
0: ఎట్టి ద్వేషములు, ఎట్టి కళంకములు, ఎట్టి విధమైనటువంటి యొక్క రూపములను ధరించేటువంటిదంతా ఈ మానసిక తత్వమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ దిస్ హేట్రెడ్ అండ్ సో మెనీ
0: అనేక ఘర్షణలతో అనేక కర్షణలతో విరోధం చేసుకుని వారితో సంయోగ వియోగములు జరిపించేటువంటిదే ఈ యొక్క ప్రవృత్తి లక్షణము.
1: ప్రవృత్తి ఆర్ అవుట్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కాంట్రోవర్సీ, ద కాన్ఫ్లిక్ట్.
0: కనుకనే మానవుడు ఈనాడు అశాంతికి గురి అయి,
1: దేర్ ఫోర్ మ్యాన్ ఈజ్ రెస్ట్లెస్ టుడే,
0: శాంతికి దూరం అవుతున్నాడు.

0: అండ్ ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ పీస్.
1: కారణం,
0: వై?
1: ప్రవృత్తి మార్గం అనుసరించడం చేతనే.
0: యాజ్ హీ ఫాలోస్ ది ఎక్స్టర్నల్ ట్రెండ్,
1: ఈ విధమైనటువంటి సంయోగ వియోగములకు గురి అయి,
0: హీస్ పుట్ టు యూనియన్ అండ్ సెపరేషన్,
1: సర్వకాలముల యందు కూడాను అశాంతిని పొందుతున్నాడు.
0: అండ్ సఫర్స్ ఫ్రమ్ రెస్ట్లెస్నెస్ అట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: ఇట్టి అశాంతిని పొంది,
0: హావింగ్ బీన్ రెస్ట్లెస్,
1: జీవితంలో వ్యర్థం కావించుకున్నటువంటి వాడే రావణుడు.
0: రావణ వేస్టెడ్ హిస్ లైఫ్.
1: అతను నిరంతరం కూడాను ప్రవృత్తి మార్గం అనుసరిస్తూ వచ్చాడు.
0: రావణ ఆల్వేస్ ఫాలోడ్ ది ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ ట్రెండ్.
1: తన కోరికలను తాను చంపుకోలేక కొడుకును చంపుకున్నాడు.
0: హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ డిజైర్ అండ్ దట్ అల్టిమేట్లీ లెడ్ టు ద డెత్.
1: తమ వాంఛను తాను చంపుకోలేక తమ వంశాన్ని చంపుకున్నాడు.
0: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ ఓన్ వీక్నెస్, హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రూయిన్ ఆఫ్ ది ఎంటైర్ క్లాన్.
1: తన రాగమును తాను చంపుకోలేక రాజ్యాన్ని భస్మం చేసుకున్నాడు.
0: As he could not control raga attachment, he had to sacrifice his rajya, the kingdom.
1: కట్టకడపటికి రావణుడు బోధించినటువంటి ఇదియే లోకానికి.
0: This is the teaching of Ravana at the end.
1: లోక ప్రజలారా,
0: people of this world,
1: నావలే రాగమును జయించుకోలేక,
0: without controlling this attachment,
1: నావలనే వాంఛనను అరికట్టుకోలేక,
0: like me without controlling the desire,
1: నావలనే కోరికలను అరికట్టుకోలేక,
0: like me without any check or ceiling on desire, సర్వనాశనకు
1: గురి కాకండి.
0: Don't suffer.
1: ఇంతే కాదు, కడపటికి నేను కూడాను లేకపోతున్నాను.
0: Ultimately, I am also going to be lost.
1: నిలిచేది ఏమిటి ఈ జగత్తులో?
0: What is that stands in life?
1: అపకీర్తి మాత్రమే నిలచగలుగుతుంది.
0: It is only the bad name that remains.
1: సత్కీర్తి అనేటువంటిది రామునికి చెందుతుంది.
0: The good name goes to Rama.
1: కనుకనే సత్కీర్తిని సాధించండి.
0: Therefore, earn repute.
1: అపకీర్తికి ఏమాత్రం కూడాను అడుగునివ్వండి.
0: Never put to disrepute.
1: అని రావణుడు బోధించాడు జగత్తుకు.
0: That was the teaching of Ravana to this world.
1: పాపాలకు, పాపాలను కరిగించి,
0: all the sins have got to be atoned.
1: శాపాలను నశించి,
0: and all the curses have to be freed.
1: మానవత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటిది రామతత్వము.
0: And it's Rama's nature that helps sustains the human quality.
1: ఇది ఆదర్శవంతమైనటువంటి రామతత్వానికి తగినటువంటి ఒక అవకాశమును మనం చేకూర్చుకోవాలి.
0: To attain this Rama's best ideal human quality, we should know its nature in true ways.
1: రాముడు కేవలం సామాన్య మానవుడు వలె తిరుగుతూ వచ్చాడు.
0: Rama conducted himself like an ordinary human being.
1: ఆదర్శ మార్గమును అందిస్తూ వచ్చాడు.
0: He has shown ideal path.
1: కాని అందరు కూడాను సామాన్య మానవుడని భావించారు.
0: బట్ ఎవ్రీబడి థాట్ దట్ హీస్ అన్ ఆర్డినరీ వన్.
1: కాని సామాన్య మానవులు రాముల వలె జీవించలేదే.
0: బట్ అన్ ఆర్డినరీ మ్యాన్ నెవర్ లెడ్ ద లైఫ్ ఆఫ్ రామ.
1: సామాన్య మానవుల వలె జీవించి,
0: లీడింగ్ ది లైఫ్ ఆఫ్ అన్ ఆర్డినరీ వన్,
1: సాలోక్య తత్వాన్ని పొందినటువంటి వాడు రాముడు.
0: ఇట్ వాజ్ రామ హూ అటైన్ ది హైట్స్ ఇన్ లైఫ్.
1: కనుక ఆదర్శవంతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని నిరూపించినటువంటి వాడు రావణుడు.
0: రామ హ్యాస్ డెమోన్స్ట్రేటెడ్ ఐడియల్ స్పిరిచువల్ వాల్యూస్ టు ద కమ్యూనిటీ.
1: కనుకనే ఈనాడు రామాయణము అత్యవసరము లోకానికి.
0: దేర్ఫోర్ ద వరల్డ్ నీడ్స్ రామాయణ.
1: కారణం ఏమనగా,
0: వై?
1: తండ్రి మాట బిడ్డలు వినటం లేదు.
0: టుడే చిల్డ్రన్ డోంట్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ దర్ పేరెంట్స్.
1: బిడ్డలకు సరైనటువంటి ఆదర్శములు చూపించటం లేదు తండ్రులు.
0: ద ఫాదర్ also doesn't set an ideal to his son.
1: గురువులు శిష్యులకు సరైనటువంటి ఒక మార్గాన్ని బోధించటం లేదు.
0: టీచర్స్ డోంట్ షో ద రైట్ పాత్ టు దేర్ స్టూడెంట్స్.
1: శిష్యులు తగినటువంటి గురువుకు తగిన గౌరవాన్ని అందించటం లేదు.
0: ద స్టూడెంట్స్ ఆల్సో డు నాట్ షో ద రిస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టువర్డ్ ద టీచర్స్.
1: ఈనాటి వ్యాపారస్తులు,
0: బిజినెస్ మెన్ టుడే,
1: అధికారులు,
0: మెన్ ఆఫ్ అథారిటీ,
1: పాలకులు,
0: అడ్మినిస్ట్రేటర్,
1: పాలితులు అందరూ కూడా కలుషితమై ఉంటున్నారు.
0: ది అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ద పీపుల్ యాజ్ వెల్ ఆర్ హైలీ పొల్యూటెడ్.
1: కలహములలో మునిగి ఉన్నారు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ ఇన్ ఫైటింగ్.
1: ఇది కలుషితమైనటువంటి కలహములకు మార్గమైనటువంటిదే ఈ యొక్క లోక సంబంధము.
0: దిస్ ఈస్ ద వరల్డ్లీ ట్రెండ్, వరల్డ్లీ నేచర్ దట్ లీడ్స్ ఎవ్రీబాడీ ఇన్ కాన్ఫ్లిక్ట్.
1: రామతత్వాన్ని మర్చారు.
0: పీపుల్ హావ్ ఫర్గాటన్ ద నేచర్ ఆఫ్
1: రామతత్వాన్ని మేల్కొల్పారు.
0: దే హావ్ ఫర్గాటన్ ద నేచర్ ఆఫ్
1: జీవతత్వాన్ని నశింపజేశారు.
0: And they've forgotten the innate nature. దైవత్వాన్ని
1: మర్చిపోయారు.
0: They've forgotten the divine quality.
1: కనుకనే ఇన్ని కష్టములకు గురి అవుతున్నారు మానవులు.
0: Therefore, human beings are put to suffering a lot.
1: దైవం కూడాను దైవం మానుష రూపేణ.
0: God assumes human form.
1: కానీ మానుష అవతారం వచ్చిన కూడాను,
0: though he is in human form,
1: భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తున్నారు ఈనాటి మానవులు?
0: What kind of prayer we offer to God? టుడే.
1: తమ అభిష్టములు నెరవేరాలి.
0: Their desires must be fulfilled.
1: తమ శరీరమునకు సుఖం అందించాలి.
0: The body should enjoy comfort.
1: తమ మనసునకు శాంతిని చేకూర్చాలి.
0: And the mind should enjoy peace continuously.
1: ఈ విధంగా కోరటమే సహజము.
0: Such a desire is quite natural.
1: కాని
0: బట్
1: ఈ సహజములో కూడాను అసహజం ఇమిడి ఉంటుండాలి.
0: Even the natural quality desire has become artificial today.
1: రాతి నాగలను పోయి ప్రార్థిస్తున్నారు.
0: People offer prayers to Nagendra in stone form.
1: ఓ నాగేంద్ర,
0: ఓ నాగేంద్ర,
1: నాకు ప్రత్యక్షమయ్యి,
0: యు మానిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: నా కష్టమును తీర్చమని ప్రార్థిస్తారు.
0: గివ్ మీ రిలీఫ్ ఫ్రమ్ ఆల్ దిస్ సఫరింగ్.
1: కానీ ఆ నాగలే,
0: బట్ వెరీ స్నేక్,
1: ప్రత్యక్ష సజీవమైనటువంటి ఒక నాగలుగా వచ్చినప్పుడు,
0: ఇఫ్ ఇట్ అపియర్స్ ఇన్ ఫ్రంట్ అలైవ్,
1: ఆ ప్రతిష్ఠింపజేసినటువంటి రాయితోనే ఆ నాగలను చంపుతారు.
0: దే టేక్ ది వెరీ స్టోన్ అండ్ ట్రై టు కిల్ దట్ స్నేక్.
1: కళ్ళనాగర కండరే కండ చిక్కరిట్రుని, కళ్ళనాగర అనగా రాతి నాగరను చూస్తే కండ చక్కెర నైవేద్యంగా పెడతారు.
0: Therefore we worship the snake in the form of a stone and give every offering.
1: నిజమైన నాగలే వచ్చినప్పుడు,
0: బట్ ఇఫ్ దేర్ ఇస్ ట్రూ స్నేక్ అలైవ్,
1: దానికి తిండి పెట్టడమే కాదు ప్రాణమును కూడా తీస్తారు.
0: We don't offer anything. We would rather kill it.
1: ఈనాడు దైవత్వం కూడా ఇదే పరిస్థితిలో ఉంటుండాలి.
0: This is the situation of divinity.
1: దైవం అనగా ఏ రీతిగా ఉండాలి?
0: In what way should be God?
1: ఎవరు నిర్ణయించగలరు?
0: Who can decide?
1: ఎవరు కూడా నిర్ణయించలేరు.
0: None can estimate.
1: దైవం ఏ రీతిగా ఉండాలని దైవమే నిర్ణయించలేరు. కానీ ఇంకొకరు నిర్ణయించడానికి అధికారం లేదు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ డిసైడ్ అండ్ ఎస్టిమేట్. నో వన్ కెన్ డిసైడ్.
1: అది ఏ త్యాగరాజు కూడా చెప్పారు.
0: దట్స్ వాట్ త్యాగరాజ సెడ్.
1: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
0: త్యాగరాజ సెడ్, హౌ కెన్ ఐ డిసైడ్ గాడ్ ఇన్ వాట్ ఫామ్?
1: నిన్ను ఎవరని నిర్ణయించేదిరా?
0: How am I to estimate? How am I to decide?
1: Shiva mantra munaku rajivamu.
0: In fact, you are the very life.
1: Shiva mantra munaku ma jivamu.
0: In fact, you are the very essence of
1: Madhava mantra munaku rajivamu.
0: And it is this letter ra is the sense.
1: Ee vivaramu telisina ganuniki nokkeda annadu.
0: In fact, I offer my salutations to the one who knows this.
1: Panchacharamulainatundi namasivaya aneetundi oka naamam lopala makaram pranam.
0: Ee namasivaya mahamantra. Ma is the main letter.
1: Vaishnava naamam enti om namo narayanaya anetundi ashtacharamlo rakaram pranam.
0: And in Vaishnava nama it is rakara ra. That's
1: narayanaya rakaram poyindante nayanaya ane sachinatundi vaartho samanamu.
0: Without this letter ra it has no meaning. On the other hand it means that part
1: ra vachinappude adi pranam tho unnatundi oka sahajam.
0: The mantra has got the life with this letter ra.
1: Nayanaya
0: నారాయణ.
1: కనుకని ఇందులో వైష్ణవనామములో రా ప్రాణము.
0: దేర్ఫోర్ ఇన్ వైష్ణవ స్కూల్ రా ఇస్ ద లైఫ్.
1: నమశివాయ అని పంచాక్షరం లోపల,
0: ఇన్ దిస్ నమశివాయ ద ఫైవ్ లెటర్
1: మకారమే ప్రాణము.
0: మకార ఇస్ ద లైఫ్.
1: మకారం లేకపోతే
0: వితౌట్ దిస్ మా
1: నశివాయ శివుడు కానటువంటిది అని.
0: It amounts to denial of Shiva, na Shivaya.
1: Kalukune akkada makaram unde teerali.
0: Therefore the letter ma.
1: Ee rendu yokka cherikane Rama aneetundi naamamu.
0: The combination of these two letters Ra and Ma constitute Rama.
1: Kalukune idi prana swaroopamainatundi Rama naamamu.
0: Rama is the very life.
1: Ra, A, Ma. Ee moodinti yokka aksharamlu yokka cherikane.
0: Is a combination of three letters Ra, A, Ma.
1: Ra agni beejamu.
0: Ra represents fire.
1: ఆ సూర్య బీజము.
0: ఆ represents sun.
1: మా చంద్ర బీజము.
0: మా represents moon.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే రామనామము.
0: The unity of these three is Rama.
1: అగ్ని బీజం వల్ల ఉన్నటువంటి పాపములంతా కూడాను భస్మం కావిస్తుంది.
0: It is the fire that would burn all our sins to ashes.
1: సూర్య బీజం అనేటువంటిది మన అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరం కావిస్తుంది.
0: It is the sun that dispels the darkness of ignorance.
1: మకారం అనేటువంటి యొక్క చంద్ర బీజము మన తాపమును చల్లార్చి హాయిని చేకూరుస్తుంది.
0: ఇట్స్ మా దట్ రిప్రజెంట్స్ ద మూన్, ప్యాసిఫైస్ ఆల్ అవర్ ఎమోషన్స్.
1: పాపమును,
0: ద సెన్,
1: దుర్మార్గమును,
0: ద వికెడ్నెస్,
1: తాపమును,
0: ఎమోషన్
1: చల్లార్చేటువంటి ఒక శక్తి కలిగినటువంటిది రామనామము.
0: విల్ ఆల్ బి ప్యాసిఫైడ్ బై ద సీక్రెట్ నేమ్ ఆఫ్ రామ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి నామతత్వాన్ని ఏ విధంగా రూపంగా బోధించేటువంటిది?
0: సచ్ ఎ సీక్రెట్ నేమ్, హౌ ఈజ్ ఇట్ టు బి టాట్ టు ద పీపుల్?
1: మానవాకారం చేతనే ఈ జగత్తునందు అవతరించి మానవులకు సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు.
0: రామ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ అండ్ హెస్ డిమాన్స్ట్రేటెడ్ ది ఎంటైర్ హ్యూమన్ రేస్ హౌ ఐడియల్ మ్యాన్ షుడ్ బి.
1: తన మాట, తన చేతలు, మూడింటి యొక్క ఏకత్వమే రామనామం.
0: రామనామ, ద నేమ్ ఆఫ్ రామ స్పీక్స్ ఆఫ్ ద హార్మోనీ ఆఫ్
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ఈ మానవాతారం ఏ విధంగా వచ్చింది?
0: హౌ డూ యూ గెట్ దిస్ హ్యూమన్ ఫామ్?
1: తన థాట్స్, తన వర్డ్స్, తన యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం చూపించాడు.
0: హియర్ వీ ఫైండ్ ద యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: కనుక రామతత్వం అనగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటిది.
0: దేర్ఫోర్ ద రామాస్ నేమ్ ఇస్ ఆల్ పవర్ఫుల్.
1: రామాయణం అంటే కేవలం పారాయణం కాదు, చదిపేటువంటిది కాదు.
0: ద సీక్రెట్ టెక్స్ట్ రామాయణ ఇస్ నాట్ మెన్
1: రామాయణం. రామాయణం
0: రామ అయనం రామాయణం
1: అనగా రామతత్వం అనేటువంటి సర్వత్రా ప్రయాణం చేపేటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద నేచర్ ఆఫ్ రామ పెర్కొలేట్స్
1: సర్వత్రా ఉండినటువంటిదే రామతత్వము.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రియేచర్.
1: సర్వవ్యాపకమైనటువంటిదే రామతత్వము.
0: రామాస్ నేచర్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: సర్వజీవ అంతరాత్మనే రామతత్వము.
0: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఇన్ ది ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీ క్రియేచర్.
1: ప్రాచీన కాలం నందు నా ఆత్మ రాముడికే తెలుసు అంటారు.
0: దేర్ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ రామ ఇస్ రిఫర్డ్ టు ది ఇన్నర్ సెల్ఫ్.
1: ఆత్మకే రామ అని పేరు.
0: It is the self that's called Rama.
1: రమింపజేసేటువంటిది కనుకనే రామ అని పేరు.
0: రామ ఇస్ ద వన్ దట్ అట్రాక్ట్స్.
1: ఇటువంటి రమింపజేసేటువంటి ఒక దివ్యతత్వానికి ఎట్టి రూపాన్ని నిర్ణయించగలరు?
0: ద వన్ దట్ అట్రాక్ట్స్ ఇన్ డిలైట్స్, హౌ డు యూ ఎస్టిమేట్ గివ్ ఎ ఫార్మ్ టు దాట్?
1: కనుక రామాయణం అనేటువంటి చరిత్ర యందు,
0: సో ఇన్ దిస్ హిస్టరీ ఆఫ్ రామాయణ,
1: ఒక విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వం చేకూరి ఉంటుంది.
0: దేర్ ఇస్ అ స్పెషల్ సిగ్నిఫికెన్స్ దట్ స్పీక్స్ ఆఫ్ డివినిటీ.
1: ఆ విశిష్టత ఏమిటి?
0: వాట్ ఇస్ దాట్?
1: అనగా
0: మీనింగ్
1: మానవుడు మానవుడిగా జీవించాలి.
0: హ్యూమన్ బీయింగ్ మస్ట్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడు దైవత్వంతో ఏకం కావాలి.
0: మ్యాన్ మస్ట్ మర్జ్ ఇన్ గాడ్.
1: మానవుని యందు ఉన్నటువంటి యొక్క త్రిగుణముని యొక్క తత్వాన్ని ఏకత్వం చేయాలి.
0: ఆల్ ది త్రీ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యూనిఫైడ్.
1: ప్రతి మానవుని యందు కూడాను
0: ఇన్ ఎవ్రీ మ్యాన్
1: మానవత్వము,
0: ది హ్యూమన్ క్వాలిటీ
1: దానవత్వము,
0: డెమోనిక్ నేచర్
1: దైవత్వము,
0: అండ్ ది
1: మూడు కూడా ఏకమై ఉంటుండాలి.
0: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: కానీ ఈనాటి మానవుడు
0: But man today
1: దైవత్వాన్ని మానవత్వాన్ని కూడా మార్చి కేవలం దానవత్వాన్ని మాత్రమే వహిస్తున్నాడు.
0: He has forgotten the divinity and the human quality and leads a demonic life.
1: కనుక మానవుడు దైవత్వానికి నిరూపించాలి.
0: Therefore man should speak of divinity within.
1: కానీ దీనత్వాన్ని లేక రాక్షసత్వాన్ని మనం నిరూపించకూడదు.
0: ఇట్స్ నాట్ ద డెమోనిక్ నేచర్ ఆర్ ద వికెట్ క్వాలిటీ దట్ హస్ గాట్ టు బి షోన్.
1: కనుకనే రాముడు ఆదర్శప్రాయుడై,
0: సో రామ was an ideal one.
1: Pitruvakya paripalana nimittamai
0: following the command of the father
1: aranyamunaku velli
0: has gone to the exile.
1: Aneka vidhamaina kashtamulu guri ayyadu
0: and passed through suffering.
1: Aithe
0: however
1: idi oka balavantamto poyyada leka asantruptito poyyada leka oka vidhamaina tandri aagnani oka dintu dichchato vellada?
0: Has he gone to the exile out of force or dissatisfaction or in obedience to the command of his father?
1: కాదు కాదు.
0: నో,
1: పట్టాభిషేకములకు ఎట్టి ఆనందంతో వచ్చి ఎట్టి విధమైనటువంటి ఒక సంతోషంతో ముందు వేశాడో అదే అడుగుతోనే, అదే సంతోషంతోనే అరణ్యానికి కూడాను తాను వెళ్లాడు.
0: ద కైండ్ ఆఫ్ జుబిలేషన్ ఇన్ ద బ్లిస్ హి హాడ్ హాడ్ అట్ ద టైమ్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ కారోనేషన్ వాస్ దేర్ ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్
1: వాడు రాముడు. సమత్వాన్ని నిరూపించినటువంటి వాడు రాముడు.
0: రామ హాస్ డెమోన్స్ట్రేట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వానిమిటీ.
1: సమీకృత్వ లాభం లాభ జయాజీ.
0: హి హాస్ షోన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వానిమిటీ.
1: మానవ జీవితం లోపల సుఖదుఖములు ఒక విధమైన సహజంగా ఉంటాయి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ నేచురల్.
1: కానీ సుఖాన్ని ఆశించటము, దుఃఖాన్ని విసర్జించటము ఇది మనలో ఉన్నటువంటి సగుణం కాదు.
0: We cannot be after pleasure continuously and try to avoid the pain.
1: సుఖమును ఏ హృదయంతో నీవు స్వాగతం చేస్తున్నావో దుఃఖమును కూడా ఆ విధమైనటువంటి భావంతోనే నీవు స్వాగతం చేయాలి.
0: జస్ట్ యాజ్ యూ వెల్కమ్ ప్లెజర్ యూ షుడ్ బి ప్రిపేర్ టు వెల్కమ్ ఈవెన్ ద పెయిన్.
1: దుఃఖమే లేకపోతే సుఖమునకు విలువే లేదు.
0: విదౌట్ పెయిన్ ద ప్లెజర్ హ్యాస్ నో వాల్యూ.
1: దీనిని నసుక లభ్యతే సుఖం అన్నారు.
0: యూ డోంట్ గెట్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ప్లెజర్.
1: సుఖం నుంచి సుఖం మనకు చిక్కదు.
0: యూ డోంట్ గెట్ జాయ్ అవుట్ ఆఫ్ జాయ్.
1: దుఃఖం నుంచే మనకు సుఖం చిక్కుతుంది.
0: యూ గెట్ ప్లెజర్ అవుట్ ఆఫ్ పెయిన్ ఓన్లీ.
1: చీకటిలో నుంచి చీకటి వెలుతురు రాదు.
0: You don't get light out of mere darkness.
1: వెలుతురు వచ్చినప్పుడు చీకటి దూరం అవుతుంది.
0: When there is light, the darkness is dispelled.
1: చీకటి ఉండినప్పుడు వెలుతురుకు ప్రకాశం ఇస్తుంది.
0: The light value is known when there is
1: darkness. చీకటి లేకపోతే వెలుతురుకు ఏమాత్రము ప్రకాశం లేదు.
0: Without darkness, the light has no value.
1: దుఃఖమే లేకపోతే సుఖమునకు ఏమాత్రము విలువ లేదు.
0: Without pain, pleasure has no value.
1: కనుకనే మన సుఖం అనేటువంటిది దుఃఖం ద్వారా మనకు లభించేటువంటిదే కానీ సుఖము నుంచి సుఖము లభించదు.
0: దేర్ఫోర్ యూ గెట్ ది హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ మిజరీ ఆర్ సాడ్నెస్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ఆదర్శాన్ని జగత్తునకు చాటి నిరూపించాడు.
0: సచ్ ఎ సీక్రెట్ ఐడియల్ వాజ్ షోన్ టు ద వరల్డ్ బై రామ.
1: ప్రతి ఒక్కటి కూడా తాను ఆదర్శంగా నిరూపించాడు.
0: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ హీ వాజ్ ఎన్ ఐడియల్.
1: వ్యక్తి ధర్మము,
0: ఇండివిజువల్ ధర్మము,
1: కుటుంబ ధర్మము,
0: ఫ్యామిలీ,
1: సమాజ ధర్మము,
0: ద కమ్యూనిటీ,
1: ఈ మూడింటి ధర్మములు కూడాను తాను అనుభవించి నిరూపింపజేశాడు.
0: అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద కమ్యూనిటీ లెవెల్ హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ ది ఐడియల్స్ టు ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ.
1: కనుకనే వ్యక్తిగతమైనటువంటి యొక్క ధర్మాన్ని మనం మొట్టమొదటి సాధించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ అచీవ్ దిస్ at the individual level of discipline.
1: Nenu vyaktiga untunnanu.
0: I am an individual.
1: Vyakti anaga emiti?
0: Who is an individual?
1: Avyaktamai,
0: that which is hidden.
1: Gudamga untunnatvanti yokka,
0: that which is hidden in secret.
1: Divyatvanni evaru vyaktikarimpa chestaro atanu maatrame vyakti.
0: Vyakti is an individual who will bring out that avyakta, the hidden principle of
1: divinity. Akaramu dharinchinatvanti vaadu vyakti kaadu.
0: Every person with a form cannot be an individual or vyakti.
1: Avyaktamai,
0: అవ్యక్త
1: హిడంగా ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు నిరూపిస్తారో వారు మాత్రమే వ్యక్తి అన్నారు.
0: ద వన్ హూ ప్రూవ్స్ అండ్ మేనిఫెస్ట్ ది హిడెన్ లేటెంట్ డివినిటీ ఈజ్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్.
1: కనుకనే రాములు వ్యక్తిగా ఉంటుంది,
0: రామ బీయింగ్ అన్ ఇండివిజువల్,
1: తన యందు ఉన్నటువంటి దివ్యశక్తిని నిరూపించి
0: హస్ ప్రూవ్డ్ దట్ ఇన్నేట్ పవర్,
1: ఆ పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించాడు.
0: అండ్ హస్ ప్రూవ్డ్ టు ద వరల్డ్
1: ఆదర్శంగా ఆచరించాడు.
0: హస్ ప్రాక్టీస్డ్ ది ప్రిన్సిపల్స్.
1: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు. పర్వతములు, నదులు ఉండినంత వరకు కూడాను రామాయణం నిలిచి ఉంటాది అని బ్రహ్మవాక్కు.
0: ఇట్ వాజ్ బ్రహ్మ హూ సెడ్ దట్ రామనామ విల్ రిమైన్ దేర్ సో లాంగ్ యు హావ్ యు ఫైండ్ ద మౌంటైన్స్ అండ్ ద రివర్స్.
1: కాబట్టి రామాయణం అనేటువంటిది పర్వతములకు, నదులకు సంబంధించినటువంటిదే. ఇది
0: డస్ ఇట్ మీన్ రామాయణ ఇస్ రిలేటెడ్ టు మౌంటైన్స్ అండ్ రివర్స్?
1: కాదు కాదు.
0: నో,
1: బ్రహ్మ యొక్క భావం ఆ విధంగా లేదు.
0: దట్స్ నాట్ ది ఐడియా ఆఫ్ బ్రహ్మ.
1: పర్వతములు అనగా పురుషులు.
0: మౌంటైన్, పర్వత ఇస్ హ్యూమన్ బీయింగ్.
1: నదులు అనగా స్త్రీలు.
0: రివర్ రిప్రజెంట్స్
1: స్త్రీ పురుషులు ఉండినంత వరకు కూడా ఈ జగత్తులో రామాయణం నిలిచి ఉంటుంది.
0: మౌంటైన్ ఇస్ ద మ్యాన్, రివర్ ఇస్ ద ఉమెన్. సో లాంగ్ ద హ్యూమన్ సొసైటీ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ యూ ఫైండ్ రామాయణ దే.
1: కనుకనే స్త్రీ పురుషులు లేకుండా ఈ జగత్తు ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ మెన్ అండ్ విమెన్ ద వరల్డ్ కెనాట్ కంటిన్యూ.
1: కనుకనే రామాయణం లేకుండా ఉండడానికి సాధ్యం కాదు.
0: సో ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు లివ్ విదౌట్ రామాయణ.
1: ఇలాంటి శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైనటువంటి యొక్క రామతత్వాన్ని గ్రహించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు నో దిస్ ఎటర్నల్ ట్రూత్, ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
1: కనుక ఇందులో ఉన్నటువంటి రహస్యాలు ఎన్ని ఉండినప్పటికీ,
0: in spite of number of secrets,
1: భారతీయులే ఈ రహస్యాన్ని గుర్తించుకోలేక,
0: the Bharatiyas are not able to know
1: that. భౌతికమైన, అలౌకికమైన, ప్రాకృతమైనటువంటి ధర్మం చేత,
0: they are carried away by the fleeting mundane worldly pleasures.
1: ఏదో తమ కాలం తాము వ్యర్థం చేసుకుంటున్నారు.
0: And they waste their time.
1: ఈనాడు రామాయణము.
0: Today we think of Ramayana.
1: రాముల పుట్టిన దినము.
0: Birthday of Rama.
1: అనుకుంటే ఏం చేస్తున్నాము?
0: What do we do?
1: ఆనాడు ప్రత్యేకమైన ఒక పూజ.
0: We have special worship.
1: ఆనాడు బొట్టు పెట్టుకోవటము.
0: అండ్ విల్ హ్యావ్ ది డాటర్ అండ్ ద ఫోర్హెడ్.
1: ప్రత్యేకమైన పూజ చేయడానికి జన్మదినములు రావాలనా?
0: ఇన్ ఆర్డర్ టు ఫాలో ద రిచువల్ ఆఫ్ వర్షిప్ షుడ్ వీ వెయిట్ ఫర్ ద బర్త్డే ఆఫ్ రామ?
1: కాదు కాదు.
0: నో,
1: ఏ వయసు అయినప్పటికీ నిత్యము సర్వదా సర్వకాలేషు సర్వత్రా రామచింతనం.
0: ఎట్ ఎనీ ఏజ్ ఫర్ దట్ మ్యాటర్ వీ షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: వాల్మీకి రామాయణం రాశాడు.
0: వాల్మీకి కంపోజ్డ్ రామాయణ.
1: రాసిన తర్వాత శిష్యులందరినీ చేర్చుకున్నాడు.
0: హ్యావింగ్ డన్ దాట్
1: ఈ సాత్వికమైన, ఈ దివ్యమైన, ఈ భవ్యమైన, ఈ పవిత్రమైనటువంటి యొక్క రామకథను వీధి వీధికి, ఇంటి ఇంటికి కూడాను, ఇంచి ఇంచికి కూడాను చాటేటువంటి వారెవరు అని విచారిస్తూ వచ్చాడు.
0: హీ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ఎవ్రీబడి, హూ ఈస్ దేర్ టు ప్రాపగేట్ దిస్ డివైన్, దిస్ ఎవర్ న్యూ ఫ్రెష్ రామాయణ, ద ప్రిన్సిపల్ ఆఫ్ రామాయణ ఎవ్రీవేర్.
1: ఋషులందరూ కూడా నిరాశకు గురి అయ్యారు.
0: ఆల్ ది సీయర్స్ అండ్ సెయింట్స్ వర్ ఫ్రస్ట్రేటెడ్.
1: గురూజీ,
0: గురూజీ,
1: మా వయసు పండినది.
0: వీఆర్ ఓల్డ్ ఎనఫ్.
1: మా యొక్క ఆయు ప్రమాణం నిండినది.
0: అండ్ వీ మే లీవ్ ఎనీ టైమ్.
1: మేము వీధి వీధికి తిరిగి రామకథను బోధించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు శారీరకంగా లేవు.
0: వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ టు గో అరౌండ్ ఎవ్రీ
1: అని చెప్పేటప్పటికీ నిరాశకు గురి అయ్యారు.
0: Then even Valmiki was also frustrated.
1: ఈ సంభాషణ సరిపుతున్నప్పుడు వీళ్ళు వచ్చారు, లవకుశులు.
0: As the conversation was taking place, Lava and Kusha came there.
1: గురూజీ,
0: గురూజీ,
1: ఇంతసేపు మీరు ఋషులతో సంభాషించినటువంటి విషయము మేము విన్నాము.
0: we heard what all you have been conversing with your
1: ee karyani paripurnam gaavinchadaniki maaku ivvandi annaru.
0: Give the entrusted job to us to propagate Prabhu Rama.
1: Rajaputrulu,
0: who are they? They are
1: shishyulu,
0: they are princes, they are the disciples.
1: Ilanti varu tambura cheta batti,
0: they are there with all the musical instruments
1: petti,
0: and with all the
1: chitikalu chebatti,
0: with all the sandals and symbols there, paadutu vellaru, and they started singing around every street.
1: Ee vidhanga ee naadu cheyagalra?
0: Will anybody be able to do that today?
1: Edaina bhajanaku poi noretti oka paata paadnaarante oho ee bhajana kuda paadutunnada ani gel chestarane aasyam.
0: If anyone starts singing, we are afraid that people will make fun of us.
1: ఇంకేదైనా కొంచెం విభూదిగిన పెట్టుకుంటే ఓహో ఈయన సాయిబాబా భక్తుడా అంటారేమో అని భయము.
0: We are also afraid of the public because people may think that we are devotees of Sai Baba if we have got that vibhuti on the
1: forehead. Bhajan swaroopudu ayyadu antaru.
0: If we also start singing, people may mistake
1: that we are devotees. Ilanti abhimananiki mamakaraniki pranalu idustunnaru ee naati manavulu.
0: In fact, we are ruining our lives, killing people because such kinds of
1: abhimana mamakaramulu ee naadu manam tyagam chestamo.
0: That day when you give up this sacrifice, this attachment,
1: samajamulo saubhagyam chelaregutundi.
0: Then there will be prosperity in society.
1: Ee ahankar abhimanamunu manam tejinchali.
0: We have to sacrifice this ego and attachment.
1: Idi undinanta varaku kudanu bhagavat namani kudanu manam smarinchalemu.
0: So long there are these two twins, ego and attachment,
1: ever even untaru bhayam manaku enduku?
0: Why should we bother of
1: effort? Nu enni panulu cheyaranatuvanni chestunnavu?
0: Are we not doing so many things that we are not supposed to?
1: Neenikanta bhayam lede neeku?
0: You are not afraid then?
1: Pavitramainatuvanti bhagavat namani cheyataniki,
0: to sing the glory of God,
1: bhagavat bhajanalu paadadaniki,
0: to participate in bhajan,
1: 10 mandiki bhagavat vishayanni bodhinchadaniki,
0: to teach divinity to others,
1: bhayamu enduku? Bhayamu,
0: why should you be afraid of anybody?
1: Tappiku bhayam bhayapadali kaani manchiki bhayapadanakkarledu.
0: In fact you should be fear stricken if you are to commit a mistake.
1: Kanukane ee naati lokamu ee vidhamainatuvanti duravasthalaku guri ayipoyindi.
0: This is the present plight of the world today.
1: Papa bheeti leni పామరత్వము బట్టి,
0: దేర్ ఇస్ ఎన్ అటర్ ఇన్నోసెన్స్ బికాస్ దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్. దైవ ప్రీతి
1: లేని దాని బట్టి,
0: దేర్ ఇస్ నో లవ్ ఫర్ గాడ్.
1: మానవత్వం అనగే
0: హ్యూమన్,
1: మానవులందున
0: హ్యూమన్,
1: మానవత్వం అనగే మానవులందున,
0: అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ గాన్.
1: ఇది ఏ దౌర్భాగ్యమునకు మూల కారణము.
0: దిస్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్ సాడ్ సిచ్యువేషన్.
1: పాప భీతి లేదు,
0: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్.
1: దైవ ప్రీతి లేదు,
0: దేర్ ఇస్ నో లవ్ ఆఫ్ గాడ్.
1: ఇంకా ఎట్ల మనలో ఈ త్యాగం వస్తుంది?
0: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు హావ్ సాక్రిఫైస్?
1: మనలో త్యాగం రావాలి.
0: దేర్ షుడ్ బి సాక్రిఫైస్.
1: త్యాగమే మన నిజమైనటువంటి భోగము.
0: ఇట్ ఇస్ ఎ సాక్రిఫైస్ దట్
1: ఈ భోగమే మనకు నిజమైనటువంటి రోగములు.
0: And really the pleasure bhoga is the roga disease.
1: ఈనాటి మానవులంతా రోగమునకనే గురి అవుతున్నారు, కానీ త్యాగమునకు గురి కావటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ సఫర్ ఫ్రమ్ రోగా ది డిసీజెస్ బట్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ త్యాగా.
1: ఎవరేమైనా అనుకోని కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. ఇట్టి అమృతత్వాన్ని బోధించాలంటే ఈ విధమైనటువంటి త్యాగానికి మనం సిద్ధం కావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: ఒక చెరుకైన కూడా మనం కష్టపడి నమిలిన తర్వాతనే కదా ఆ తీయని రసం మనలో ప్రవేశిస్తుంది.
0: You have got to chew the sugar cane to enjoy the sweet juice therein.
1: Kanuka manam kashtam padinappude andru sukham manaku prarthistundi.
0: So unless we work hard, we can't be happy.
1: Taruva taruva,
0: on repeat inquiry,
1: tanmayam pondu,
0: you forget yourself.
1: Manamu oka vidhamainatuvanti karana karana rapidi chesinappudu,
0: if you rub two sticks against each other,
1: praveshistundi,
0: the fire originates there.
1: Chilakanga chilakanga,
0: if you churn repeatedly,
1: అందులోంచి వెన్న బయలుదేరుతుంది.
0: యు ఫైండ్ ద బట్టర్.
1: అదే విధంగానే స్మరించంగా స్మరించంగా దివ్యత్వం మనలో ఆవిర్భవిస్తుంది.
0: బై రిపీటెడ్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ చాంటింగ్ యు విల్ ఫైండ్ ద డివినిటీ.
1: స్మరించకుండా దివ్యత్వం మనలో ఆవిర్భవించడానికి అవకాశమే లేదు.
0: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో వే టు నో ద డివినిటీ.
1: తరువ తరువ మనము తరువున అనలము.
0: దేర్ ఫోర్ బై కాన్స్టెంట్లీ రబ్బింగ్ ది టూ స్టిక్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ యు ఫైండ్ ద ఫైర్ దేర్.
1: ఈ విధంగా రెండు చేరికినప్పుడే అగ్ని ప్రవేశిస్తుంది.
0: దేర్ యు గెట్ ద ఫైర్ బికాస్ ది
1: ట్రూత్. అగ్నియే సాక్షాత్ జ్ఞానము,
0: దట్ ఫైర్ ఆఫ్ విజ్డమ్.
1: దీన్ని రామాయణం నందు జ్ఞానాగ్ని అని బోధించాడు.
0: రామాయణ స్పీక్స్ ఆఫ్ దిస్ ఫైర్ ఆఫ్ విజ్డమ్.
1: ఈ అగ్ని అనేటువంటిది ఎవరి ఎందు ఆవిర్భవించునో,
0: దట్ ఫైర్ ఆఫ్ విజ్డమ్,
1: వాని ఎందు పాపములు ఏమాత్రం కూడా ఉండవు.
0: విల్ నెవర్ ఎంటర్టైన్ ఎనీ సిన్ దేర్.
1: కొండల వంటి పాపమును కూడాను అణుమాత్రమైన నిప్పు కూడాను భస్మం చేస్తుంది.
0: Even mountainous sins are brought down to ashes by the fire.
1: కనుక ఏ నామము తలచినప్పటికీ,
0: whatever name you mention,
1: హృదయపూర్వకంగా తలచినప్పుడు,
0: chant wholeheartedly,
1: దాని యొక్క ఫలితం మనకు లభిస్తుంది.
0: Then you will have the reward.
1: కానీ ఈనాటి మనం నామం తలుస్తున్నామే కానీ హృదయపూర్వకంగా లేదు.
0: Today we sing, but we don't chant wholeheartedly.
1: ఏదో ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క దీంతో మనం స్మరిస్తున్నాము.
0: We do it in a routine way, mechanical way.
1: ఇది సరైనటువంటి ఫలితానికి అవకాశం అందించదు.
0: It's not proper and you don't get
1: ఫలితం the result. కూడా ఉండదు.
0: You don't find any result.
1: ఎందుకోసం సేవపడాలి?
0: Then why should you exert?
1: చిత్తశుద్ధి లేని శివపూజ ఏటికి?
0: Without purity of heart, what for all this worship?
1: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా?
0: Without any purity of the self, why rituals?
1: పాకశుద్ధి లేని పానకమేలా?
0: Without purity of the vegetables, what is
1: fun of ambitions? ఒక చిత్తశుద్ధితో చేయాలి.
0: Everything we have to do with the purity of our
1: heart. ఆ చిత్తశుద్ధి లేకుండా చేసినప్పుడు ఏమాత్రం కూడా ఫలితం మనకు ఉండదు.
0: Without this purity, you will never have any positive results.
1: కనుక రామాయణం నందు,
0: in Ramayana,
1: అనేక విధములైనటువంటి యొక్క ఆదర్శాలంతా నిరూపిస్తూ వచ్చింది.
0: Various ideals are demonstrated.
1: నేను మొన్న మెడ్రాస్కు వెళ్ళినప్పుడు,
0: భగవాన్ విని వెంట మిడ్రాస్
1: హెచ్చరించి చెప్పాను.
0: భగవాన్ సెడ్ దిస్,
1: ఒకనొక సమయ లోపల,
0: అట్ వన్ టైం,
1: ముగ్గురు తల్లులు ఏకమైనారట.
0: త్రీ మదర్స్ మెట్ అట్ వన్స్.
1: రాముల తల్లి ఒక ఆమె,
0: వన్ ఇస్ ద మదర్ ఆఫ్ రామ్.
1: హనుమంతుని తల్లి ఒక ఆమె,
0: అదర్ ఇస్ ది
1: అగస్త్యుని తల్లి ఒక ఆమె.
0: అండ్ మదర్ ఇస్ ఆఫ్
1: మూలాడవారు చేసిన సుగుణాకర పట్టపగలు చుక్కలు రాలున్నట.
0: When the three ladies meet, you can understand what kind of havoc there could be.
1: వీరు చేసినటువంటి వారు ఊరుకు ఉండకూడదా?
0: These three didn't remain silent.
1: అమ్మా నీవెవరు అని కౌసల్య అడిగిందట హనుమంతుని తల్లిని.
0: కౌసల్య, ద మదర్ ఆఫ్ రామ ఆస్క్ ద మదర్ ఆఫ్ హనుమాన్, హూ ఆర్ యూ?
1: అమ్మా మీకు తెలియదా?
0: Don't you know me?
1: యావత్ ప్రపంచమునకే తెలిసినటువంటి కుమారుడు హనుమంతుడు.
0: హనుమాన్ ఈజ్ నోన్ టు ది హోల్ వరల్డ్.
1: హనుమంత నామం చెప్పిన దగ్గరంత రాముడు ఉంటుంటాడు.
0: వేరెవర్ ద నేమ్ ఆఫ్ హనుమాన్ ఇస్
1: రామనామం చెప్పిన దగ్గరంత హనుమంతుడు ఉంటాడు.
0: వేరెవర్ రామాస్ నేమ్ ఇస్
1: రామ హనుమంతుడు అన్యోన్య అనురాగము.
0: రామ అండ్ హనుమాన్
1: అవినాభావ సంబంధము.
0: దట్స్ ఇంటర్ రిలేషన్.
1: ఏకాత్మ తత్వము.
0: ఇట్స్ ఓన్లీ వన్ యూ.
1: అటువంటి హనుమంతుని యొక్క తల్లిని నేను.
0: ఐఎమ్ ద మదర్ ఆఫ్ హనుమాన్.
1: ఓహో, అతనే ఈ లంకనంతా కూడాను చేరడానికి పెద్ద సముద్రాన్ని కూడా దాటిపోయాడు అని.
0: Is that so? He was responsible for crossing that mighty ocean in such a mother
1: Sita. ఈ మాట అగస్త్యుని తల్లి, ఓహో, నీ కుమారుడు చేసినటువంటి పని గొప్పదేమి కాదు.
0: Then the mother of the sage Agastya said, the deeds of your son are not that great.
1: సముద్రాన్ని దాటినాడు నీ కుమారుడు.
0: Your son crossed the ocean.
1: నా కుమారుడు సముద్రాన్ని మింగివేశాడు.
0: My son could swallow the whole ocean.
1: అలాంటి అగస్త్యుని తల్లిని నేను అన్నా.
0: I am the mother of that sage Agastya.
1: ఇద్దరూ చేరి కౌసల్యను ప్రశ్నించారట, మీరెవరమ్మా అని.
0: Both of them questioned Kausalya, the mother of Rama.
1: ఏ హనుమంతుడు లంకను దాటాడు, ఏ అగస్త్యుడు ఈ నీరునంతా కూడా మింగాడు, ఆ యొక్క శక్తికి రాములైనటువంటి యొక్క కుమారునికి తల్లిని అన్నాడు.
0: And she said, listen to me, the strength that Agastya could have as to make him swallow the ocean, the strength of Hanuman that made him cross this ocean is the strength of Rama and the mother of Rama, she said.
1: ముగ్గురు సంభాషణ జరిగే సమయం లోపల రాముని ప్రవేశించాడట.
0: అట్ ది ఎండ్ ఆఫ్ ది కాన్వర్సేషన్ దేర్ స్టెప్డ్ ఇన్ రామచంద్ర.
1: ఏమిటమ్మా ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు నా విషయము అన్నాడు.
0: వాట్ ఇస్ ఇట్ యు ఆర్ స్పీకింగ్ అబౌట్ మీ ఇన్ సచ్ ఎ హై వే?
1: అమాయకుడి వలె ప్రశ్నించాడు వాడను.
0: హి ఆస్క్డ్ దెమ్ ఇన్నోసెంట్లీ.
1: తాను దైవస్వరూపుడు అయినప్పటికీ,
0: దౌ హి ఇస్ గాడ్,
1: సాక్షాత్ నారాయణుడు అయినప్పటికీ,
0: దౌ ఇస్ ది మానిఫెస్టేషన్
1: ఆఫ్ అమాయకు నరుడు వలె తాను ప్రవర్తిస్తూ వచ్చాడు.
0: హి బిహేవ్డ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
1: అమ్మా హనుమంతుడు తన భక్తి ప్రపత్తుల చేతనే లంకను దాటాడు.
0: హనుమాన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్
1: అగస్త్యుడు తన భక్తి శ్రద్ధలతోనే తన జలమునంతా మింగాడు.
0: అగస్త్య కుడ్ స్వాలో ద ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ డివోషన్.
1: నేను కాదు.
0: ఐ డిడ్ డూ దాట్.
1: నేను గొప్పవాడు కాదు.
0: ఐఎమ్ నాట్ గ్రేట్.
1: నేను సామాన్యమైన మానవుడు.
0: ఐఎమ్ ఆర్డినరీ మ్యాన్.
1: నా ఈ దేహమునకు పెట్టినటువంటి నామే సర్వశక్తి స్వరూపము అన్నాడు.
0: ఇట్ ఈస్ ద నేమ్ దట్ దిస్ బాడీ బేర్స్ is highest and the biggest and most powerful.
1: Nenu kevalam nimitta matrunni.
0: I am only a plea here.
1: Aa na naamame sarvamulu kudunu samkurchipa chestundadi.
0: It is my name that accomplishes
1: sarva shakti kudunu ee naamam nande untundadi.
0: All mighty powers are latent in the name.
1: Ee naamam yokka mahatram shakti chetane ee deham kudunu kadilipothundadi.
0: It is the mystery of this name that makes this body move about.
1: కనుక నిన్ను నిమిత్త మాత్రంగా తీసుకోండి అన్నాడు.
0: సో టేక్ మీ జస్ట్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ విధంగా చెప్పి రాముని వెళ్లిన తక్షణమే
0: హ్యావింగ్ సెడ్ రామా రిటర్న్
1: కౌసల్య చెప్తుండాలి
0: కౌసల్య స్టార్టెడ్ టెల్లింగ్
1: అమ్మా నా కుమారుడు అమాయకుడు వలె మాట్లాడుతున్నాడు
0: లుక్ హియర్ మై సన్ ఈజ్ స్పీకింగ్ లైక్ అన్ ఇన్నోసెంట్
1: మ్యాన్ అతనికి తెలియనటువంటి జ్ఞానము
0: ద విజ్డమ్ హీ హాస్
1: అతను చేయనటువంటి పని
0: ద వర్క్ దట్ హీ డస్
1: సర్వం కూడాను అతని యందే ఉంటుండాలి
0: ఎవ్రీథింగ్ ఈజ్ విదిన్ హిమ్ లేటెంట్
1: ఇలా చెప్పినటువంటి ఒక తల్లి
0: ద మదర్ హూ సెట్ సౌ లైక్ దాట్
1: తిరిగి కైక ఆజ్ఞ వల్ల
0: బికాస్ ఆఫ్ ద కమాండ్
1: అరణ్యానికి పోవలసి వచ్చింది
0: రామ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్
1: అరణ్యానికి పోవలసి వచ్చినప్పుడు
0: వెన్ హీ వాస్ టు గో
1: కౌసల్య దగ్గరికి వచ్చాడు
0: హీ కేమ్ టు కౌసల్య
1: ఎప్పుడు వచ్చాడు
0: వెన్ డిడ్ హీ కమ్
1: సీత దగ్గరికి వెళ్లి
0: హీ వెంట్ టు సీత ఫస్ట్
1: తన పట్టాభిషేకం ధరించినటువంటి త్యజించి
0: హీ జస్ట్ చేంజ్ హిస్ డ్రెస్ ఆఫ్ ద ప్రిన్స్ టు బి కరోనేటెడ్ అండ్ హిస్ సెకండ్ డ్రెస్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ వన్
1: వచ్చాడు
0: అండ్ హీ కేమ్ టు మదర్ కౌసల్య
1: తల్లి ఎంతో ఆనందంతో
0: ద మదర్ వాస్ హ్యాపీ
1: ఎదురు చూస్తూ ఉండినది
0: షీ వాస్ వెయిటింగ్ ఫర్ హిమ్
1: అప్పుడు తల్లికి చెప్పాడు
0: దెన్ హీ టోల్డ్ హిస్ మదర్
1: అమ్మా నీకు ఆనందమైన ఒక వార్తను చెప్పడానికి వచ్చాను అన్నాడు
0: మదర్ ఐ హావ్ కమ్ టు యూ టు మేక్ ఎ వెరీ ప్లెజెంట్ న్యూస్ అనౌన్స్మెంట్
1: అయోధ్యకు కాదు నేను కింగ్ రాజును
0: ఐఎమ్ నాట్ ద కింగ్ ఆఫ్ దిస్ అయోధ్య
1: అరణ్యానికి నేను కింగ్ రాజును
0: ఐఎమ్ ది కింగ్ ఆఫ్ దట్ ఫారెస్ట్ నౌ
1: ఈ నిమిషమే అరణ్యానికి నేను రాజుగా తయారవుతున్నాను
0: దేర్ఫోర్ ఐఎమ్ రెడీ నౌ టు బి ద కింగ్ ఆఫ్ దట్ ఫారెస్ట్
1: ఆమెకి ఏమీ అర్థం కాలేదు
0: షీ కుడ్ అండర్స్టాండ్ ఇట్
1: ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడని వివరంగా అనుకుంటే వెంటనే వచ్చాడు లక్ష్మణుడు
0: షి వాంటెడ్ టు నో ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ది మీన్ టైమ్ లక్ష్మణ కేమ్ దేర్
1: వ్యక్తిని నీడ అనుసరించినట్టుగా
0: జస్ట్ యాజ్ ది షాడో ఫాలోస్ ద పర్సన్
1: రామును లక్ష్మణుడు ఎప్పుడు కూడా నీడ వలె అనుసరిస్తుంటాడు
0: లక్ష్మణ ఫాలోస్ రామ లైక్ హిస్ షాడో
1: అదే విధంగానే భరతుణ్ణి శత్రుఘ్నుడు నీడ వలె అనుసరిస్తుంటాడు
0: సిమిలర్లీ శత్రుఘ్న ఫాలోస్ భరత లైక్ హిస్ షాడో
1: ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఒక తల్లి బిడ్డలు
0: శత్రుఘ్న లక్ష్మణ ఆర్ ద సన్స్ ఆఫ్ ది సేమ్ మదర్
1: ఒకడు రామునకు శిష్యుడయ్యాడు
0: వన్ ఫాలోడ్ రామ
1: ఒకరు భరతునకు శిష్యుడయ్యారు
0: వన్ ఫాలోడ్ భరత
1: ఈ ఇరువురు కూడాను ఎంత వినయ విధేయతతో ఉండేటువంటి వారు
0: బోత్ ఆఫ్ దెమ్ దే హావ్ గాట్ అట్మోస్ట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్
1: చిత్తశుద్ధి కలగారు
0: దే హావ్ ఆల్ ద ప్యూరిటీ ఆఫ్ దేర్ హార్ట్
1: మానసిక పవిత్రం గలవారు
0: అండ్ దే హావ్ ఆల్ సేక్రెడ్ హార్ట్స్
1: అలాంటి లక్ష్మణుడు వచ్చి
0: సచ్ లక్ష్మణ కేమ్
1: చాలా ఉద్రేకుడైపోయాడు
0: వాస్ వెరీ మచ్ అజిటేటెడ్ అండ్ ఫ్యూరియస్
1: నీ శాంతం ఉండవలసిందే
0: Yes, you need to be peaceful.
1: కాని ఇలాంటి విషయంలో కాదు
0: But not in this matter.
1: లోకమంతా నిన్ను ఆశిస్తుండాలి
0: In fact, the world is waiting for
1: you. ఒక వ్యక్తి నిమిత్తమే నీవు ఇంత వెనుకకు పోతున్నావు
0: Should you go back because of one person?
1: నేను ఒప్పుకోను
0: I am not ready.
1: ఇక్కడ ఉంటుండు ఒక నిమిషం లోపల ఆ కైకను దశరథుని హతమార్చి నేను వచ్చి పట్టాభిషేకం చేస్తానన్నాడు
0: You just wait for a moment. I am going to kill Dasharatha and Kaika right now.
1: అనేటప్పటికి లక్ష్మణుడు రాముని చెప్తున్నాడు
0: దెన్ రామ స్టార్టెడ్ సేయింగ్
1: లక్ష్మణ
0: లక్ష్మణ
1: ఉద్రేకం మంచిది కాదు
0: డోంట్ బి అజిటేటెడ్
1: శాంతించు శాంతించు
0: బీ పీస్ఫుల్
1: ఈ శాంతమే మనకు రక్ష
0: ఇట్ ఇస్ ది పీస్ దట్ ప్రొటెక్ట్స్
1: శాంతమే మనకు ఉచ్చ
0: ఇట్ ఇస్ ది పీస్ దట్
1: శాంతమే మనకు శోభ
0: ఇట్ ఇస్ ది పీస్ దట్
1: శాంతమే మనకు కిరీటము
0: ఇట్ ఇస్ ది పీస్ ఇస్ ది క్రౌన్
1: కనుక శాంతం అనేటువంటి కిరీటాన్ని ధరించాలి అన్నాడు
0: హ్యావ్ ది క్రౌన్ ఆఫ్ పీస్
1: క్షమ సత్యము
0: And this peace for Bairns And this for Bairns is
1: Chama Vedamu.
0: It is Veda.
1: Chama Ahimsa.
0: It's non-violence.
1: Chama Yajnambau.
0: It is a sacred ritual.
1: Chama Santoshamu Sarvamu.
0: It's patience that confers happiness.
1: Chama Ye Sarva Lokamulandun.
0: And this forgiveness. Which is the whole
1: అన్ని లోకములు ఎందుకు కూడా నువ్వు క్షమనే ఉంటుండేది
0: విచ్ ఇస్ హోల్ థింగ్ ఇన్ దిస్ లైఫ్
1: క్షమనే మనం వహించవలసింది
0: అండ్
1: క్షమనే మనం వరించవలసింది
0: అండ్ దిస్ పేషెన్స్ వీ షుడ్ హ్యావ్
1: కనుకనే యోగుల యొక్క శిరస్సుకు ధరించినటువంటి కిరీటం క్షమనే
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ దిస్ క్రౌన్ ఆఫ్ పేషెన్స్ దట్ షుడ్ బి ప్రెసెంట్ టుడే
1: కనుక నీవు శాంతిని పొందు
0: సో బీ పీస్ఫుల్
1: అని చెప్పేది తర్వాత లక్ష్మణుడు అంతా కౌసల్యకి చెప్పాడు జరిగిందంతా
0: అండ్ దెన్ లక్ష్మణ నేరేటెడ్ ద హోల్ ఎపిసోడ్ టు కౌసల్య
1: అప్పుడు కౌసల్య కూలి పడిపోయింది పాపం
0: అండ్ దెన్ కౌసల్య ఫెల్ డౌన్
1: రామా
0: రామా
1: నిన్ను వదలి నేను క్షణమైనా ఉండలేను
0: ఐ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ విదౌట్
1: యు తండ్రి ఆజ్ఞని శిరసావహించినావు
0: యు హావ్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ఫాదర్
1: కాదని చెప్పను
0: ఐ డోంట్ డినై దట్
1: కానీ
0: బట్
1: నన్ను కూడా నువ్వు నీ వెంట తీసుకెళ్ళు అని
0: టేక్ మీ ఆల్సో అలాంగ్ విత్ యు
1: అప్పుడు చెప్పాడు రాముడు
0: దెన్ రామా సెడ్
1: సతికి పతియే దైవము
0: And in fact, the husband is God to the wife.
1: కనుకని పతిని వదలి నీవు ఏమాత్రం కూడా రావడానికి వీలు లేదు.
0: So you should not be away from your husband.
1: పతియే నీ సర్వస్వము.
0: And the husband is your life.
1: అతను జీవితంలో ఉండేంత వరకు కూడా అతన్ని వదలడానికి వీలు లేదు.
0: సో లాంగ్ ఈజ్ అలైవ్ యూ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ హిమ్.
1: అతన్ని సేవించి
0: యూ హవ్ టు సర్వ్ హిమ్.
1: నా వియోగం చేత దుఃఖంలో మునిగిపోతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ సఫర్స్ బికాస్ ఆఫ్ ది సెపరేషన్.
1: నీ ఉండి అతనికి తగినటువంటి శాంతి బోధిస్తూ ఉండమన్నారు.
0: యూ రిమైన్ ఎట్ హోమ్ అండ్ మేక్ హిమ్ హ్యాపీ అండ్ పీస్ఫుల్.
1: వెంట వచ్చింది సీత కూడాను.
0: దెన్ కేమ్ సీత.
1: చెప్పింది ఆమె సామాన్యురాలు కాదు.
0: షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
1: జనక మహారాజు పుత్రిక.
0: షీఈ్ ది డాటర్ ఆఫ్ ఎంపరర్ జనక.
1: వైదేహి. ఆమె దేహభ్రాంతియే లేదు.
0: షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్. వైదేహి.
1: కనుకనే ఆమెకు వైదేహి అని పేరు పెట్టారు.
0: యాజ్ షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్ షీఈ్ కాల్డ్ వైదేహి.
1: పక్కున నవ్వింది సీత.
0: అండ్ సీత లాఫ్డ్.
1: రామా.
0: రామా.
1: నాకొక బోధ, నీ తల్లికి ఒక బోధన.
0: యు హావ్ వన్ కైండ్ ఆఫ్ టీచింగ్ టు మీ, డిఫరెంట్ టీచింగ్.
1: నేను మీ వెంట వస్తానంటే రావడానికి వీలు కాదని చెప్పి నాకు చెప్పావు.
0: వెన్ ఐ వాంటెడ్ టు ఫాలో యూ యూ సెడ్ నో.
1: వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉంటున్నారు, వారిని సేవించి నీవు జీవించమన్నారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ మీ టు సర్వ్ యువర్ ఓల్డ్ పేరెంట్స్.
1: మీ తల్లి దగ్గరకు వచ్చేటప్పటికే పతియే దైవం అంటున్నావు.
0: బట్ ఇన్ రెస్పెక్ట్ యువర్ మదర్ యూ సే దాట్
1: నాకు మాత్రం దైవం కాదా
0: గాడ్. బట్ హీ ఈజ్ నాట్ ద సేమ్ టు మీ.
1: ఇది ఒకరికి ఒక స్త్రీకి ఒక ధర్మము, ఒక స్త్రీకి మరొక ధర్మమా? నేను అంగీకరించనండి.
0: కెన్ దేర్ బి వన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ వన్ ఉమెన్ అండ్ డిఫరెంట్ అనదర్?
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్.
1: రామచంద్రుడు.
0: రామచంద్ర.
1: నీవు చంద్రుడు.
0: యువర్ ద మూన్.
1: నేను శీతలంతో ఉండేటువంటి వెన్నెల.
0: అండ్ ఐఎమ్ ద మూన్ లైట్.
1: చంద్రుడు అరణ్యములో, శీతలము అయోధ్యలో ఉండడానికి వీలవుతుందా?
0: Can moon be there in the forest and the moonlight in Ayodhya?
1: Chandrudu ekkado ni adan chaladanam kuda akkade undali.
0: Wherever there's moonlight, that's so cool and comforting.
1: Moon and moonlight rendu kuda ekanga untundali.
0: So moon and moonlight are together.
1: Kanaku nannu kuda teeskellam ani cheppindi.
0: Therefore she wanted
1: ee vidhamaitundi oka yuktil pektulato ramulu kramakramena kudanu tallulu yokka samadhanamunu bari yokka samadhanamunu sarvam kudanu సరే సర్చ్ చేసుకుని పోతూ వచ్చాడు.
0: రామ కుడ్ గివ్ కరెక్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ టు ద మదర్ అండ్ ద వైఫ్. ఇది ఏ కుటుంబ ధర్మము?
1: ఈ రకమైనటువంటి యుక్తులను కూడా పొందవలసి వస్తుంది.
0: అండ్ వీ మే హావ్ టు ఫాలో సమ్ నాక్.
1: యుక్తి అనగా ఏమిటి? దీనికి ఒక యోగము అని పేరు.
0: దిస్ కైండ్ ఆఫ్ నాక్ టు గెట్ ఓవర్ ది సిచ్యువేషన్ ఈజ్ యోగా.
1: పరులను మోసగించేటువంటిది కాదు ఇది.
0: ఇట్స్ నాట్ చీటింగ్ ఎనీవే.
1: ఆదర్శంగా నిరూపించేటువంటిది ఇది.
0: ఇట్ ఓన్లీ స్పీక్స్ ఆఫ్ ఐడియలిజం.
1: ఇది యోగంగా మారిపోయింది.
0: దేర్ ఫోర్ ఇట్ ఇస్ స్పిరిచువల్.
1: యోగ చిత్తవృత్తి నిరోధక. వారికి ఉన్నటువంటి దుఃఖములు నివారణ గావించే నిమిత్తమై ఇది ఒక యోగంగా మారిపోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ మేక్స్ యూ ఫ్రీ ఫ్రమ్ ద గ్రీఫ్.
1: ఈ విధంగా తల్లులను సమాధానం చేసి
0: పాసిఫైడ్ ద మదర్స్.
1: కుటుంబ గౌరవాన్ని నిలబెట్టి
0: అప్హెల్డ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ఫ్యామిలీ.
1: అరణ్యానికి వెళ్లాడు.
0: హీ వెంట్ టు ద ఫారెస్ట్.
1: ఈ అరణ్య సమయం నందు కూడాను
0: దేర్ ఇన్ ద ఫారెస్ట్
1: అనేక విధమైనటువంటి ఒక రాక్షస కృత్యములను చూచి
0: హీ సా ఆల్ వేరియస్ డెమోనిక్ డీడ్స్ దేర్.
1: ఈ పరిపాలన నిమిత్తమే నా తండ్రి అరణ్యానికి నన్ను అధికారిగా చేశాడు.
0: పర్హాప్స్ మై ఫాదర్ మేడ్ మీ ద కింగ్ ద రూలర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్.
1: ఈ రాక్షసులు యతుల యొక్క సంబంధమైనటువంటి సాధనలకు అడ్డు తగులుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ డెమన్స్ ఆర్ ఆబ్స్ట్రక్టింగ్ ది వేస్ ఆఫ్ ది సేజెస్ అండ్ దేర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
1: కనుక యతుల యొక్క సాధనకు ఏమాత్రం అడ్డు తగలకుండా ఈ రాక్షసులను సంహరించాలి.
0: దేర్ఫోర్ ఐ షుడ్ సీ ద సేజెస్ అండ్ సీయర్స్ విల్ కంటిన్యూ దేర్ యోగిక్ ప్రాక్టీసెస్ బై కిల్లింగ్ డెమన్.
1: ఈ రాక్షసును సంహరించాలనే సమయంలో ఒక దోషం అడ్డం వస్తుంది.
0: టు కిల్ దిస్ డెమన్స్ దేర్ లైస్ వన్ ప్రాబ్లమ్.
1: స్త్రీలైనటువంటి రాక్షసులను కూడా సంహరించవచ్చునా?
0: దేర్ ఆర్ సమ్ డెమన్స్ హూ ఆర్ విమెన్ దేర్ అమంగ్ దెమ్. హీ థాట్
1: పూర్వము
0: అర్లియా
1: విశ్వామిత్రుని యొక్క యజ్ఞ సంరక్షణ నిమిత్తమే అక్కడ వెళ్ళినప్పుడు
0: టు సేవ్ గాడ్ ది స్పిరిచువల్ రిచువల్ ఆఫ్ విశ్వామిత్ర
1: తాటకిని సంహరించాలనుకున్నప్పుడు
0: వెన్ హీ డిసైడెడ్ టు కిల్ తాటకి
1: తాను యోచించాడు.
0: హీ థాట్ పాండు గురూజీ
1: ఈ స్త్రీ అయినటువంటి తాటకిని చంపవచ్చునా?
0: కెన్ ఐ కిల్ దిస్ డెమన్ హూ ఇస్ ఎ ఉమెన్ నౌ?
1: చంపవచ్చును అన్నాడు.
0: ఎస్ యూ క్యాన్.
1: సాధనలకు తపస్సులకు ఋషులకు ఆనంద భంగం గావించేటువంటి ఒక రాక్షసులైన స్త్రీలు కూడా సంపరించవచ్చు అన్నాడు.
0: లెట్ ద డెమన్ బి ఎ ఉమెన్ ఇఫ్ షీ రియలీ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది సెయింట్ సియర్స్ అండ్ ఎస్పిరెంట్స్ వెల్ షీ డిజర్వ్స్ టు బి కిల్డ్. ఏమీ
1: తెలియనట్టుగా రాముడు అడుగుతున్నాడు. స్వామి గురూజీ
0: రామ
1: ఎవరైనా ఈ విధంగా సంహరించినటువంటి వారు ఉన్నారా రాజుల్లో అన్నాడు.
0: ఇన్ ఇన్నోసెంట్ వే రామ ఆస్ ఈజ్ దేర్ ఎనీ వన్ ఈజ్ దేర్ ఎ ప్రిసిడెన్స్.
1: పిచ్చివాడా.
0: ఓ మ్యాన్ క్యాన్.
1: ప్రహ్లాదుని మనమడైనటువంటి ఒక విరోచనుడు.
0: విరోచన
1: ప్రహ్లాదుని మనమడు. గ్రాండ్సన్.
0: గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద.
1: విరోచనుడు.
0: విరోచనుడు
1: ఒక చాలా ఒక ముద్దుల బిడ్డ ఉంటున్నది.
0: ఈజ్ రియల్ ది పెట్ సన్.
1: ఆమె స్త్రీని.
0: అండ్ షీస్ ఎ ఉమన్.
1: ఆమె పేరే మంధర.
0: నేమ్ ఇస్ మంధర.
1: ఆ మంధర అనేక రకములైనటువంటి యొక్క ఋషులను హింసించి
0: ఇన్ ఫ్యాక్ట్ మంధర హాస్
1: తన వాంఛ నిమిత్తమై ఇతరుల యొక్క ఋషులంతా కూడా సంహరించి
0: టు సాటిస్ఫై హర్ ఓన్ సెల్ఫ్ షీ కిల్డ్
1: అనేక పాపములకు గురి అయిపోతూ వచ్చింది.
0: అండ్ షీ కమిటెడ్ మెనీ సిన్స్
1: ఆ సమయం లోపల.
0: అట్ దట్ టైమ్
1: రాజే అతన్ని ఆమెను చంపించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది కింగ్ కిల్డ్ హర్.
1: కానీ అది దోషం లేదు.
0: ఇట్స్ నో మిస్టేక్.
1: ఎవరైనా సరియే.
0: లెట్ హిమ్ ఎనీ వన్.
1: దైవత్వానికి అడ్డు తగిలినప్పుడు వారిని ఎవరు ఏ విధంగా చేసినా తప్పు లేదు.
0: ఇఫ్ ఎనీ వన్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ గాడ్ yes you can finish him off.
1: మీరు ఆ సమయం నందు కూడాను ఇలాంటి ధర్మం ఒకటి అడ్డ వచ్చింది.
0: దిస్ ఈస్ ది సేమ్ థింగ్ దట్ హెడ్ కమ్ ఇన్ ది వే ఆఫ్ లైఫ్ ఆఫ్ మీరా.
1: మహారాణా నా మందిరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోమన్నాడు.
0: మహారాణా వాంటెడ్ హర్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్యాలెస్.
1: ఒక్క క్షణము మాత్రం బాధ వేసింది.
0: షీ ఫెల్ట్ వెరీ సాడ్ ఫర్ ఎ మినిట్.
1: ఎట్ట వెళ్ళేది నా కృష్ణుడిని వదిలి ఏ విధంగా వెళ్ళాలి.
0: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ.
1: అక్కడ కూర్చొని ఒక జాబు రాసింది తులసిదాస్.
0: There she sat and wrote a letter to Tulsidas.
1: అతను చిత్రకూట పర్వత పైన ఉన్నాడు తులసిదాస్.
0: He was the Tulsidas was there on the mountain top చిత్రకూట.
1: ఒక మనిషిని ఇచ్చి పంపించింది.
0: He sent a message through a messenger.
1: అప్పుడు అతని మనిషి ఆ విధంగా జవాబు తీసుకుని వచ్చాడు.
0: And Tulsidas sent a message.
1: అమ్మా మీరా.
0: ఓ మీరా.
1: నేను భర్తను వదిలిపెట్టి ఏ విధంగా వెళ్ళాలి అని రాశావు. ఇది ధర్మమా కాదా మీరు నిర్ణయించాలని రాశావు.
0: You have put a question. Am I justified to leave my husband and be after God?
1: ఉన్నదంతా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అది దేవోభవ.
0: ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఆర్ ఓన్లీ ప్రిన్సిపల్స్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
1: కానీ నిజంగా దైవ స్వరూపులే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్.
1: దైవానికి అడ్డు తిరిగినప్పుడు మదర్ అయినా సరే, ఫాదర్ అయినా సరే, గురువు అయినా సరే, ఎవరైనా సరే త్యజించవచ్చును.
0: బట్ ఎనీ వన్ అబ్స్ట్రక్ట్స్ comes in the way of God, let him be mother or father or a teacher. దైవమైనటువంటి
1: శ్రీరామచంద్రుని అరణ్యానికి పంపించి,
0: ఇన్ ఫ్యాక్ట్ రామ ఇస్ సెంట్
1: నా ఆరాధన సోదరుడైనటువంటి రాములను అరణ్యపాలు చేసి,
0: మై ఐడియల్ బ్రదర్ ఇస్ సెంట్ టు ద ఫారెస్ట్
1: నాకు పట్టాభిషేకం చేయడానికి ఈమె వచ్చింది.
0: అండ్ మై మదర్ ఈస్ హియర్ టు కారునేట్ మీ.
1: ఇలాంటి తల్లి యొక్క ముఖమే నేను చూడను అని భరతుడు తల్లిని విస్మరించాడు.
0: భరత నెవర్ వాంటెడ్ టు సీ ది ఫేస్ ఆఫ్ హిస్ మదర్ బికాస్ షీ కమిటెడ్ దట్ మిస్టేక్.
1: తల్లితో ద్వేషం గావించుకున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హెడ్ అటర్ హేట్ టు హిస్ మదర్.
1: తల్లిని వదులుతాను కానీ రామును నేను వదలను అన్నాడు.
0: ఐ యామ్ రెడీ టు సాక్రిఫైస్ మై మదర్ అండ్ నాట్ రామచంద్ర.
1: కనుక తల్లిని కూడా వదిలినటువంటి వాడు భరతుడు.
0: సో భరత లెఫ్ట్ మాదా.
1: ఇంకా ప్రహ్లాదుడు ఎలాంటి వాడా?
0: ప్రహ్లాద వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్.
1: తండ్రి క్షణక్షణములు కూడా అనేక హింసలు పెట్టి ఆ హరినామాన్ని మానమని చెప్తూ వచ్చాడు.
0: ఫాదర్ హాస్ పుట్ హిమ్ టు సఫరింగ్ ఎవ్రీ మూమెంట్ అండ్ వాంటెడ్ హిమ్ టు గివ్ అప్ ది గాడ్స్ నేమ్.
1: నాన్న నిన్నైనా వదులుతాను కానీ హరినామాన్ని నేను వదలను.
0: ఫాదర్ ఐఎమ్ ప్రిపేర్ టు రన్ అవే ఫ్రమ్ యూ బట్ ఐ
1: హరిద్వేషి. నేను హరిప్రియుణ్ణి.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హరిద్వేషి, యూ హేట్ గాడ్. ఐఎమ్ హరిప్రియ.
1: నా ప్రియమంతా కూడా హరిపైన ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ లవ్ గాడ్
1: అని చెప్పి తండ్రి మాటలంతా ధిక్కరించి హరిని స్మరిస్తూ వచ్చాడు.
0: సో సేయింగ్ హీ డిసోబేడ్ హిస్ ఫాదర్ అండ్ సెంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: దేశము
0: అండ్ హియర్
1: గురుద్వేషం ఎక్కడ వచ్చింది తెలుసినా?
0: అండ్ వేర్ డు యూ ఫైండ్ దిస్ హేట్రెడ్ టువర్డ్స్ టీచర్?
1: వచ్చి బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి దానం అడిగినప్పుడు
0: వామన కేమ్ అండ్ వాంటెడ్ ద ఆఫరింగ్ ఫ్రమ్ ఎంపరర్ బలి.
1: ఒప్పుకున్నాడు.
0: హీ ప్రామిస్డ్ దట్ హి వుడ్.
1: కానీ దివ్యశక్తితో చూచినటువంటి యొక్క,
0: బికాస్ ఆఫ్ ఫార్ సైట్ అండ్ విజన్,
1: తన గురువు అయినటువంటి వాడు
0: ద ప్రిసెప్టర్,
1: కానీ దీనికి అంగీకరించలేదు.
0: డిడ్ నాట్ ఎండోర్స్ దిస్ ఐడియా.
1: అప్పుడు నాయన బలి చక్రవర్తి సామాన్యమైన బ్రాహ్మణుడు కాదు.
0: ద వన్ హూ ఇస్ హియర్ ఇస్ నాట్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
1: ఇతను కేవలం సాక్షాత్ భగవంతుడే వచ్చాడు.
0: ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
1: ఇంకా ఆనందం గురుజీ.
0: ఇస్ ఐఎమ్ మోర్ హ్యాపీ.
1: గురుజీనే వచ్చి, అనగా భగవంతుడే వచ్చి తన చేయి చాపి నాకు ఇమ్మని చెప్పి కోరినప్పుడు తన చేయి కింద నా చేయి పైన, ఇది కావటం ఎంత అదృష్టం నాది.
0: God himself has come to me. He has held and stretched forth his hand. My hand is upper and God's hand is lower now.
1: కనుక గురువైనటువంటి కృపాచార్యుని యొక్క దీన్ని కూడా ఆజ్ఞను మీరాడు బలి చక్రవర్తి.
0: And therefore emperor Bali disobeyed his preceptor
1: శుక్రాచార్య. పలికి బొంకుట కంటే పాపమున్నా అన్నాడు బలి చక్రవర్తి.
0: Can there be any other sin much worse than going back the promise?
1: ఎవరి కోసం? భగవంతుడి కోసం నేను అర్పితం చేస్తున్నాను.
0: In fact I'm prepared to make offering to God.
1: ఇంకా ప్రహ్లాదుడేమి? భగవంతుడిని నేను ఆశిస్తున్నాను.
0: ప్రహ్లాద వాంట్స్ గాడ్ ఆల్వేస్.
1: భరతుడేమి చెప్పాడు? భగవంతుడైన రాముడిని నేను ఆశిస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ భరత ఆల్సో డిజైర్డ్ గాడ్.
1: భగవంతుని విషయం లోపల ఏ తప్పును కూడా కనిపెట్టడానికి వీల్లేదు.
0: దేర్ఫోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దేర్ కెనాట్ బి ఎనీ మిస్టేక్ ఆర్ డిఫెక్ట్.
1: సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడే నిజమైన భక్తుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎ టోటల్ రినన్షియంట్ ఇస్ ఎ టోటల్
1: డివోటీ. ఇలాంటి తల్లి తండ్రి పిట్టుడు ఈ విధమైనటువంటి భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ ఆర్ అటాచ్మెంట్
1: విషయం లోపల.
0: ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్
1: ఈ దివ్యమైనటువంటి యొక్క మార్గం లేకుండా లౌకికమైనటువంటి జీవితంలో
0: ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్.
1: ఇవన్నీ మనం ప్రమాణాలు తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ దీస్ థింగ్స్ అస్ స్టాండర్డ్.
1: కానీ దైవంలో మనం ప్రవేశించే సమయంలో ఏది కూడా మనకు అక్కర్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దీస్ థింగ్స్ డోంట్ మ్యాటర్.
1: అన్నిటికంటే గొప్పవాడు దైవమే.
0: గాడ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: దైవమును మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దెన్ గాడ్.
1: దానికోసం సర్వము మనం అర్పితం చేయవచ్చు.
0: సో వీ షుడ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్.
1: జాబును రాసి తిరిగి పంపించాడు.
0: దట్ వాస్ ది మెసేజ్ రిటన్ బై జోసెఫ్.
1: చెల్లోరేమన్.
0: దెన్ షీ సెడ్,
1: గంగా జమునా తీర్ చలో రే మన్. ఏ మనసా, ఇంక వెళ్ళు, బయలుదేరు.
0: జన్సిడో మైండ్, గెట్ అప్, గో నౌ.
1: వెళ్ళిదాం. ఎక్కడ పోయింది? ద్వారకు వెళ్ళిపోయింది.
0: షీ వెంట్ టు ద్వారక.
1: కనుక నేను గొప్ప కీర్తిని సాధించింది.
0: షీ వాజ్ హైలీ రెప్యూటెడ్.
1: ఆమె ఏ ప్రపంచ వాంఛలు లేవు.
0: షీ హాడ్ నో వరల్డ్లీ డిజైర్.
1: ఏ ప్రాకృతమైన ఇష్టములు లేవు.
0: షీ హాస్ నో లైక్స్ వాట్సెవర్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి జీవులకు దోషాలు ఎక్కడ అంటుతాయి?
0: సో సీక్రెట్ లైఫ్ విల్
1: దోషం దగ్గర కూడా రాదు.
0: విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫెక్ట్స్ ఆర్ మిస్టేక్స్.
1: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాలకు,
0: సో సీక్రెట్ హార్ట్స్,
1: భర్తను వదిలిపెట్టి ఉండటం అంటే అది సాధ్యమవుతుందా?
0: Well, is it possible to be away from the company of the husband?
1: Therefore,
0: Sita also followed her husband.
1: ఈ యొక్క రాముడు కూడాను ఈ యొక్క స్త్రీలని దాక్షిణ్యం లేకుండా రాక్షసులు కూడా చంపాడు.
0: రామ కిల్డ్ దట్ తాతకి ద డెమన్ దో ఎ వుమన్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఆ బలచక్రవర్తి,
0: ది ఎంపరర్ బలి,
1: కుమారుడైనటువంటి వాడు,
0: ది సన్,
1: తన యొక్క కుమారునికు బిడ్డలు కూడా ఉంటున్నారు.
0: As his grandsons also.
1: ఎవరు?
0: Who are they?
1: ఈ యొక్క మందర.
0: మందర.
1: మొట్టమొదట ఈ యొక్క బలిచక్రవర్తిని చూసినప్పుడు,
0: and she saw the emperor
1: Bali. ఎంతో ఆనందం వేసి బలిచక్రవర్తికి చిన్న వామనుడై నడిచి వస్తున్నాడు శ్రీమన్నారాయణుడు.
0: In fact, Lord Narayana was coming there like a boy.
1: ఆ చిన్నవాడిగా వచ్చినప్పుడు, అయ్యో నాకు ఇలాంటి కొడుకుంటే ఎంత బాగుండు అని ఆశించింది.
0: She thought that she should have a son of the type of Vamana.
1: ఇలాంటి వాడు నాకు పుత్రుడిగా పుట్టాలని ఆశించింది.
0: She thought that she should have a son of the type of Vamana.
1: కానీ
0: but
1: తన తాతపైన తలపైన కాళ్ళు పెట్టి పాతాళ లోకానికి నెట్టే సమయం లోపల చీ చీ చీ ఇలాంటి వాడిని చంపాలి అని చెప్పాని.
0: But when Emperor Bali was slain and then put down to Patala, that underworld, and then she had a developed hatred.
1: తిరిగి ద్వాపర యుగం లోపల,
0: లేటర్ ఇన్ ద్వాపర ఏజ్,
1: సుర్పణకగా వచ్చి,
0: షీ కేమ్ ఎ సుర్పణక,
1: అతన్ని తల్లిగా భావించుకోవాలని, కొడుకుగా భావించి,
0: అండ్
1: అతనికి సారి ఇచ్చి అతన్ని తిరిగి చంపే అతని చేత చంపబడిపోయింది.
0: అండ్ షీ ఫెడ్ హిమ్ అండ్ గేవ్ ద మిల్క్ అండ్ షీ వాస్ అల్టిమేట్లీ డైడ్ ఇన్ హిస్ హ్యాండ్స్.
1: పవిత్రమైనటువంటివిగా ఉండినా అపవిత్రమైనటువంటివిగా ఉన్నా దాని ఫలితం ఏమో మనకు ఫలిస్తుంటుంది.
0: సో దిస్ ఈస్ ద రిజల్ట్ అది అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
1: ప్రతి మానవుడు కూడా తమ సంకల్పాన్ని పవిత్రమైన సంకల్పాలుగా పెట్టుకోవాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ సేక్రెడ్ థాట్స్.
1: దైవ భావములుగా అభివృద్ధి గావించు.
0: వన్ షుడ్ డెవలప్ డివైన్ ఫీలింగ్.
1: ఇది చెడ్డది, ఇది మంచిదే అని ఏమాత్రం కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్.
1: దైవం యొక్క ఆకారమే.
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్.
1: దైవం యొక్క ప్రేమతత్వమే.
0: ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ డివైన్
1: లవ్. దైవం యొక్క ఆజ్ఞలే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ కమాండ్.
1: సమర్థంగా భావించి
0: దట్ వీ హావ్ టు ఫాలో.
1: రామతత్వాన్ని మనం విశ్వసించి,
0: అండ్ వీ షుడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామాస్
1: రామ మార్గాన్ని అనుసరించినప్పుడు,
0: వీ షుడ్ ఫాలో రామాస్ పాత్,
1: మీరు రమించినటువంటి యొక్క దైవత్వంగా రూపొందుతారు.
0: అండ్ నేచురల్లీ యూ బికమ్ గాడ్.
1: నీవు దైవత్వాన్ని పొందుతావు.
0: అండ్ యూ అటైన్
1: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
0: If you know Brahman, you become Brahman
1: yourself. ఏ దైవాన్ని స్మరిస్తుంటావో ఆ దైవంగానే నువ్వు రూపొందుతావు.
0: As you think of God, you become ultimately God himself.
1: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు కదా, సముద్రం యొక్క అలలైనా ఎంచుకోవడానికి సాధ్యం కాదు, కానీ సాధ్యమవుతుంది, కానీ రాముని యొక్క లీలను ఎంచడానికి వీలు కాదు.
0: ఇట్ మే బి పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ ది వేవ్స్ దట్ కమ్ టు ది ఓషన్ బట్ నాట్ టు ఎస్టిమేట్ ది రామాస్ డివినిటీ.
1: యొక్క శక్తులు ఉంటున్నాయి.
0: ఇట్ ఇస్ ఇన్ఫినిట్ మిస్టరీ, డివైన్ మిస్టరీ.
1: అనంతమైన యొక్క లీలలు ఉంటున్నాయి.
0: ఇట్స్ ఇన్ఫినిట్ మిరకల్స్.
1: ఈ దైవం దగ్గర లేనటువంటి ఇంకెక్కడా లేవు.
0: ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గాడ్.
1: దైవం అనేటువంటిది మనిషి రూపంలోనే రావాలి.
0: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఎందుకోసం? మనుషులకే బోధించాలి.
0: వై? బికాస్ హ్యూమన్ సొసైటీ
1: కాలానుగుణ్యంగా ప్రవర్తిస్తున్నాయి.
0: బర్డ్స్ అండ్ బీస్ యాక్ట్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ నేచర్.
1: తమ ప్రాకృతమైనటువంటి ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
0: దే ఫాలో ద లా ఆఫ్ నేచర్.
1: కానీ మనుషుడే ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి ధర్మానికి విరుద్ధంగా అనుసరిస్తున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ యాక్ట్స్ అగెన్స్ట్ హిస్ ఇన్నేట్ నేచర్.
1: కనుకనే సృష్టికి సంబంధించినటువంటి సహజంగా నడిచేటువంటి వాళ్లకు దైవం కూడా క్షమిస్తుంటాడు.
0: Therefore, those that act according to the law of nature, God permits them. He forgives them.
1: కనుక పశుపక్షిమృగాదులను శిక్షించడానికి రాలేదు భగవంతుడు.
0: గాడ్ హాస్ నాట్ కమ్ డౌన్ టు పనిష్ బర్డ్స్.
1: పశువులు కూడా తమ సీజన్ తమ రీజన్ చక్కగా పాటిస్తూ ఉన్నాయి.
0: అనిమల్స్ ఆల్సో ఫాలో దేర్ రీజన్ అండ్ సీజన్.
1: కానీ మానవుడు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ యాక్ట్స్ అగైన్స్ దిస్ ఫిలాసఫీ.
1: ఈ విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వాడిని శిక్షించడానికి వచ్చేది భగవంతుడు.
0: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ యూనిఫామ్ టు పనిష్ ద హ్యూమన్ బీయింగ్ హూ యాక్ట్స్ అగైన్స్ ద లా ఆఫ్ నేచర్. ఇస్ నాట్
1: సక్రమమైన మార్గాన్ని బోధించడమే.
0: టు సెట్ రైట్ అండ్ టు టీచ్ ఇన్ ఎ ప్రాపర్ పాత్.
1: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే.
0: అండ్ టు టీచ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: నవ్యమైన జీవితాన్ని పోషించడమే.
0: అండ్ నోవెల్ లైఫ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు
0: గాడ్
1: కేవలం లోకోద్ధార నిమిత్తమై వచ్చేటువంటి వాడే కానీ
0: God has come down for the emancipation of
1: తన నిమిత్తమే తాను వచ్చేటువంటి వాడు కాదు.
0: He has not come for
1: తనకి ఏం కావాలి ఏమీ కానక్కర్లేదు.
0: In fact, it doesn't need any.
1: తన అస్తమనందే ఉంటుండాలి.
0: Everything is in his hand.
1: కానీ సర్వులకు ఈ మంచి మార్గాన్ని బోధించి
0: He teaches good path to everybody.
1: నా మీరందరూ కూడా దైవం నుంచి వచ్చినటువంటి వారే.
0: You are all out of the divine.
1: దైవంతోనే లీనం కండి.
0: And you merge in God.
1: ఈ లీనం కావడానికి ఒక ప్రేమ తత్వమే ప్రధానమైనటువంటిది.
0: This merger in God is possible.
1: ఈ ప్రేమ సాధించవచ్చును.
0: With this you can do anything.
1: ఏనైనా సాధించవచ్చును.
0: You can achieve anything.
1: పర్వతాలు కూడా ఒక మంచు వలె మాయం చేయవచ్చును.
0: Even mountains also melt like ice.
1: కనుక ఒకనొక సమయం లోపల
0: అట్ వన్ టైమ్
1: సీత అశోకవనంలో ఉంటుండాలి.
0: సీత వాజ్ దేర్ ఇన్ దట్ ఫారెస్ట్ అశోక.
1: అశోకవనంలో ఉండినప్పుడు రావణుడు
0: ఇన్ అశోకవన
1: తన యొక్క ఉండి దగ్గర మాయకారిని పిలిపించి
0: అండ్ హీ రావణ సమండ్ హిస్ అసోసియేట్.
1: మరి ఈ సీత నా చేతికి చిక్కటం లేదు.
0: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ సీత.
1: నీవు రాముడు తల వంటి దాన్ని ఒకదాన్ని కొట్టి దాన్ని సీతకి పోయి చూపించమని చెప్పాడు.
0: అండ్ హీ రావణ వాంటెడ్ హిస్ అసోసియేట్ టు షో ది హెడ్ ఆఫ్ రామ.
1: ఈ యొక్క మాయకారి రాముని యొక్క తలను తీసుకున్నట్టు పోయి అక్కడ చూపించాడు సీతకు.
0: అండ్ దీస్ పీపుల్ డిడ్ సో యాక్టెడ్ అకార్డింగ్ టు హిస్ ఇన్స్ట్రక్షన్.
1: సీత చాలా భయపడిపోయింది.
0: సీత వాస్ ఫియర్ స్ట్రికెన్.
1: తక్షణమే ప్రక్కన ఉన్నటువంటి యొక్క శరమ విభీషణుడి భార్య
0: ఇమీడియట్లీ శరమ ద వైఫ్ ఆఫ్ విభీషణ
1: ఆమె చెప్పింది సీతమ్మారు మీరు భయపడనక్కర్లేదు.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్
1: ఇదంతా రాక్షస మాయలు.
0: దీస్ ఆర్ ఆల్ ది నాక్స్ ఆఫ్ డెమన్.
1: ఏమాత్రం కూడా శ్రీరాముని జయించడానికి ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ బాడీ టు కాంకర్ రామ్.
1: శ్రీరాముని తలగొట్టడానికి ఈ జగత్తులో ఎవరికి అధికారం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నో వన్ కెన్ విన్ ఓవర్ హిమ్.
1: శ్రీమన్నారాయణ మూర్తి శ్రీరాముడు.
0: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: నీవు కూడా శ్రీ లక్ష్మీ స్వరూపులైపోయి నీవు రామశక్తిని గుర్తించలేకపోతున్నావు.
0: అండ్ సీత ఆర్ యూ నాట్ ఏబుల్ టు నో ది కెపాసిటీ ఆఫ్ రామ
1: అని చెప్పి ముట్టింది తాను.
0: అండ్ షీ టచ్డ్
1: ఆ శిరస్సు మాయమైపోయింది.
0: అండ్ దట్ హెడ్ డిసపియర్డ్.
1: అప్పుడు తెలుసుకుంది సీత.
0: దెన్ సీత
1: సీత కూడా తెలుసును కానీ ఆమెకు కూడాను ఈ యొక్క సామాన్యమైనటువంటి జీవితంలో జీవించడానికి ఆశపడి ఆ విధంగా నటిస్తూ వచ్చింది.
0: నో సీత నోస్ ఫుల్లీ వెల్ షీ లెట్ షీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ షీ ఇస్ ఎన్ ఆర్డినరీ వన్.
1: కనుక రాక్షసులు ఎన్ని మాయలైనా పొందుతారు.
0: సో డెమన్స్ విల్ ఫాలో ఎనీ కైండ్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ దేర్ ఓన్.
1: మనం ఏమాత్రం లొంగకూడదు.
0: వన్ షుడ్ నాట్ సబ్మిట్.
1: దైవం మాయనే ఎప్పుడు శాశ్వతమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ విల్ దిస్ పర్మనెంట్.
1: అది నిత్యము సత్యమైనటువంటిది.
0: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
1: అలాంటి సత్యమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా మనం భయపడనక్కర్లేదు.
0: వి డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
1: దైవం మానవావతారంతో వచ్చి
0: God comes down in human
1: form. మానవులంతా కూడా ఉద్ధరించి
0: అండ్ హీ ఎమాన్సిపేట్స్ హ్యూమన్ రేస్.
1: జగత్తంతా వ్యాప్తి గావించి
0: అండ్ హీ విల్ సీ దట్ దేర్ విల్ బి ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
1: దైవమయంగా మారుస్తూ వస్తున్నాడు.
0: అండ్ హీ విల్ మేక్ ఇట్ ద హోల్ వరల్డ్ ఫుల్ ఆఫ్ లవ్. ఇది మనం
1: ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది.
0: దిస్ ఇస్ ద మెసేజ్ దట్ వి షుడ్ నో
1: టుడే. శ్రీరామనవమిని ఈ ఒక్క దినం మాత్రమే మనం పూజించి
0: ఇన్ ద నేమ్ ఆఫ్ శ్రీరామనవమి వి వర్షిప్ ఓన్లీ దిస్ డే. ఈ ఒక్క దినమే
1: మనం పాయసం పరమానం తినేసుకుంటే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ అబ్సల్యూట్ యూస్లెస్ ఇఫ్ వి పార్టేక్.
1: భగవంతుని యొక్క అవతారమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఇస్ డివైన్.
1: ఎందుకంటే ఈ జగత్తులో చలచలము పుడుతూనే ఉన్నారు మానవులు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఫైండ్ ది హ్యూమన్ బీయింగ్
1: పుట్టిన మానవుడు స్వరూపుడే.
0: ఎవ్రీవన్ ఇస్ ఎసెన్షియల్ డివైన్.
1: సర్వత పాణిపాదం.
0: We find his feet and hands.
1: సర్వత స్థితిమల్లోకి సర్వమావృతిష్టతి అని.
0: God is present all over. God is everywhere.
1: కనుక పుట్టే వారంతా కూడా భగవత్ స్వరూపులే.
0: సో ఆల్ ఆర్ డివైన్.
1: ఎందుకంటే ఈశ్వర సర్వభూతాన అందరి ఎందు ఉండేటువంటి భగవంతుడే.
0: బికాస్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
1: కనుక
0: సో
1: మనము క్షణక్షణము కూడాను భగవంతుని యొక్క చింతన చేస్తూ రావాలి.
0: సో ఎవ్రీ మూమెంట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
1: ఈ విధంగా స్మరణ చేసినప్పుడే
0: యాజ్ వి చాంట్ హిస్ గ్లోరీ
1: ఈ దివ్యత్వం అనేది మనకు సాక్షాత్కరిస్తుంది.
0: ద డివినిటీ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: us. నిర్మోహం అయిపోతుంది.
0: అండ్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ అటాచ్మెంట్.
1: దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: అండ్ యు విల్ అటైన్ డివినిటీ.
1: ఈ అనుగ్రహంలో లీనమైపోతాం.
0: అండ్ నేచురల్లీ యు విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
1: కాబట్టి మానవుడు వచ్చినటువంటిది అనుగ్రహంలో లీనం కావడం కోసం వచ్చాడు. కానీ
0: సో మ్యాన్ హాస్ కమ్ డౌన్ మ్యాన్ ఇస్ బోర్న్ టు ద రిసిపియెంట్ ఆఫ్ గ్రేస్.
1: యొక్క విషయాలంతా అనుభవించే కోసం కాదు.
0: నాట్ టు మియర్లీ ఎక్స్పీరియన్స్ వరల్డ్లీ ప్లెజర్.
1: కనుక ఎవరెవరి కర్మధర్మాన్ని వారు ఆచరిస్తూ రావాలి.
0: సో ఎవ్రీ వన్ మస్ట్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
1: ధర్మో రక్షతే రక్షితః.
0: ఇఫ్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ,
1: ధర్మ ఏవ హతో హంతి,
0: వి డోంట్ ఫాలో, యుల్ బి కిల్డ్.
1: కనుక ధర్మాన్ని మనం రక్షించాలి.
0: సో వీ షుడ్ అప్హోల్డ్
1: ధర్మాన్ని, మానవ ధర్మాన్ని రక్షించాలి.
0: వీ షుడ్ ఫాలో ద ధర్మ, ద కోడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడు కాదు నీవు, మాధవుడివే.
0: యు ఆర్ నాట్ హ్యూమన్, యు ఆర్ డివైన్.
1: కనుక నీ మానవత్వాన్ని నీవు పెంచుకో.
0: సో డెవలప్ హ్యూమన్ క్వాలిటీ ఫస్ట్.
1: దైవత్వం అనేటువంటి దాన్ని అభివృద్ధి గావించుకో.
0: అండ్ దెన్ డెవలప్ ఫాస్టర్ డివైన్ డివినిటీ.
1: స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివినిటీ.
1: ఈ రామతత్వం అనేటువంటి దాన్ని ఎన్ని విధాలుగా వర్ణించినప్పటికీ సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్ ఇన్ ఫుల్ ద నేచర్ ఆఫ్ రామ.
1: ఎన్ని తరతరాల నుంచి ఈ రామనామం వస్తూనే ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద రామాస్ నేమ్ హాస్ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు
1: us. ఎన్నో లక్షల సంవత్సరం నుంచి ఈ మానవత్వం వచ్చింది.
0: Lacks and lacks of years pass by.
1: ఎన్నో లక్షల సంవత్సరం కిందటనే ఉద్భవించినటువంటి ఈ మానవత్వము ఈనాటి కూడా మానవత్వం ఏమిటో తెలుసుకోలేకుండా పోతున్నారు.
0: దో హ్యూమన్ సొసైటీ హాస్ పాస్డ్ త్రూ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ ఎవర్ సిన్స్ ఇట్ ఎగ్జిస్టెడ్
1: ఇట్ హాస్
0: నాట్ నోన్ హ్యూమన్ లైఫ్.
1: మానవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: ఏ హ్యూమన్ బీయింగ్ ఇస్ జస్ట్ హ్యూమన్ ఇన్ ఫార్మ్.
1: ఈ మానవత్వాన్ని గుర్తించినప్పుడు మానవుడిగా పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ ఫాలో ది హ్యూమన్ నేచర్, హౌ కెన్ యూ బీ ఏ హ్యూమన్ బీయింగ్?
1: కనుక మానవత్వం అనేటువంటిది ఏమిటి?
0: What is human quality?
1: ప్రేమతత్వం.
0: The human nature is love.
1: ఈ ప్రేమ పది మందికి మనం పంచాలి.
0: We should share this human love to everyone.
1: ప్రేమ ద్వారానే మనం జీవించాలి.
0: We should lead our life in love.
1: ప్రేమ ద్వారానే మన దేహాన్ని వదిలిపెట్టాలి.
0: And we should live this life
1: continuously
0: with
1: love,
0: not crying.
1: ఆనంద భాష్పంతో వదలాలి.
0: We should shed the tears of joy as we leave this world.
1: ప్రధానమైనటువంటి ఒక ఆశయము.
0: This is the main ideal.
1: కర్మ ఏమిటో తెలుసుకోలేకుండా పోతున్నారు.
0: దో హ్యూమన్ సొసైటీ హాస్ పాస్డ్ త్రూ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ ఎవర్ సిన్స్ ఇట్ ఎగ్జిస్టెడ్
1: ఇట్ హాస్
0: నాట్ నోన్ హ్యూమన్ లైఫ్.
1: మానవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: ఏ హ్యూమన్ బీయింగ్ ఇస్ జస్ట్

0: We live this world.
1: ప్రధానమైనటువంటి యొక్క ఆశయము.
0: This is the main ideal.
1: కనుక
0: so
1: ఈనాడు పవిత్రమైనటువంటి దినము.
0: Today is sacred day.
1: ఈ దినమును నిరంతరం కూడా స్మరించుకుంటూ
0: we should think of this holy day.
1: మన జన్మను సార్థకం చేసుకోవాలని ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ wants us to redeem our lives thinking of God every moment, every day, and concludes his divine discourse.
1: ప్రేమముదిత మన

0: అమ్మల గన్నయమ్మకు, ముగురమ్మల మూలపుటమ్మకు, చాల పెద్దమ్మకు, త్రిమూర్తుల గన్నయమ్మకు, మా సాయి అమ్మకు. సత్యసాయి విద్యార్థులు భక్తి వినయాలతో ప్రణవెల్లుతున్నారు తండ్రి. స్వామి, మీకు విద్యార్థులకు ఉండేటువంటి అవినాభావ సంబంధం గురించి ఒకసారి మీరు మాట్లాడుతూ, వృక్షంబు వైనీవు వర్ధిల్లుచుండిన వల్లికలమై మేము అల్లుకుందుము తండ్రి, పుష్పంబు వైనీవు పొలుపొందుచుండిన తుమ్మెదలమై మేము తిరుగుచుందుము స్వామి, అనంతమైనట్టి ఆకాశమీవైన చిన్ని చుక్కలుగా మేము వెలుగుచుందుము తండ్రి, గంభీరమైనట్టి సగరమే నీవైన నదులుగా మీలో ఐక్యమవుదుము తండ్రి. స్వామి, ఈ అవినాభావ సంబంధ లతకు ఎన్నో మధుర జ్ఞాపకాల పుష్పాలు పూసినాయి. ఈ పుష్పాలలో కొన్నింటిని ఏరి ఒక విరిదండగా మార్చి మీ కొరకు ఇదియే ప్రేమబంధము అనేటువంటి ఈ నాటిక రూపంలో మీ సమక్షంలో సమర్పించుకుంటున్నాము తండ్రి. దీనిని స్వీకరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని మీ ప్రేమతో నింపండి.
1: ఓం శ్రీ సాయిరామ్. మోస్ట్ బిలవెడ్ భగవాన్, లవింగ్ సాల్యుటేషన్స్ అట్ యువర్ డివైన్ లోటస్ ఫీట్. రివియర్డ్ పేరెంట్స్, ఎల్డర్స్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డియరెస్ట్ స్వామి, వి యువర్ చిల్డ్రన్ ఫ్రమ్ ఆర్ యూనివర్సిటీ ఆఫర్ అట్ యువర్ లోటస్ ఫీట్ ఎ డ్రామా ఎంటైటిల్డ్ ఇదియే ప్రేమ బంధము. మేక్ అస్ వర్దీ ఆఫ్ యువర్ లవ్, దిస్ ఇటర్నల్ బాండ్ ఆఫ్ లవ్. డియరెస్ట్ స్వామి, దిస్ ఇస్ అవర్ లవింగ్ ఆఫరింగ్ at your divine lotus feet. Sai Ram.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 22nd discourse on Gita Bhagavan delivered on 28th August 1984. In this profoundly beautiful discourse, Bhagavan explains complex spiritual concepts relating to the various levels of consciousness with simple and enchanting examples. Sai Bhagavan Uvacha.
2: सर्वत्र पंचभूतानां षष्टिं किञ्चित् न विद्यते पातालं भूतलं वस्तु एक्कड चूचिनप्पटिकी पंचमहाभूतमुलु तप्प आरो भूतमनेटुवंटिदि लेदन्नटुवंटि विषयमु मनं गुर्तिंचां.
3: We have to recognize the fact that wherever you look to, you find all the five elements, but not the sixth.
2: Patalam nandu kani, bhutalam nandu kani, ee bhutakasam nandu ekkada chuchinappatikini, panchabhutamule tappa, anya padarthamu ledu.
3: Be it in nether world or all on this earth, wherever you just see, you find these five elements and nothing except these five elements.
2: Adhyatma, Vangmayamunandu, Moodu Akashamunanu Gurinchi, Tarachuga Vintu Untam.
3: In the spiritual terminology and discourses, we will be hearing about these three types of ether or akashas.
2: ఆత్మతత్వమును ఎరగవోరినటువంటి యొక్క ప్రతి సాధకుడు కూడాను, బ్రహ్మతత్వమును తెలుసుకోనగోరినటువంటి ప్రతి సాధకుడు కూడాను ఈ మూడు ఆకాశములు గురించి విచారించవలసి వస్తుంది.
3: విచ్ ఎవర్ సాధక ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైండింగ్ అవుట్ అండ్ లర్నింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ హ్యాస్ టు నో అబౌట్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ ఆకాశ.
2: మొట్టమొదటిది భూతాకాశము.
3: ద ఫస్ట్ వన్ ఇస్ భూతాకాశ.
2: రెండవది చిత్తాకాశము.
3: ద సెకండ్ వన్ ఇస్ చిత్తాకాశ.
2: మూడవది చిదాకాశము.
3: ద థర్డ్ వన్ ఇస్ చిదాకాశ.
2: భూతాకాశం అనగా పంచమహాభూతముల చేకూడినటువంటిది, అనగా పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము.
3: భూతాకాశ రెఫర్స్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్, దట్ ఈస్ అర్త్, వాటర్, ఎయిర్, ఫైర్ అండ్ స్పేస్ ఆర్ ఎథర్.
2: ఇందులో కట్టకడపడితే అయినటువంటి ఈ ఆకాశం అనేటువంటిది అతి సూక్ష్మమైనటువంటిది.
3: ద లాస్ట్ వన్ దట్ ఈస్ ద స్పేస్ ఈజ్ వెరీ సటిల్.
2: ఇది కేవలము శబ్దస్వరూపము తప్ప దీనికి ఆకారము లేదు.
3: This doesn't have any specific form excepting sound.
2: ఇక రెండవది వాయువు.
3: The second one is వాయు or air.
2: దీనికి ఒక ఆకారము లేదు.
3: This also does not have form.
2: ఇది రెండు గుణములతో కూడినటువంటిది.
3: This has two attributes.
2: శబ్ద స్పర్శ.
3: This has got sound and touch.
2: ఇంకా మూడవది అగ్ని.
3: The third one is fire.
2: ఇది కంటికి కనిపించేటువంటిది.
3: This can be seen.
2: శబ్ద స్పర్శ రూపం.
3: This has three attributes, sound, touch and form.
2: ఇక నాలుగవది జలము.
3: Fourth one is water.
2: ఇది కూడాను కంటికి కనిపించేటువంటి స్వరూపం.
3: This also can be seen by the naked eye.
2: ఇందులో శబ్ద స్పర్శ రూప రసం కూడాను ఉంటున్నది.
3: This has got sound, touch, form and taste.
2: Bhoomi. Idi drishya gocharamainatundi.
3: The fourth one can be seen.
2: ఇందులో శబ్ద స్పర్శ రూప రస గంధములు కూడా ఉంటున్నవి.
3: దిస్ హెస్ గాట్ సౌండ్ టచ్ ఫామ్ టేస్ట్ అండ్ స్మెల్.
2: మొదట మూడు భూతములు కూడాను స్వరూపం కలిగినటువంటిది.
3: ద ఫస్ట్ త్రీ ఎలిమెంట్స్ ఆర్ భూతాస్, దే హావ్ గాట్ ఎ ఫామ్.
2: కడపటి రెండు కేవలం గుణముతో కూడినటువంటివే కాని రూపంలో లేవు.
3: ది లాస్ట్ టూ దే హావ్ గాట్ క్వాలిటీ బట్ దే డు నాట్ హ్యావ్ ఎ ఫామ్.
2: అయితే ఈ భూతాకాశమునందుండినటువంటి సమస్త పదార్థములు కూడాను అస్థిరము చలనముతో కూడినటువంటిది.
3: ఆల్ దోస్ థింగ్స్ విచ్ యు ఫైండ్ ఇన్ భూతాకాశ దే ఆర్ ఇంపర్మనెంట్ అండ్ దే విల్ బి చేంజింగ్ అండ్ మూవింగ్.
2: నిరంతరము కూడాను మార్పు చెందినటువంటివి.
3: దే అండర్గో మోడిఫికేషన్ ఎవ్రీ టైమ్ అండ్ ఆల్వేస్.
2: కేవలం మార్పు మాత్రమే కాకుండా పరిణామం కూడాను పొందినటువంటివి.
3: దే విల్ నాట్ మేర్లీ అండర్గో చేంజ్ బట్ దే విల్ అండర్గో మోడిఫికేషన్.
2: చలనముతో కూడినటువంటివి.
3: దే మూవ్.
2: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును మనం విచారించినప్పుడు మరికొన్ని దీని ఎందుకల కొన్ని గుణములను మనము తెలుసుకునవచ్చు.
3: వెన్ వీ ఎన్క్వైర్ ఇన్ టు దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ వీ కమ్ టు నో ఎ ఫ్యూ అదర్ అట్రిబ్యూట్స్ ఆల్సో.
2: ఒక నిమిషంలో ఒక ప్రదేశమునందుండేటువంటి అణువులు మరో నిమిషంలో మరొక స్వరూపాన్ని ధరించుతూ ఉంటుంటాయి.
3: ఆటమ్స్ విచ్ మైట్ బి ఎగ్జిస్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ దే అండర్గో మేనిఫెస్టేషన్ అండ్ టేక్ డిఫరెంట్ ఫారమ్స్ అట్ ది నెక్స్ట్ మూమెంట్.
2: స్వరూపమును మార్చడమే కాకుండా ప్రదేశమును కూడాను మార్చగలుగుతుంటాయి.
3: దే డూ దే చేంజ్ దర్ ఫారమ్ యాజ్ వెల్ యాజ్ దర్ ప్లేస్.
2: ఈ పదార్థములందున్నటువంటి ప్రతి అణువు కూడాను క్షణమును కూడాను ఎక్కడ మార్పు చెందును ఎక్కడ మార్పు కలిగించును చెప్పుటకు వీలు కాదు.
3: ది ఆటమ్స్ ఇన్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ అండర్గో సచ్ చేంజ్ దట్ ఇట్స్ డిఫికల్ట్ టు సే వాట్ టైప్ ఆఫ్ చేంజ్ కమ్స్ అబౌట్.
2: మానవుని శరీరముందున్నటువంటి యొక్క ప్రతి అణువు కూడాను క్షణమును కూడాను మారుతూ ఉంటుండాలి.
3: ఆల్ ద ఆటమ్స్ దట్ ఫారమ్ ద హ్యూమన్ బాడీ దే అండర్గో చేంజ్ ఎవ్రీ మూమెంట్.
2: ఇది అనంతమైనటువంటి సముద్రం యొక్క అలల వంటివి.
3: దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎన్ ఎండ్లెస్ వేవ్ విచ్ విల్ బి దేర్ ఇన్ ది ఓషన్.
2: ఈ సముద్రం యొక్క తరంగములకు హద్దు అనేటువంటిది లేదు.
3: ఫర్ ద వేవ్స్ ఇన్ ద ఓషన్ దేర్ ఇస్ నో లిమిట్.
2: అయితే ఒక్క తరంగమునందుండేటువంటి ఒక నీటి బిందువు మరొక తరంగంలో లీనమైపోతుంటాది.
3: బట్ ద డ్రాప్స్ ఇన్ వన్ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్ చేంజ్ దట్ ఇట్స్ డిఫికల్ట్ టు సే వాట్ టైప్ ఆఫ్ చేంజ్ కమ్స్ అబౌట్.
2: మానవుని శరీరం ఉందినటువంటి యొక్క ప్రతి అణువు కూడాను క్షణము కూడాను మారుతూ ఉంటుండాలి.
3: ఆల్ ద ఆటమ్స్

0: తరంగంలో లీనమైపోతుంటాది.
1: బట్ ద డ్రాప్స్ ఇన్ వన్ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ అదర్ వేవ్.
0: ఈ విధంగా తరంగంలో ఉన్నటువంటి నీటి బిందువులు మరొక తరంగంలో కలవటం, ఆ తరంగముల యొక్క నీటి బిందువు ఇంకొక తరంగములలో చేరటం, ఈ విధంగా జరిగిపోతూ ఉంటుంటాది.
1: ద డ్రాప్స్ ఇన్ వన్ వే గెటింగ్ మర్జ్డ్ ఇన్ అనదర్ అండ్ ఫ్రమ్ దాట్ గెటింగ్ మర్జ్డ్ ఇన్ ద థర్డ్, దిస్ విల్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్.
0: ఈ భూతాకాశం యొక్క తరంగములను మనము ప్రత్యేకంగా విచారించుటకు పూనుకొన్న ఇది అసాధ్యమైనటువంటి విషయం.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ స్పెసిఫికలీ అండ్ క్లియర్లీ ది అబౌట్ భూతాకాశ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
0: ఇందులో మానవత్వం అనేటువంటిది ఒక తరంగం.
1: ఇన్ దిస్ ద హ్యుమానిటీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ వన్ వేవ్.
0: దేవత్వము అనేటువంటిది మరొక తరంగము.
1: ద సెకండ్ వన్ ఈస్ డివినిటీ.
0: దానవత్వం అనేటువంటిది ఇంకొక తరంగము.
1: అనదర్ వేవ్ ఈస్ డెమోనిక్.
0: ఇదే విధంగానే పశుపక్షి మృగాదుల తరంగములు కూడాను ఈ యొక్క మహాపంచభూతములు యందు లీనమై ఉంటున్నవి.
1: ఇన్ ది సేమ్ వే దేర్ ఆర్ వేవ్స్ ఆఫ్ ఎనిమల్స్, బర్డ్స్ అండ్ సచ్ అదర్.
0: ఒక తరంగముల యొక్క నీటి బిందువు మరొక తరంగంలో లీనమైనట్టుగా ఒక మానవత్వం అనేటువంటి యొక్క తరంగముల యొక్క అంశము మరొక తరంగములో లీనమైపోవచ్చును.
1: జస్ట్ యాజ్ ద డ్రాప్స్ ఆఫ్ ఎ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్స్, సిమిలర్లీ ది ఆస్పెక్ట్ ఆఫ్ హ్యుమానిటీ మే గెట్ మర్జ్డ్ ఇన్ అనదర్ వేవ్.
0: కనుక ఏ తరంగము యొక్క బిందువు అంశము ఏ తరంగములో లీనమవును అనేటువంటిది కూడాను చెప్పుట అసాధ్యము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సే వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ వేవ్ ఇన్ నేచర్ లైక్ హ్యుమానిటీ వుడ్ గెట్ మర్జ్డ్ ఇన్.
0: కనుక నీ జీవితము కూడాను తరంగముల యొక్క స్వరూపమే.
1: దట్ ఈస్ వై లైఫ్ ఇట్సెల్ఫ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సిరీస్ ఆఫ్ వేవ్స్.
0: మరణాతీత మనహ అని నిరంతరము కూడాను మరణత్రాణములతో కూడినటువంటి యొక్క మనస్తత్వంతో ఉండినటువంటిది మానవత్వము.
1: The humanity and human principle is associated with a continuous process of thinking and thought.
0: Idi anityam.
1: This is impermanent.
0: Idi chanikam.
1: This is temporary.
0: Idi nastaram.
1: This is not
0: idi cheenam.
1: This
0: idi parinamam.
1: This undergoes change.
0: Ee vidhamainatundi okka shadvikaramalato koodinatundi okka ee maha panchabhootamulu okka sambandhanni manam gurtinchukonaleka edo konni vidhamulainatundi okka manavatvanni manam క్షణికమైనటువంటి మానవత్వాన్ని లక్ష్యమైన ఉంచుకొని ఇది ఏ శాస్త్రం అని భ్రమిస్తున్నాము.
1: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద సిక్స్ టైప్స్ ఆఫ్ చేంజెస్ విచ్ విల్ బి కమింగ్ అబౌట్ ఇన్ హ్యూమన్ లైఫ్ అండ్ అండర్ దట్ డెల్యూజన్ వీ థింక్ దట్ హ్యూమన్ నేచర్ ఈస్ గోయింగ్ టు బి పర్మనెంట్ అండ్ దేర్ వీ గెట్ డెల్యూటెడ్.
0: ఇట్టి మహాపంచభూతముల యొక్క సంబంధమైనటువంటి ఈ యొక్క భూతాకాశములో
1: భూతాకాశం which is associated with these five elements,
0: lakshala surya chandradulu untunnaru,
1: there are lakhs of suns and moons,
0: inga grahanamu upagrahamulu kuda kottaku untunnayi,
1: there are planets and sub planets in crores,
0: aganitamainatvanti yokka jeevarasulu kuda untunnavi,
1: innumerable living beings are also existing,
0: drishyagocharamainatvanti yokka jagat antayi kuda bhutakasam yokka binduve.
1: The entire phenomenal world is only a drop in bhutakasha.
0: Ee visala jagattunandu
1: in the entire vast world
0: edo oka moola nikki nundetundi oka bhugolam.
1: The earth may be compared to a small drop.
0: Ee bhugolam nundu oka chinna desamu
1: in the on this earth this is a small country.
0: Ee chinna desamulo oka chinna prantamu.
1: In this small country there is a small place.
0: Ee chinna prantamulo oka chinna jilla.
1: In this small state there is a small district.
0: Ee chinna jilla lo oka chinna gramamu.
1: In this small district there is a small village.
0: Ee chinna gramamulo oka chinna illu.
1: In small village a small house.
0: Ee chinna intilo oka chinna dehamu.
1: In small house a small body.
0: Ee chinna dehamu itta vishalamainatundi jagattunu chusi ahankara pattam lopala aashaspadam ane cheppavachu.
1: It looks funny that such a small body should feel egoistic in the context of its smallness in the world.
0: Kanuka ee bhutakasam yokka tattvanni vicharana chesinappudu prati okka vishayam kudanu okkokka binduvu yokka aakaramane koodi untundali.
1: When we just think of this bhutakasha and our own place, it is something like a drop in the totality.
0: Ee binduvu yokka vicharana manam cheyadaniki prayatnam cheyatamu idi kevalamu oka cheema సముద్రపు లోతును కొనుక్కోవడానికి ప్రయత్నం చేసినట్టు అవుతుంది.

0: such a small drop, trying to just understand the totality is like, and trying to measure ocean.
1: సముద్రము మార్పు చెందినటువంటిది.
0: The ocean undergoes change.
1: సీమ మార్పు చెందినటువంటిది.
0: And also undergoes change.
1: సమస్త పదార్థములు మార్పు చెందినటువంటివి.
0: All the things undergo change.
1: ఒక కమ్మడి యందు పెరుగన్న ముంచుకొని ఆ కమ్మడి యొక్క వెంట్రుక పెరుగులో చేరకుండా ఉండేటువంటి ప్రయత్నంగా చూసుకోవటం ఎంత అసాధ్యమో.
0: జస్ట్ as it is impossible to see that in a woolen rug, when you are taking curds bath, to see that those woolen, those small particles do not go into the bath or the food that you are taking.
1: మనము భుజించేటువంటిది వెంట్రుకల కమ్మడి.
0: What we are just eating is something like the part.
1: ఇందులో వెంట్రుకలు రాకుండా చేసుకోవటం అనేటువంటి అసాధ్యము.
0: How can you prevent this small hair coming out into the food?
1: కనుక మనం నివసించేటువంటి అంతా కూడాను ఒక క్షణికమైనటువంటి యొక్క ప్రకృతి.
0: The world in which we are living is totally temporary and transient one.
1: కనుకని ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలనుకుంటే గుర్తించుకునేటువంటి వాడు క్షణికమైనటువంటి యొక్క, గుర్తింపబడేటువంటి పదార్థం కూడాను నశ్వరమైనటువంటిది.
0: So if you want to understand Bhutakasha, the one who is trying to understand is a small one and a temporary one.
1: శాశ్వతమైనటువంటి యొక్క విషయమును గుర్తించుకోవాలన్న శాశ్వతత్వం కలిగినటువంటి వ్యక్తిత్వమే ఉండాలి.
0: If you want to really understand the permanent entity, you should have a permanent place in that particular entity.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది.
0: This personality and individuality is temporary.
1: ఇది కేవలము ఒక ఎండమావు వంటిది.
0: This is something comparable to a mirage.
1: ఈ ఎండమావును ఆధారం చేసుకుని దాహం తీర్చుకోవాలని ప్రయత్నం చేసేటువంటి మృగ భ్రాంతిలో ఉంటున్నాడు మానవుడు.
0: Man is something like a person who is trying to quench his thirst on the basis of the mirage.
1: ఎండమావులు ఎంత వీచినప్పటికీ ఏది చల్లబడదు.
0: However much you may take from the mirage, you will never be
1: బట్ట అయినా కూడా తడిపడదు.
0: No cloth gets wet by a mirage.
1: ఇది కేవలం దృశ్యంగా గోచరించేటువంటిదే కానీ ఇందులో జలం ఏమాత్రము ఉండదు.
0: That appears to be water, but there is no water in that.
1: కనుక ఈ భూతాకాశం యొక్క తత్వం అనేటువంటిది కేవలము ఒక దృష్టి కల్పితమైనటువంటిదిగానే భావించవచ్చు.
0: The principle of భూతాకాశ may be something which you can see only.
1: ఈ భూతాకాశం అనేటువంటిది చిదాకాశములో ఒక నీటి బిందువు వలె ఉంటుంటారు.
0: This భూతాకాశ may be something like a drop in చిదాకాశ.
1: భూతాకాశములో మన యొక్క దేహం ఎలాంటి ఒక అణుస్వరూపమై ఉంటున్నదో అదే విధంగానే చిత్తాకాశమనందు ఈ భూతాకాశం అనేటువంటిది ఒక అణుమాత్రంగా ఉంటుంటారు.
0: జస్ట్ యాజ్ అవర్ బాడీ ఈ సంథింగ్ లైక్ అన్ ఆటమ్ ఇన్ ది ఎంటైరిటీ ఆఫ్ భూతాకాశ, భూతాకాశ ఇట్ సెల్ఫ్ ఈ సంథింగ్ లైక్ అన్ ఆటమ్ ఇన్
1: భూతాకాశము జడము.
0: దిస్ భూతాకాశ ఈజ్ ఇనర్.
1: ఈ జడమైనటువంటి యొక్క ఈ భూతాకాశమనందు చైతన్యవంతమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందులో అంతర్భూతమై ఉంటుండాలి.
0: ది లైఫ్ ప్రిన్సిపల్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ దిస్ భూతాకాశ విచ్ ఈజ్ ఇనర్.
1: అయితే ఈ అంతర్భూతమైనటువంటి యొక్క చైతన్య తత్వాన్ని గుర్తించడానికి భూతాకాశం కొంత ఆధారంగా తీసుకోవాలి.
0: టు అండర్స్టాండ్ దిస్ లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ఇట్, విల్ హావ్ టు మేక్ ది భూతాకాశ యాజ్ ది బేసిస్.
1: శరీరమునందు శరీరీ అనేటువంటి యొక్క బింబం ఏ రీతిగా ఉంటున్నదో,
0: జస్ట్ యాజ్ ద ఇన్డ్వెల్లర్ శరీరీ ఈజ్ దేర్ ఇన్ దిస్ బాడీ,
1: అద్దంలో మన ప్రతిబింబం ఏ విధంగా కనిపించుతున్నదో,
0: జస్ట్ యాజ్ వి సీ అవర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్,
1: అద్దంలో ప్రతిబింబం కనిపించుచున్నది కానీ ప్రతిబింబములకు ఎట్టి చలనం కూడా లేదు.
0: యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు సీ ఎన్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్, బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్.
1: బింబము కదిలినప్పుడే ప్రతిబింబం కూడా కదులుతుంది.
0: ఓన్లీ వెన్ ది ఆబ్జెక్ట్ మూవ్స్ ద రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ మూవ్స్.
1: కనుకని బింబము అనేటువంటిదే ఇది ఒక చిదాకాశం.
0: Therefore, the object may be compared to chidakasha.
1: ఈ చిత్తాకాశము భూతాకాశము ఇది కేవలం ఒక అద్దం వంటివి.
0: This chittakasha and bhutakasha may be compared to mirror.
1: సూర్యుని యొక్క తేజస్సు చంద్రుని పైన పడినట్టుగా,
0: ద ఎఫల్జెన్స్ ఆఫ్ సన్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ మూన్,
1: ఈ చిదాకాశం యొక్క చైతన్యము కేవలము భూతాకాశం చిత్తాకాశం పైన ప్రసరిస్తూ ఉంటుంటారు.
0: ద లైఫ్ ఎఫల్జెన్స్ ఆఫ్ చిదాకాశ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ చిత్తాకాశ అండ్ భూతాకాశ.
1: ఈ ప్రతిబింబములకు మనకు ఎన్ని విధములుగా అలంకారం చేయవలనన్నప్పటికీ ఈ ప్రతిబింబములకు సాధ్యము కాదు.
0: వాట్ ఎవర్ డెకొరేషన్స్ యు వాంట్ జస్ట్ డెకొరేట్ దిస్ ఇమేజ్ యు విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ దాట్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అద్దములో మన ముఖం చూసుకుంటున్నాం,
0: వీఆర్ సీయింగ్ అవర్ ఫేస్ ఇన్ ద మిర్రర్.
1: అద్దములో కనిపించేటువంటి ముఖమునకు సరిగా నొస్తున్న బొట్టు పెట్టాలా అని పెడుతున్నాం.
0: సపోజ్ యూ కీప్ ఎ పాయింట్ ఇన్ ద ఫోర్ హెడ్ ఆఫ్ ది ఇమేజ్ ఇన్ ద మిర్రర్.
1: పెట్టినాము మనం చూసే సమయంలోనేమో ఆ నొస్తున్న సరైనటువంటి స్థలంలోనే బొట్టు పెట్టాం.
0: బట్
1: అద్దం పైన
0: వైల్ కీపింగ్ the point on the forehead reflected in the mirror, you put it on the right spot.
1: Addam koncham kadilte ee bottu ekkado cheripothundi.
0: Suppose the mirror moves, that particular point which was in the center, it also moves aside.
1: Kanuka addamlo kanipinchetundi oka pratibimbamunaku manam bottu pettadam asadhyam.
0: How can you put any point or any bottu on the forehead of the image in the mirror itself?
1: బింబమునకు బొట్టు పెట్టి అద్దం ఎట్లయినా తిప్పుకో, ఇది సరైనటువంటి స్థానంలోనే ఉంటుంటారు.
0: యు పుట్ ఎ పాయింట్ ఆర్ ఎ డాట్ ఆన్ ది బింబం దట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఇట్సెల్ఫ్, యు టర్న్ ది మిర్రర్ విచ్ ఎవర్ యు వాంట్.
1: బట్ ఇది ఒక చిన్న కథ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ ఫర్ దిస్.
1: గొప్ప పెయింటర్ ఒకడు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ ఎ ఫేమస్ పెయింటర్,
1: లోక వ్యాప్తి ప్రపంచ వ్యాప్తి పొందినటువంటి వాడు.
0: హీ వాజ్ ఎ వరల్డ్ ఫేమస్ పర్సన్.
1: అలాంటి వ్యక్తి చక్కగా చిత్రించేటువంటి యొక్క శక్తి సామర్థ్యంతో కూడిన వాడు.
0: He had extraordinary capacity of painting.
1: Dwarakalo undinatundi Krishnudu daggariki vachadu.
0: He came to Krishna who was in Dwaraka.
1: Krishnu yokka chitrani chitinchala ani cheppani aasa paddadu.
0: He wanted to just paint the image and the figure of Krishna.
1: Krishnudu chirunavulu chindru dokkuchu, nayana nee uddeshaniki nenu enduku addu raavali, tappaka neeke evidamaitundi chitram chitinchalanuntundado adi tappaka neevu chitinchamannadu.
0: With a beaming smile, Krishna said, well, child, if you want to just paint my figure, you can do it. Whatever way you want, you can just do it.
1: Swami, daichesi, oka ganta sepaina meeru kurchunte, motta motta chitrinchukoni, tadupari nenu rangulu vesukuntanu annadu.
0: If you can just sit, Swami, for 1 hour in one place, I can just have a framework and then I can just go on filling up the other gap.
1: Sare, kurchuntanu annadu, kurchunnadu. Kadalakunda, medalakunda kurchunnadu, papa.
0: Krishna sat in a place without moving at all.
1: Tananta outlines anta vesukunnadu papam painter.
0: The painter first gave the outline.
1: Sadhari namaskaram chesi inga tamaru vellavachunu annadu Krishnudu.
0: He prostrated at the lotus feet and said, Swami, you can go.
1: Sare, Krishnudu navutu lopala vellaadu.
0: Smiling, Krishna went inside.
1: Mari venukku vachi, nayana eppudu chestavu ee paint annadu.
0: Krishna asked the painter, when are you going to get the picture?
1: Swami, రేపటి దినం ఈ సమయానికే తీసుకుని వస్తానన్నాడు.
0: స్వామి, బై టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
1: రాత్రి అంతా కష్టపడ్డాడు, పెయింట్ వేశాడు పాపం.
0: త్రూఅవుట్ ద నైట్ విత్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ హీ పెయింటెడ్ ఇట్.
1: తనకు చాలా తృప్తి కలిగింది పెయింటర్ కు.
0: ద పెయింటర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్.
1: మంచి ముఖమల్లు బట్టం కప్పుకొని తిరిగి రెండవ దినము ఆ సమయానికి కృష్ణుడి దగ్గర తీసుకొచ్చాడు.
0: హీ కవర్డ్ దట్ పిక్చర్ విత్ బ్యూటిఫుల్ క్లోత్ అండ్ బ్రాట్ ఇట్ టు కృష్ణ.
1: అది తెచ్చేటప్పటికి కృష్ణ రూపం వేరే మారిపోయింది.
0: When it was opened, the form of Krishna underwent a change.
1: ఈ పిక్చర్ చూచాడు పెయింటరు, కృష్ణుని చూచాడు పిక్చర్ చూచాడు, దీనికి దానికి ఏమాత్రం సంబంధం లేదు.
0: This painter kept the photo beside Krishna and saw, had a look into the picture one side, another look into Krishna. There was no comparison at all between these two.
1: ఏమయ్యా పెయింటర్ దీంట్లో చాలా దోషములు ఉంటున్నాయి అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ పాయింటెడ్ అవుట్ టు దట్ పెయింటర్, ఓ పెయింటర్, దేర్ సీమ్స్ టు బి ఎ నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్.
1: ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను తిరిగి రేపటి దినం తీసుకుని వస్తాను అన్నాడు.
0: హి సెడ్ పార్డన్ మీ స్వామి, యు జస్ట్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్, టుమారో ఐ విల్ గెట్ ఇట్ అగైన్.
1: ఈ విధంగా 10 దినాలు జరిగింది పాపం.
0: ఇన్ దిస్ వే 10 డేస్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ది సేమ్ వే.
1: కానీ సరి అయినటువంటి చిత్రం రాలేదు.
0: బట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు గెట్ ఎ ప్రాపర్.
1: ఈ గ్రామంలో ఉండటం నాకు అవమానం అవుతుందని తాను గ్రామం వదిలి వెళ్లిపోతున్నాడు ఈ పెయింటర్.
0: ద పెయింటర్ థాట్ దట్ ఇట్ వుడ్ బి రాదర్ సేఫుల్ టు లివ్ ఇన్ దట్ పర్టికులర్ విలేజ్ అండ్ హి లెఫ్ట్.
1: మార్గ మధ్యంలో బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు అడ్డు తగిలాడు.
0: వెన్ హి వాస్ గోయింగ్ అవే ఫ్రమ్ ద విలేజ్, నారద ది సన్ ఆఫ్ బ్రహ్మ హ్యాపెన్ టు జస్ట్ మీట్ హిమ్.
1: అప్పుడు చెప్పాడు, ఏమి నాయన చాలా విచారంగా వెనక్కు వెళ్లిపోతున్నావు అన్నాడు.
0: నారదా ఆస్క్ ది పెయింటర్ హి సీమ్స్ యు సీమ్ టు బి వరీడ్ అండ్ యు ఆర్ గెటింగ్ బ్యాక్
1: జరిగిన పరిస్థితి అంతా కూడా చెప్పాడు నారదునికి.
0: ద పెయింటర్ ఎక్స్ప్లెయిన్ నారదా ఆల్ దట్ హాస్ హ్యాపెండ్.
1: ఒరే పిచ్చివాడా, లీలా మహర్షి విగ్రహుడు భగవంతుడు, నటన సూత్రధారి భగవంతుడు నీ దగ్గర కావలసిన నాటకాలు ఆడినాడు, కానీ ఈ నాటకాలకు నీవు పూర్తి జయించాలనుకుంటే, ఈ నాటకాలను నువ్వు సంపూర్ణంగా సాధించాలనుకుంటే నేను చెప్పినట్టు చేయమన్నాడు.
0: నారదా టోల్డ్ ద పెయింటర్ వెల్ హీఈస్ ఏ మాస్టర్ ప్లేయర్ అండ్ మాస్టర్ డైరెక్టర్ అండ్ హీ ప్లేస్ ఆల్ ద డ్రామా. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు జస్ట్ హ్యావ్ ఎ పెయింటింగ్ ఆఫ్ హిస్ పిక్చర్, బట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ డూ ఇట్ ప్లీజ్ ఫాలో మీ మై వర్డ్స్.
1: సరే, నారదు ఏమి చెప్పినాడో దాన్ని తప్పక శిరసావహిస్తానని పెయింటర్ ఒప్పుకున్నాడు.
0: పెయింటర్ అగ్రీ టు ఇంప్లిసిట్లీ ఒబే నారదాస్ కమాండ్.
1: వెళ్లినాడు నారదుని యొక్క ఆదేశానుసారంగా. తిరిగి రెండవ రోజు, స్వామి తమ సాక్షాత్ పిక్చర్ నేను తీసుకుని వచ్చానని ముఖమల్లు బట్టం కప్పుకొని తీసుకొచ్చాడు.
0: ద నెక్స్ట్ డే అకార్డింగ్ టు ది వర్డ్స్ ఆఫ్ నారదా హీ వెంట్ టు కృష్ణ విత్ ఎ పర్టికులర్ ఫోటో కవర్డ్ విత్ ఏ ఫైన్ క్లాత్ అండ్ హీ టోల్డ్ స్వామి ఐ హావ్ బ్రాట్ ఎగ్జాక్ట్లీ యువర్ పిక్చర్.
1: ఎదురుగా నిల్చుకున్న తక్షణమే దీనిని బట్టను తీసివేశాడు. ఇది పరిశుద్ధమైన అర్థము, నీ ఇష్టం వచ్చినట్టు మారుకో, నీవు మారినప్పటికీ అది కనిపిస్తుంది, ఎట్లా మారితే అట్లా కనిపిస్తుంది అన్నాడు.
0: ద పెయింటర్ బ్రాట్ ఆన్ దట్ డే ఎ క్లీన్ మిర అండ్ దెన్ హీ రిమూవ్ ద క్లాత్ అండ్ జస్ట్ సెడ్ స్వామి నౌ యూ జస్ట్ హ్యావ్ ఎ లుక్, వాట్ ఎవర్ చేంజెస్ కమ్ ఇన్ యూ ది చేంజెస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర.
1: ఏ మార్పులు జరిగినా ఈ అర్థంలో మార్పుగానే కనిపిస్తుంది, ఇంక వేరే విధంగా కనిపించడానికి వీలు లేదు.
0: వాట్ ఎవర్ చేంజెస్ కమ్ అబౌట్ ఇన్ యువర్ ఫేస్ దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర, దేర్ఫోర్ దిస్ ఎ బ్యూటిఫుల్
1: కనుక నీవు కేవలము అనిత్యమైనటువంటి యొక్క భావముతో, క్షణికమైనటువంటి యొక్క గుంచెలతో, క్షణికమైనటువంటి యొక్క పెయింట్తో నీవు భగవంతుని చిత్రించడానికి ప్రయత్నిస్తే ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇఫ్ యూ వాంట్ టు పెయింట్ ద పిక్చర్ ఆఫ్ ద లార్డ్ హూ ఇస్ పర్మనెంట్ విత్ ఆల్ ది టెంపరీ మెటీరియల్స్ లైక్ ద పెయింట్ అండ్ ద బ్రష్ ఎట్సెట్రా, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ దట్.
1: నశ్వరమైనటువంటి ఈ భూతాకాశంలో సర్వము నశ్వరమే అయిపోతాయి.
0: ఇన్ భూతాకాశ విచ్ ఈస్ ట్రాన్సియంట్ ఎవ్రీథింగ్ ఈస్ టెంపరీ ఓన్లీ.
1: కనుక పరిశుద్ధమైనటువంటి హృదయం నందే పరమాత్ముడు చక్కగా గోచరమవుతాడు.
0: యూ వుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ క్లియర్ అండ్ ఎ ప్రాపర్ విజన్ ఆఫ్ ద లార్డ్ ఓన్లీ ఇన్ యువర్ ఓన్ ప్యూర్ హార్ట్.
1: కనుక మనం ఈ భూతాకాశం నందు దైవత్వాన్ని వెతకటమని కానీ తెలుసుకోవటం అనేటువంటిది కానీ ఇది కూడా ఒక భ్రమనే.
0: దేర్ఫోర్ టు సర్చ్ ఫర్ ద లార్డ్ ఇన్ ద భూతాకాశ ఇస్ ఎ టైప్ ఆఫ్ డెల్యూషన్.
1: ఈ తెలుసుకోవటం కూడా ఒక నశ్వరమే.
0: ఈవెన్ నోయింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఇంపర్మనెంట్.
1: ఈ నశ్వరమైనటువంటి దానిని తెలుసుకుని ఆనందించటం కూడా నశ్వరమే.
0: వాట్ ఎవర్ జాయ్ దట్ యు డిరైవ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ట్రైయింగ్ టు నో దిస్,
1: అనగా పంచమహాభూతముల యొక్క తత్వము నిరంతరము మార్పు చెందేటువంటిదే కనుక దీనికి భూతాకాశము అని పేరు.
0: యాజ్ ది నేచర్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ వన్ విచ్ అండర్గోస్ ఎ థరో చేంజ్ అండ్ ఎ కంటిన్యూస్ చేంజ్.
1: మనం ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భగవంతుని దర్శించాలని చెప్పని మందిరములకు వెళ్తుంటాం.
0: వి గో టు ఎ టెంపుల్ టు టేక్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కానీ ఇంటి నుంచి ఎన్నో శ్రమలు కూర్చుకొని ఎంతో ఆశతో అపేక్షతో దేవాలయంలో ప్రవేశిస్తాం.
0: అండర్ గోయింగ్ ఏ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఎర్నింగ్ విత్ ఫుల్ హార్ట్ యూ ఎంటర్ ద టెంపుల్.
1: కానీ ప్రవేశించినటువంటి వ్యక్తి దేవుని చూచిన తక్షణమే కన్నులు మూసుకుని నమస్కారం చేస్తాడు, కానీ కన్నులు తెచ్చుకుని చూడడే.
0: బట్ యాజ్ సూన్ యాజ్ హీ టేక్స్ ఎ లుక్ అట్ ద లార్డ్ ది ఫోటో ఆఫ్ ద లార్డ్ హీ క్లోజెస్ హిస్ ఐస్ అండ్ హీ వాంట్స్ టు టేక్ ఎ లుక్.
1: దీనికి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్?
1: అనగా ఈ చూచేటువంటి కన్నులు కేవలము నశ్వరమైనటువంటి స్వరూపాన్ని.
0: వాట్ ఎవర్ విజన్ ఈస్ టేకన్ బై దిస్ నేకెడ్ ఐస్ దట్ పర్టికులర్ పిక్చర్
1: కల్పితమైనటువంటి ఆకారముని.
0: దిస్ ఈస్ వన్ విచ్ ఈస్ సూపర్ ఇంపోజ్ బై థాట్స్.
1: కానీ సత్యనిత్యమైనటువంటి ఆకారాన్ని దర్శించవాలంటే ఈ చర్మ చిచ్చులను కొంతవరకు అంతర్దృష్టిగా మార్చుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ గెట్ ఎ పర్మనెంట్ అండ్ ఎ ట్రూ విజన్ ఆఫ్ ద లార్డ్ యు హావ్ టు జస్ట్ ఇంటర్ వర్క్ యువర్ నేకెడ్,
1: అనగా దృశ్యగోచరమైనటువంటి యొక్క ఈ భూతాకాశం నందు మనము సాక్షాత్ స్వరూపాన్ని దర్శించడము అసాధ్యము.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ద భూతాకాశ విచ్ ఈస్ ట్రాన్సియంట్ అండ్ టెంపరీ.
1: అయితే ఇది తాత్కాలిక ఆనందం.
0: బట్ దిస్ గివ్స్ యూ ఎ టెంపరీ.
1: ఈ ఆనందమును మనం కొంతవరకు భద్రము చేసుకుని అప్పుడప్పుడు మననం చేసుకుంటూ నిత్యమైన సత్యమైనటువంటి ఆనందమునకు మనం ప్రయాణం సలపాలి.
0: We'll have to secure even this temporary joy and slowly and gradually we'll have to make a journey and a voyage టు ద పర్మనెంట్ జాబ్.
1: అట్లని మనము ఈ భూతాకాశము సమస్తం కూడాను నశ్వరమైనది కదా అని అన్నిటినీ త్యజించడానికి సాధ్యం కాదు.
0: Just because this Bhutakasha is temporary and transient, you cannot renounce all these things completely either.
1: ఇక్కడ మూడు రకములైనటువంటి యొక్క స్థితులు ఉంటున్నాయి.
0: There are three types of states in this.
1: మిథ్యములోని మిథ్యం ఒకటి.
0: One is mithya in mithya.
1: సత్యములోని మిథ్యం మరొకటి.
0: The second one is mithya which is in satya.
1: అనగా సత్యములోని మిథ్యం అనేటువంటిది చిత్తాకాశం యొక్క సంబంధమైనటువంటిది.
0: The untruth in truth, mithya in satya is associated with
1: nityamloni mithyam anetundi bhutakasam yokka bimbamu.
0: The untruth in untruth itself is only a reflection of bhutakasam.
1: Satyamloni satyame ade chidakasam.
0: The truth and truth, the essence of truth itself, it is in chidakasam.
1: Dani nenu appudu kuda cheptuntanu, you are not one person but three. The one you think you are, the one others think you are, the one you really are.
0: The same thing Swami will be telling quite often. And that is, you are not the one. The one that you think that you are is one. The one others think that you are is another. The one you really are is the third.
1: Inaadu manamu jeevinchatam gaani anubhavinchatam gaani sarvam kudanu nityamuloni nityame.
0: Whatever life you are living today and whatever experiences you are getting today, they are all
1: bimba pratibimbamulu rendu kudanu nasaramayetvanti ve.
0: Both the image and the object are temporary in this particular experience.
1: ఇది భూతాకాశం యొక్క స్వభావము.
0: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ భూతాకాశం.
1: ఐస్ ను చేతిలో పెట్టుకుని కరగకుండా ఉండాలంటే అది వీలు కాదు.
0: ఇఫ్ యు వాంట్ టు కీప్ ఏ ఐస్ ప్యాక్ ఇన్ యువర్
1: హ్యాండ్ కరిగిపోయేటువంటిదే దీని స్వభావం.
0: కంటిన్యూస్లీ మెల్టింగ్ ఇస్ ది నేచర్ ఆఫ్ ఐస్.
1: కనుక ఇలాంటి భూతాకాశం యొక్క తత్వాన్ని మనం గుర్తించడంలో కొంతవరకును అంతర్భూతమైనటువంటి యొక్క ఆత్మాకాశాన్ని కూడా కొంచెం విచారణ చేయాలి.
0: Even when we are just trying to recognize and understand Bhutakasha, at the same time we have to think of the inner Akasha, that is
1: ఇది కేవలము స్థూలమైనటువంటిది జాగ్రత్తకు కూడినటువంటిది.
0: Bhutakasha is gross and is true in waking state.
1: అయితే ఇది సూక్ష్మమైనటువంటిగా స్వప్న దృష్టి లోపల కూడాను మనం చూడగలుగుతున్నాము.
0: The same thing in a subtle form you experience in the dream state.
1: మొన్న చెప్పినట్టుగా స్థూల దీని జగత్తు నందు సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనకు పదార్థములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
0: జస్ట్ యాజ్ ఇట్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ది అదర్ డే, సన్ అండ్ మూన్ ఆర్ గివింగ్ లైట్ త్రూ ఫైర్ విచ్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద వరల్డ్.
1: ఈ స్థూలాకాశం నందు అనగా జాగ్రత్త అవస్థ యందు ప్రతి పదార్థమును కూడాను ఈ యొక్క సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనము చూడగలుగుతున్నాము.
0: ఇన్ ద వేకింగ్ స్టేట్ వీ హావ్ బీన్ ఏబుల్ టు సీ ఆల్ ద ఆబ్జెక్ట్స్ on account of the light which emanates from sun and moon.
1: అదే స్వప్నస్థితి యందు కూడాను అనేక వస్తువులను మనం చూస్తున్నాము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది లైట్ విచ్ ఎమనేట్స్ ఫ్రమ్ చిత్తాకాశ విచ్ హెల్ప్స్ యూ టు సీ ది రియల్.
1: స్థూలమును దూరము చేయంగానే కొంచెం సూక్ష్మము కొంచెం ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
0: ద మోమెంట్ యూ పుష్ అసైడ్ ది గ్రాస్ ద సటిల్ స్టార్స్ రిఫ్లెక్టింగ్ అండ్ గివింగ్ లైట్ ఇన్ సైడ్.
1: పగటి పూట నక్షత్రములు మనకు కనిపించడం లేదు.
0: During the day you would not be able to see stars.
1: Kanipinchakapoyinanta matram na devani cheppadaniki veelu kaadu.
0: Just because you cannot see, you cannot deny their existence itself.
1: Nakshatramulu pagati endu kuda untunnavi.
0: These stars do exist even in the day.
1: Aithe ee pagati yokka prakashamu adhikanga undatam cheta nakshatramulu manaku teliyakunda untundadi.
0: Because the sun's effulgence is so grand, you are not been able to see the stars.
1: అదే రాత్రి ఎందు పగటి వెలుతురు కొంత మరుగైనప్పటికీ నక్షత్రములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
0: ఇన్ ద నైట్ యాజ్ ది డేస్ లైట్ బికమ్స్ డిమ్ యూ బి ఏబుల్ టు జస్ట్ సీ
1: స్టార్స్. బాల్యం నందే వార్ధక్యము.
0: ఇన్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ ఓల్డ్ ఏజ్.
1: వార్ధక్యం నందే బాల్యం కూడా ఇమిడి ఉండినట్టుగా
0: ఇన్ ద ఓల్డ్ ఏజ్ దేర్ ఇస్ చైల్డ్హుడ్ ఆల్సో.
1: స్థూలం నందు సూక్ష్మము.
0: In gross there is subtle.
1: Sutram nandu stoolamu.
0: In subtle there is gross.
1: Ee rendu kunnu jadamainatunte reetiga
0: in an inert way both of them are
1: manaku gocharam avutunnayi.
0: We have been able to see them in that
1: way. Aithe ee rendintikini atheetamainatuntadi marokatu untundali.
0: There is something which transcends both these.
1: Adhe chittakasham.
0: That is chidak.
1: Adhe chidakasham.
0: That is chidakasham.
1: Ee chidakasham anetundi e matramu charanamu lenetundi.
0: Chidakasha does not have any movement.
1: Elanti marpu chendinatundi.
0: It doesn't undergo any change.
1: Nitya sakti nirmalamainatundi yokka atma tattvame.
0: It is the very principle of atma which is true and eternal and permanent.
1: Adhe parabrahmam.
0: That is parabrahman.
1: Adhe atma.
0: That is atman.
1: Adhe paranjyoti.
0: That is paranjyoti itself.
1: Adhe swayam jyoti.
0: ఇట్ ఈస్ ఆల్సో స్వయం జ్యోతి.
1: ఈ స్వయం జ్యోతి యొక్క ప్రకాశం ద్వారానే ఈ చిత్తాకాశము భూతాకాశము గోచరిస్తూ ఉంటుంది.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఆఫ్ ఆత్మన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు సే చిదాకాశ చిత్తాకాశ అండ్ భూతాకాశ.
1: ఈ చిదాకాశమే లేకుండా ఈ చిత్తాకాశము భూతాకాశమే లేదు.
0: ఇఫ్ దెర్ ఈస్ నో చిదాకాశ అట్ ఆల్ దెర్ ఇస్ నో చిత్తాకాశ అండ్ భూతాకాశ.
1: కనుక చిదాకాశమును లక్ష్యం నందుంచుకొని చిత్తాకాశంలో ప్రారంభమై భూతాకాశంలో ప్రారంభమై చిత్తాకాశమును దాటుకుని చిదాకాశంలో లీనం కావాలి.
0: దేర్ ఫోర్ విల్ హావ్ టు బేస్ అవర్ లైఫ్ ఆన్ చిదాకాశ అండ్ త్రూ భూతాకాశ విల్ హావ్ టు రీచ్ చిత్తాకాశ త్రూ చిత్తాకాశ.
1: చిన్న ఉదాహరణగా మీకు చెప్పాలనుకున్నప్పుడు సముద్రంలో అలలు వస్తున్నాయి.
0: To illustrate this to you in an easy way, there are waves in ocean.
1: Alalu veru jalam veru kaadu.
0: Waves and water, they are not different.
1: Ee jalam veru nurugu veru kaadu.
0: The foam and the waves are also not different.
1: Nurugu jalamu alalu moodu ekamai untunnayi.
0: The foam, waves and water, they are the same.
1: అయితే ఈ మూడింటి ఎందుకును జలం ఒక్కటిగానే ఉంటుండాలి.
0: వాటర్ ఇస్ కామన్ అమంగ్ ఆల్ దీస్ త్రీ ఆబ్జెక్ట్స్.
1: నురుగు వేరుగాను అల వేరుగాను జలం వేరుగా ఉండినట్టుగా మనకు కనిపిస్తున్నాయి.
0: బట్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ఫోమ్ ఇస్ డిఫరెంట్ అండ్ వేవ్స్ ఆర్ డిఫరెంట్ అండ్ వాటర్ ఇస్ డిఫరెంట్.
1: కనుకనే ఈ దృశ్య కల్పితమైన ఈ జగత్తునందు భూతాకాశం చిత్తాకాశము చిదాకాశము ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపం మనం దర్శించాలి.
0: Therefore, in the phenomenal world also, we will have to just find out a union which emerges out of Chittakasha, Chidakasha and Bhutakasha.
1: ఈ మూడింటి ఎందుకును విభాగము చేయాలి.
0: We have to divide these three into three ఆకాశాలు.
1: జాగ్రత్తను భూతాకాశంగా మనం భావించాలి.
0: We have to enjoy the waking state as Bhutakasha.
1: స్వప్నము చిత్తాకాశంగా విశ్వసించాలి.
0: We have to believe dream as Chittakasha.
1: సుషుప్తి తుర్యావస్థ ఎందుకును మనం దీనిని చిదాకాశంగా విశ్వసించాలి.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ అండ్ ఇన్ తుర్యావస్థ విల్ హావ్ టు జస్ట్ ట్రీట్ ఇట్ యాస్ చిదాకాశ.
1: అయితే సుషుప్తి తుర్యావస్థకు తగినటువంటిది కాదు.
0: బట్ దెర్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సుషుప్తి
1: సుషుప్తి అనేటువంటిది పూర్తి జాగ్రత్త స్వప్నము కానటువంటి ఒక డీప్ స్లీప్ గాఢ నిద్రగా రూపొందుతుంది.
0: సుషుప్తి ఈజ్ డీప్ స్లీప్ స్టేట్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వేకింగ్ స్టేట్ అండ్ ద డ్రీమ్.
1: ఇక్కడ ఆనందము అనేటువంటిది మనకు గోచరం కాదు.
0: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు రియలీ ఎక్స్పీరియన్స్ బ్లిస్ దేర్.
1: తిరిగి జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత ఈ యొక్క నిద్రావస్థలోకి పొందినటువంటి ఆనందాన్ని మనం చెప్పగలుగుతున్నాము.
0: బట్ ఓన్లీ ఆఫ్టర్ కమింగ్ టు ది వేకింగ్ స్టేట్ వీ ఫీల్ దట్ వీ హావ్ ఎంజాయ్డ్ పీస్ ఇన్ స్లీప్.
1: అయితే ఈ యొక్క తుర్యావస్థ అనేటువంటిది సూపర్ కాన్షియస్ అంటారు.
0: తుర్యావస్థ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సూపర్ కాన్షియస్ స్టేట్.
1: ఈ దివ్యమైనటువంటి యొక్క ఈ చైతన్య తత్వం నందే ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి అనుభవించవచ్చు.
0: డ్యూరింగ్ ఇన్ తుర్యావస్థ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఈవెన్ వెన్ వీఆర్ ఇన్ తుర్యావస్థ ఇట్ సెల్ఫ్ ది ఆనంద.
1: శంకర్ల వారు కూడాను నిద్రే సమాధి స్థితి అన్నారు. అనగా నిద్ర అనేటువంటిది ఒక సమాధి స్థితిగా ఉంటుంటారు.
0: శంకర ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ స్లీప్ యాజ్ స్టేట్ ఆఫ్ సమాధి.
1: ఈ సమాధి అనగా ఏమిటి?
0: What is the meaning of samadhi?
1: Kevalamu tanmayatvamto padipotamu leka emotion tho manam kulipotamu edo oka vidhinatu bhavamto bhava samadhini pondatamu ee vidhanga manam bhavistuntamu.
0: Samadhi is ordinarily mistaken to be something which is in a state of excitement, a emotional state, etc.
1: Idi savikalpam kaanatvanti sthiti lopala etti jagratta swapnam kaanatvanti sthiti lo undetvanti oka bhavam ani manam bhavistunnamu.
0: We think that it is neither dream nor waking state nor deep sleep state.
1: ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి ఎందుకూడను సమాధి ఏకంగానే ఉంటుంటాది.
0: సమాధి ఇస్ కామన్ బోత్ ఫార్ వేకింగ్ డ్రీమ్ అండ్ డీప్ స్లీప్ స్టేట్.
1: ఈ పదములు ఎంతే ఉంటున్నది దాని యొక్క అర్థం.
0: ద మీనింగ్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ద వర్డ్స్.
1: కొంతమంది మాట్లాడుతూ సమాధిలో పడిపోయినారు అనుకుంటారు.
0: While talking, when a person falls, some people say he has entered into the state of samadhi.
1: ఇది ఒక ఎమోషన్ కావచ్చు.
0: This may be a state of emotion.
1: Excitement kavachunu.
0: It could be excitement.
1: Lekapothe hysteria kavachunu.
0: This could be a state of hysteria.
1: Lek balahinata kavachunu.
0: This could be a state of weakness.
1: Lek pitch kavachunu.
0: This could be a state of
1: kaani. Idi samadhi kaadu.
0: This is not samadhi.
1: Samadhi anaga jagratta avastha undi chaitanyanga untunna samayam lopale samachittamga marchukotame samadhi.
0: Samadhi really means even in the waking stage itself converting our own mind and thinking into equal mindedness.
1: Samadhi.
0: సమాధి కన్సిస్ట్ ఆఫ్ టూ సింబుల్స్ సమ అండ్ ధీ.
1: శీతోష్ణములను సుఖ దుఃఖములను రెండింటిని సమానంగా చూచుకోవటం, నిందాస్తుతులను సర్వమును సమానంగా చూచుకోవటం, లాభ నష్టములు కూడా సమానంగా, దీనికి పొంగక దానికి కృంగక ఉండేటువంటి స్థితి సమాధి.
0: ఈక్వల్ మైండెడ్నెస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సమాధి. టు బి ఈక్వల్ మైండెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కోల్డ్ అండ్ హీట్, ఇన్ స్టేట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఇన్ స్టేట్ ఆఫ్ ప్రైజ్ ఆర్ సెన్షర్.
1: కనుకనే భూతాకాశమునందును చిత్తాకాశమునందును చిదాకాశమునందును ఆనందమయుడై ఉంటుండాలి.
0: Therefore, a person in samadhi would be in a state of bliss, whether he is in a waking state, bhutakasha, chittakasha and chidakasha.
1: Itti sthiti andariki labhinchetundi kaadu.
0: Such state all people will not be
1: able to get. Aneka vidhamulainatundi oka vicharana cheyali.
0: For this,
1: sadhana salpali.
0: A lot of sadhana.
1: Devanugraham pondali.
0: One has to earn the grace of Lord.
1: Kanuka, anugrahaniki patrudugaye nimittamai aneka karmalu acharinchali.
0: To earn the grace of God, we will have to undertake a number of activities.
1: కనుకనే కృష్ణుడు చిత్తప్రజ్ఞ యొక్క లక్షణాన్ని గురించి చెప్పే సమయంలో ఈ విధమైనటువంటి దీంట్లో అర్జున కేవలము ఒక మనస్సు పైన దేహం పైన బుద్ధి పైన ఆధారపడినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: While describing the qualities of Sthita Prajna, Krishna told Arjuna, Arjuna, there is no use basing all these things only on the body.
1: నా ఆజ్ఞను అనుసరించు.
0: You follow my command.
1: నా చింతన చేస్తూ
0: థింకింగ్ ఆల్ ద వైల్ యూ డూ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్,
1: సర్వత్రా కూడా నువ్వు ఏకత్వమైనటువంటి యొక్క దైవత్వం అనేటువంటిది నీకు గోచరం అవుతుంది.
0: యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ది డివినిటీ ఆల్ అరౌండ్.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించు.
0: ది డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ డైవర్సిటీ యూ విల్ హావ్ టు ఎంజాయ్ ఇట్ ఇన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: విధమైనటువంటి యొక్క మార్పులు నీ చిత్తమునకు కలిగినప్పుడే అందులో నా యొక్క హృదయం హత్తుకుని పోతుంది అన్నాడు.
0: ఓన్లీ వెన్ సచ్ చేంజెస్ కమ్ అబౌట్ ఇన్ యూ మై హార్ట్ గెట్స్ ఎంగేజ్ అండ్ ఫుల్లీ థింకింగ్ ఆఫ్ యూ.
1: మార్పు చెందినటువంటి చిత్తమే స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణం.
0: ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ ఇస్ ద వన్ విచ్ డస్ నాట్ అండర్గో
1: ఎనీ విషయం. నందు కూడా నువ్వు చలనం కానటువంటి యొక్క తత్వమే స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణము.
0: Whatever be the state, an unwavering attitude will have to be developed.
1: That is the prakrutinu sahaja lakshananga bhavinchukovali.
0: All these things should be considered as very natural.
1: Adiki dahana shakti unnadante evaraina aashcharyapadtada?
0: Would anyone be surprised if fire has got the capacity of burning?
1: Ice challaga undatante evaraina vicharapadtada?
0: Would anyone be worried if one comes
1: ice challadanamu dani swabhavamu?
0: Coldness is natural state of ice.
1: Adiki kaalcheetundi dahana shakti dani yokka swabhavamu.
0: Burning is natural state of
1: putri deham anta gitteetundi deeni swabhavamu.
0: Everybody that is born will die.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సుఖ దుఃఖములకు ఏమాత్రం కూడా గురి కాదు.
0: A person who recognizes this truth will not undergo, will not be subject to any.
1: కనుకనే
0: సారో
1: సర్వత్రా కూడాను సమచిత్తమును పెంచుకోమన్నాడు.
0: Therefore, he just said, all places develop equal mindedness.
1: ఈ సమచిత్తాన్ని పెంచుకునేటువంటి సమయం నందే ఈ దైవత్వమును చక్కగా భూతాకాశ చిత్తాకాశ చిదాకాశం యొక్క విచారణను ఘాటంగా జరపాలి, దీర్ఘంగా యోచించాలి.
0: In order to develop thinking of divinity in all the places, we'll have to just think deeply about this bhutakasha, chittakasha.
1: కొన్ని నిమిషముల్లో మనం భోంచేసి నిద్రపోతాము.
0: After taking food after a few minutes, we
1: just నిద్రించిన తర్వాత ఎన్నెన్నో కలలుగంటాము.
0: We get a number of dreams while sleeping.
1: ఈ కలలుగన్న తర్వాత తిరిగి మేల్కొంటే ఏదీ లేదు.
0: After getting up from sleep, you don't find anything.
1: ఒక్క దినమునందే కొన్ని గంటలయందే ఈ విధమైనటువంటి యొక్క దృశ్యములు మార్పు చెందుతున్నాయి.
0: Within 24 hours, so many changes come about.
1: స్వప్నమునకు జాగ్రత్తకు భిన్న భేదములు అనేకంగా కనిపిస్తున్నాయి.
0: There are a number of differences between dream state and waking state.
1: కనుక ఇలాంటి పరిస్థితుల లోపల మనం దేనిని నమ్మాలి, దేనిని విసర్జించాలి?
0: In a such a state of affairs, what to believe and what to
1: కనుక వేదాంతమునందు నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్, ఇది కాదు ఇది కాదు ఇది కాదని, జాగ్రత్త నేను కాదు, స్వప్నం నేను కాదు, ఈ యొక్క నిద్ర నేను కాదు, దీనికి అతీతమైనటువంటి యొక్క సుషుప్తి స్థితి ఎందు దాటిన తర్వాతనే ఈ తురియావస్థనే నేను అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
0: Therefore in philosophy it has been taught that I am not this, I am not this, I am not this, I am not in the waking state, I am not in the dream state, I am not in the deep sleep state, I transcend all these things and the transcendental principle itself is myself.
1: ఎత్తి లేదనుచుంటిమో అది కలదు.
0: Whatever you are denying that is existing.
1: ఎత్తి కలదనుచుంటిమో అది లేదు.
0: Whatever you are thinking as existing is really not existing.
1: ఉన్నదొక్కటి సర్వంబు ఎన్నటికిని.
0: There is only one which is eternally true.
1: అది ఏ బ్రహ్మంబు వాక్కున కలవి కాదు.
0: దట్ ఈస్ బ్రహ్మన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ యాక్సెసబుల్ టు ది.
1: కనుకనే వేదాంతం కూడాను ఏదో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు. మనసుకు కానీ ఇంకే విధమైనటువంటి బుద్ధికి కానీ వాక్కును కానీ ఇది అసాధ్యమైనటువంటిది అన్నాడు.
0: దట్స్ వై ఫిలాసఫీ హస్ జస్ట్ డిస్క్రైబ్డ్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ యాజ్ వన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసబుల్ టు ద వరల్డ్.
1: మనము చదివేది, వినేది, సాధన చేసేది, అనుభవించేది అన్ని కూడాను భూతాకాశం యొక్క లక్షణాలే.
0: ఆల్ దట్ యు రీడ్, స్టడీ, లిసన్ అండ్ ఎక్స్పీరియన్స్, ఆల్ దిస్ ఈస్ ఓన్లీ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్ ఆఫ్
1: దీనిని ఆధారం చేసుకుని,
0: బేసింగ్ యువర్ ఓన్ లైఫ్ ఆన్ దిస్,
1: లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: యు హావ్ టు ట్రై టు అచీవ్ ది గోల్.
1: దీనిని సవికల్పం, నిర్వికల్పం అని అన్నారు.
0: The same thing has been described as savikalpa and nirvikalpa.
1: Savikalpa ante emti, nirvikalpa ante emti?
0: What is savikalpa, what is nirvikalpa?
1: Kanuka konni konni vishayam lopala yoga abhyasam gurinchinatundi varu savikalpamunaku konni arthamulu, nirvikalpamunaku konni arthamulu cheptuntaru.
0: People who take to the path of yoga describe savikalpa as
1: gunamulate cherinatundi de savikalpam.
0: Savikalpa is associated with attributes.
1: Gunatitamainatundi de nirvikalpam.
0: Anything that transcends this attribute,
1: అతీతమైనటువంటి స్థితిని పొందటమే ఒక నిర్వికల్పం.
0: Obtaining a state of transcending beyond these three gunas, that
1: వికల్పం కలగనది నిర్వికల్పం.
0: A thing which doesn't undergo a change is నిర్వికల్పం.
1: మార్పు లేనటువంటిది నిర్వికల్పం.
0: A changeless entity is నిర్వికల్పం.
1: చలనము కానటువంటిది నిర్వికల్పము.
0: A unwavering and unchanging thing is నిర్వికల్పం.
1: కనుకని అట్టి స్థితిని పొందటమే సితప్రజ్ఞుని యొక్క లక్షణం అన్నారు.
0: Attaining that particular state is the goal and the attribute of
1: aithe arjunudu aa vidhamain sthitilo undinada ani manam sandeginchavachchu.
0: We may question whether arjuna was in such state of sthita pragna.
1: Atti sthiti endu arjunni unchi sarvakarmalu kuda atam cheta aacharimpa chesadu.
0: Krishna made him go to that particular state and made him do everything.
1: Jnani ainaatundi vaadu stambinchi kurchunte ajnanulaku aadarsham ainaatundi dile chikkadu.
0: If a wise man doesn't participate in action, he would not be able to set an example for the ignorant.
1: Oka chinna udaharanam,
0: one small example,
1: physical exercise, oka drill master untuntadu.
0: There is a physical instructor and a drill master.
1: Aa instructor em chestadu, naaku anni telusunu, urike kurchoni ee aadandi ante vaallu em aadtaru.
0: That physical instructor, he himself keeps quiet and asks them to just under
1: anni telisinattu vaadaina kani 1 2 3 taanu aadtane mari pillalu aadtaanu kurchuntaru.
0: He is proficient in himself in all the drill, but he has to set an example, then only make others people to follow him.
1: Adhe vidhamgani sitapragnudainatundi vaadu aadarshavantamainatundi jeevithanni rupinchinappude itharulu anusarinchadaniki oka avakasam untundi.
0: Like the drill master, a sitapragna should set a personal example to the ignorant people so that they would be able to follow him.
1: కనుకనే అర్జున్ని ఆదర్శ పురుషుడిగా తయారు చేశాడు కృష్ణుడు.
0: దేర్ఫోర్ కృష్ణ ట్రాన్స్ఫార్మ్డ్ అర్జున్ ఇంటూ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: అనేక పర్యాయం నిమిత్త మాత్రం భవసర సాక్షి, నిన్ను నిమిత్త మాత్రంగా పెట్టుకుని లోకానికి అంత ఆదర్శాన్ని అందిస్తున్నానని చెప్పడంలో ఇది అంతరార్థం.
0: కృష్ణ టెలింగ్ దట్ ఐల్ కీప్ యూ ఓన్లీ యాజ్ అ నిమిత్త, యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, దిస్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ మీనింగ్ ఆఫ్ దాట్.
1: కనుక అర్జునుడు నిరంతరము కృష్ణుడిలోనే ఉంటున్నాడు.
0: Arjuna was always living in Krishna.
1: అతను పరిశుద్ధ హృదయుడు కనుకనే అతనికి అర్జునుడు అని పేరు.
0: He has got a name Arjuna because he is a man with pure heart.
1: అనేక పర్యాయములు భారత భారత భారత అన్నాడు.
0: A number of times Krishna Arjuna addressed him.
1: భారత అంటే భగవత్ రతి కలిగినటువంటి వాడు భారతుడు.
0: భారత refers to the one who has love of God.
1: భా ప్రకాశము.
0: భా means effulgence.
1: ప్రకాశాన్ని రచించినటువంటి వాడు భారతుడు.
0: The one who loves effulgence is భారత.
1: కనుక అతని పేరు ఎందే అన్ని విధములైనటువంటి అంతరార్థాలు కూడా ఉంటున్నాయి.
0: All the inner significance and meaning is incorporated in the name itself.
1: కేవలం కృష్ణుని యొక్క ఆజ్ఞను శిరసావించటం, తాను చెప్పినటువంటి మార్గంను అనుసరించటమే.
0: అర్జునస్ డ్యూటీ వాజ్ ఓన్లీ టు ఫాలో ఇంప్లిసిట్లీ వాట్ కృష్ణ కమాండెడ్ హిమ్ టు డూ.
1: కనుకనే మొట్టమొదటిని కరిష్యే వచనం తవా అని శరణాగతుడైనాడు.
0: Therefore Arjuna said that I'll obey your command whatever it be, Swami.
1: Meeru cheppinatundi nenu chestanu Swami, antakante naaku vera margam ledhu.
0: Whatever you ask me to do, I'll do it Swami. I don't undertake anything else Swami.
1: Idi sthita pragna yokka pradhana lakshanam.
0: This is the true attribute.
1: Nenu naadi aneetundi bhavamu abhimanam ledhu.
0: A sthita pragna will not have the feeling of I and mine.
1: Ee mamatvamu ahankaram aneetundi e maatramu athariki లేదు.
0: He will not be having egotism and attachment.
1: ఈ అహంకార మమకారమును నిర్మూలము గావించుకుని దైవాగ్ని లోపల శిరసావించటమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణం.
0: Ruining and destroying the entire principle of ahankara and mamakara and accepting the commands of the Lord, this is the quality of a sthitapragna.
1: కనుకని రెండవ అధ్యాయం లోపల స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాన్ని ప్రత్యేకంగా గురించి అధికంగా చెప్తూ వచ్చాడు.
0: That is the reason why the qualities of sthita pragna are explained at length in the second chapter.
1: Cheppinanta matrame prayojanam ledani ee bhuta akashanni చిత్తాకాశాన్ని చిదాకాశాన్ని చక్కగా వర్ణిస్తూ చెప్తూ వచ్చాడు.
0: By merely describing the qualities of Sthita Prajna, there may not be much of use. Therefore, he began explaining these.
1: చక్కగా అర్థం చేసుకుని గుర్తించుకునేటువంటి వాడు కనుక అర్జునుడు, దాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: As Arjuna was one who was able to recognize the inner significance of this.
1: విశ్వ విరాట స్వరూపం అంటే ఏమిటి? ఇదే భూతాకాశం, ఇదే చిత్తాకాశం, ఇదే చిదాకాశం, మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించాడు కృష్ణుడు.
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ విశ్వ విరాట్ స్వరూప? దట్ ఈస్ ఏ యూనియన్ ఆఫ్ భూతాకాశ చిత్తాకాశ.
1: విరాట స్వరూపాన్ని చూచినటువంటి అర్జునుడు కన్నులు మూసుకున్నప్పటికీ నీ విరాట స్వరూపం కనిపిస్తూనే ఉండాలి.
0: ఆఫ్టర్ సీయింగ్ ది కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్, ఈవెన్ ఆఫ్టర్ హి క్లోజ్డ్ హిస్ ఐస్ హి వాస్ ఏబుల్ టు సీ కృష్ణ అలోన్.
1: అనగా కన్నులు తెరుచుకున్నప్పుడు కనిపించిందంతా కూడా భూతాకాశము.
0: When eyes are wide open, whatever he has just seen is bhutakasha.
1: Kannulu moosukunna tarvata kuda kanipinchetundi chittakasham.
0: After closing the eyes, whatever he experienced and saw is chittakasha.
1: Ekkada poyinappudu kuda aa drishti lopala hrudayamlo print ayipoyinattu ayipoyindi, adi chittakasham.
0: Wherever he went in his heart, this particular impression
1: chittamulu kadigina poledu ee yokka drishyamu.
0: The vision made such an indelible impression that
1: he kaagitham paina kottinattundi print kaagitham pote kudano aa print podu.
0: It is something like a print on a paper. Even if the paper is
1: ee print nu kaagithanni veru cheyadaniki saadhyam kaadu.
0: It is impossible to separate print from the paper.
1: Kanuka Arjuna yokka chittam lopala Krishna yokka Vishwavirata swarupamu hattukoni poyindi.
0: In this way the Vishwavirata swarupa cosmic form of Krishna made
1: anti adarshavantamainatundi Arjunudi enni rakamulu ayinatundi dinto aina pravesh pettatamlo em tappu undadu.
0: Such an ideal person as Arjuna, there is no harm and no nothing.
1: Samanya manunu vale anni rangallo kudanu praveshistunnadu Arjunudu.
0: Arjuna already took all ordinary activity like an ordinary person.
1: Kani chittamu Krishna yokka padamula paina.
0: But he kept always his heart at the lotus feet of Krishna.
1: Krishna yokka aagya lopala.
0: Physical body was to obey the command of Krishna.
1: Idi chitta prajna yokka pradhanamainatundi aadarshanga nirupinchadu.
0: Krishna held out this as an ideal quality of sthita prajna.
1: ఈ స్థితప్రజ్ఞుడు ఆచరించవలసినటువంటి కర్మలు కూడాను రేపటి దినం మాట్లాడుకుందాం.
0: ది యాక్టివిటీస్ విచ్ విల్ హావ్ టు బి అండర్టేకెన్ బై స్థితప్రజ్ఞ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ టుమారో.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Chinnakadas are little stories told by Swami in his many discourses to simplify the most complex of spiritual topics. Here is one of those charming Chinnakadas.
2: ఒక ఆఫీసర్ ఒక ఆఫీస్ లో కూర్చున్నాడు.
3: An officer was there in his office.
2: ఇంట్లో పిల్లవాడు చాలా రోజులు చేస్తుంటుంటే భార్య పంపించింది ఆఫీస్ కు, మీ తండ్రి దగ్గర పోయి కూర్చోబెట్టుకో, ఈ అల్లరంతా నేను చూడలేను అని.
3: As the boy's son is highly mischievous, the mother has asked him to go to the office to spend time company with the father.
2: తండ్రి ఒక బ్యాంక్ లో ఉన్నాడు.
3: The father was there in the bank.
2: ఈ బ్యాంక్ లో తండ్రి ఉంటుంటే ఈ పిల్లవాడు తండ్రి దగ్గరికి పోయాడు.
3: The boy went there.
2: చెప్పాడు, అక్కడ కూడా అల్లరి చేస్తున్నాడు, అన్ని పేపర్లు అంతా లాగటం చేయటం ఇట్లాంటి చేస్తున్నాడు.
3: The boy was mischievous even there in the bank.
2: ఒక ఏదో ప్రక్కన ఒక ఇది ఉంటున్నది మ్యాప్.
3: There's map on one side.
2: ఆ మ్యాప్ తీసి ఆ పిల్లవాడికి ఇచ్చేసేసి కత్తిరించేసి దీన్ని అంతా సరిచేయరా అన్నాడు. వాడికి ఒక పని పెట్టాలి కదా.
3: The boy should be given some work. He should be assigned some work to engage.
2: ఈ వరల్డ్ మ్యాప్ ఇది.
3: This world map.
2: ఈ వరల్డ్ మ్యాప్ లోపల ఏ దేశం ఎక్కడ ఉంటుందో వానికి ఏమీ తెలియదు.
3: ద బాయ్ డజంట్ నో వేర్ ఎవరి కంట్రీ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ మ్యాప్.
2: చూచాడు,
3: హీ టర్న్డ్ రివర్స్.
2: వెనక వైపున ఒక మనిషి ఉంటుండాలి.
3: దేర్ హీ సా ద పిక్చర్ ఆఫ్ మ్యాన్.
2: సులభంగా మనిషిని అర్థం చేసుకున్నాడు.
3: హీ కుడ్ నో ద బట్ పిక్చర్.
2: కాళ్ళు ఎక్కడ ఉండాలి, చేతులు ఎక్కడ ఉంటుండాలి, తల ఎక్కడ ఉండాలి అని కత్తిరించినటువంటి పేపర్ అంతా కూడా సర్చ్ చేస్తూ కూర్చుతూ వచ్చేసాడు.
3: హీ కుడ్ అసెంబుల్ ఆల్ ద కట్ పీసెస్ డిపెండింగ్ అపాన్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ వేర్ ఎగ్జాక్ట్లీ దే షుడ్ బి.
2: కూర్చేటప్పటికి తిప్పి చేసి చూసేటప్పటికి ప్రపంచ వరల్డ్ మ్యాప్ అంతా కరెక్ట్ గా వచ్చేసేసి,
3: బై ద టైమ్ హ్యూమన్ ఫార్మ్ పిక్చర్ ఇస్ కంప్లీట్లీ సెట్ రైట్ ఆన్ ద రివర్ సైడ్,
2: తనకు తెలియనటువంటి వరల్డ్ మ్యాప్ అంతా కూడా కరెక్ట్ గా వచ్చేసేసింది.
3: దో హి డస్ నాట్ నో ద వరల్డ్ మ్యాప్, ఇట్ అపియర్డ్ ఎగ్జాక్ట్లీ.
2: ఎందువల్ల కరెక్ట్ గా వచ్చింది?
3: వై ఇస్ ఇట్ కరెక్ట్?
2: మనిషి కరెక్ట్ గా ఉండేటప్పటికి వరల్డ్ మ్యాప్ అంతా కరెక్ట్ అయిపోయింది.
3: వెన్ ద మ్యాన్ ఇస్ కరెక్ట్ ద వరల్డ్ విల్ బి కరెక్ట్.
2: కనుకనే మొట్టమొదట మనిషి మనిషిగా మారితే ప్రపంచం అంతా కూడా ఇదిగా రూపొందుతుంది.
3: సో ఇఫ్ వన్ behaves as a human, the whole world will change.
2: కనుక మొట్టమొదట మనిషి మనిషిగా మారు.
3: Therefore human మనిషి మనిషిగా in a human way. He should be good.
2: మనిషి మనిషిగా నీవు జీవించు.
3: We should lead a human life.
2: ఇదే మానవత్వము.
3: This is human.
2: మనిషి కూడా పశువుగా మారిపోతుంటే ఇంకా ఏ విధమైనటువంటి ప్రపంచాన్ని చూడగలడు?
3: If the human being also becomes
2: ప్రపంచాన్ని ఏ విధంగా వర్ణించగలడు?
3: How can you live in this world?
2: ఇది అసాధ్యము.
3: It is impossible.
2: కనుక మొట్టమొదట నీవు మనిషిగా జీవించు.
3: First lead a human
2: life. పశువుగా దిగజారిపోవద్దు.
3: And don't come down.
2: రాక్షసిగా రూపొందవద్దు.
3: Don't be demonic.
2: మనిషి మనిషిగా బ్రతుకు.
3: Remain as a human. That's enough.
2: అది నీకు దివ్యత్వానికి సరైన మార్గం.
3: That is the path to divinity.
0: You were listening to a charming little story told by Bhagwan Sri Satya Sai Baba. You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.
4: During the 1950s, when devotees assembled in the old Bhajan Mandir at Puttaparthi, Bhagwan Sri Satya Sai Baba used to compose and sing many songs, tuning them with scintillating ragas. Bhagwan taught his devotees the significance of singing the glory of God with devotion. We now present some of these compositions rendered by devotees.

పార్వతీ భట్ర్యా కర్పూర ధవళం శుభం. శ్రీ పార్వత్యువాచ భగవన్ దేవ దేవేశ శంభో శంకర శాశ్వత మహాదేవ జగన్నాథ శివ విశ్వార్తిహార.

సంసారసాగరావర్తకర్తవ్య భ్రాంతచేతసాం శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోస్తుతే. రాజద్వారే బిలద్వారే ప్రవేశే భూతసంకటే గజసింహ మహావ్యాఘ్రచోర భీషణ కాననే శరణాయ శరణ్యాయ వాతాత్మజ నమోస్తుతే. నమః.

وَلِلْمُؤْمِنِينَ.